శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5:54. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సూక్తి సుధా.
1: ప్రభునామంలో ప్రియ రేడియో శ్రోతలందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఆలస్యంగానైనా వర్షాకాలం వచ్చేసింది, కానీ జోరు వర్షాల జాడ కరువైంది కదా. చిరుజల్లుల చిన్ని చప్పుడు, ధారలుగా కురిసే శబ్దం, కొండపోతగా కుమ్మరించే పెద్ద ధ్వని మనందరికీ ఇష్టమే. అందరికంటే రైతు ఎక్కువగా సంతోషిస్తాడు, మరియు వ్యవసాయదారుడు ఆనందిస్తాడు. నేలను బాగా తడిపి దాని గనిమలను చదును చేసే వానలను చూసి వారు హర్షాతిరేకం చేస్తారు. మనమైతే ఎన్నో నెలల నుండి భరిస్తున్న ఈ వేడి వాతావరణం చల్లబడుతుందని మాత్రం సంతోషిస్తాం. మొత్తానికి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉన్నా కూడా వర్షాకాలం మిగతా రెండు కాలాలకి ఆధారమైన కాలం. వాస్తవంగా ఈ వర్ష ఋతువు యొక్క ప్రభావం మిగతా ఐదు ఋతువులను చాలా ప్రభావితం చేస్తుంది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువులను శాసించేది ఈ వర్ష ఋతువు. అసలు వర్షం ఎప్పుడు ఎంతగా కురుస్తుంది, అది అల్పపీడనమా లేక తుఫానా, అదీ కాకుండా సహజంగా రావాల్సిన నైరుతి ఈశాన్య ఋతుపవనమా అనే దానిని బట్టి తరువాతి శరదృతువు, హేమంత ఋతువు ఉంటుంటాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆకాశమును మేఘములతో కప్పి భూమి కొరకు వర్షము సిద్ధపరుస్తారని వ్రాసి ఉన్నది. విస్తార వర్ష జలాలు వస్త్రముల్లాగా నేలను కప్పి కొండలకు పైగా కోనేరులా నిలుస్తాయి. అవి కొండవాగులై, పిల్లకాలవులై, ఉపనదుల పాయలై, ఏరులై ప్రవహిస్తాయి. దేవుడు వాటికి నియమించిన చోటికి వెళ్లటానికై అవి ప్రవాహ బలాన్ని బట్టి ఎత్తుక్కూడా ఎక్కుతాయి, పల్లంలోకి వడిగా పరిగెడతాయి. ఆకాశ వర్ష జలము త్రాగిన నేల పశువులకు గడ్డిని మొలిపిస్తుంది. అడవి జంతువులకు కూడా దాహం తీర్చాలని నీటి మడుగులను తయారు చేస్తుంది. వర్షధారల మూలంగా భూమిలో నుండి నరులకు ఆహార ధాన్యాలను, కాయగూరలను, ఆకుకూరలను, వారి హృదయాన్ని సంతోషపెట్టే పండ్లను ఆయన పుట్టిస్తారు. మనుష్యులు వారి యొక్క వదనాలకు అందమునివ్వడానికి, సుందర వదనాలకు మెరుగు పెట్టడానికి కావలసిన తైలము అనగా రకరకాల నూనె గింజలను మొలకెత్తించుటకు సృష్టికర్త సంకల్పించారు. వీటన్నిటిని బట్టి దేవునికి తలవంచి నమస్కరించి కృతజ్ఞత చెప్పాలి. లోయలన్నీ సస్యములతో కప్పబడి సంతోషగానం చేస్తున్నాయని 65వ కీర్తనలో రాయబడింది. మంచి వర్షము దేవుడు భూమిని దర్శించి దానికి మహదైశ్వర్యము కలగజేసినట్లు అని వాక్యభావన. ఆయన నేలను అలా సిద్ధపరిచి ప్రజలకు ధాన్యము దయచేయుచున్నారు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నారు. అది మొలకెత్తగా దేవుడు దానిని ఆశీర్వదించుచున్నారు. సంవత్సరమంతటికీ సరిపడా తేమను దేవుని దయాకిరీటముగా ధరింపజేసినందుకై దేవునికి హృదయపూర్వకంగా స్తుతించాలి మనమంతా. భాగ్యదారల వర్షము దేవుని ఆనవాలు, అది దేవుని జాడ, దేవదేవుని దయాసూచన అని పరిశుద్ధ గ్రంథం తెలియచెప్తుంది. సర్వసృష్టికర్త శూన్యం పైన భూమిని వ్రేలాడదీశారు. వాటి కింద మేఘము చినిగిపోకుండా ఆయన మేఘముల్లో నీళ్లను బంధించారు. వాయువులకు అనగా గాలులకు ఆజ్ఞాపించి ఆ నీటిని దీవెన ధారలుగా మనకు కురిపించే కాలం వర్షాకాలం. అందుకే జీవనాధారమైన ఋతువులను బట్టి దేవునికి స్తోత్రములు, దేవునికి స్తుతి సమర్పిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
0: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీమతి పి. ప్రియదర్శిని.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై శగున్ చోప్రా.

जयाय जय भद्राय हर्वस्वाय नमो नमः नमो नमः।

समस्तमोभिज्ञाय नमस्तमोभिज्ञाय

మెంతి పంట సాగు గురించి తెలుసుకుందాం. మెంతుల్ని ఆకుకూరగాను సుగంధ ద్రవ్యంగాను ఉపయోగిస్తూ ఉంటారు. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత మంచు ఉన్న వాతావరణం మెంతుల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇక మెంతుల సాగుకు అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్టయితే, వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో నీటి వసతి కింద గరప, ఎర్రనేలలు ఇంకా ఇతర తేలికపాటి నేలలు కూడా ఈ మెంతుల సాగుకి అనుకూలంగా ఉంటాయి. అధిక ఆమ్ల క్షార లక్షణాలు గల భూములు సాగుకు పనికిరావు. 6 నుండి 8.5 ఉద్దజిని సూచిక కలిగిన సారవంతమైన నేలలు, అలాగే మురుగునీటి వసతి గల ఒండ్రు నేలలు ఈ మెంతుల సాగుకి అనుకూలంగా ఉంటాయి. మెంతుల్లో రకాల విషయానికి వచ్చినట్టయితే, లామ్ సెలక్షన్ ఒకటి. ఇది 80 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండే రకము. దిగుబడి మనం చూసుకున్నట్లయితే, వర్షాధారం కిందైతే ఎకరానికి 3 క్వింటాల వరకు వస్తుంది. అలాగే నీటి వసతి కింద సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి 6 క్వింటాల వరకు దిగుబడిగా వస్తుంది. ఇక లామ్ సెలక్షన్ ఒకటి లక్షణాలను చూసినట్లయితే, ఆకుకి గింజకి కూడా పనికొచ్చే రకం ఇది. 5 నుండి 6 కొమ్మలతో గుబురుగా ఉండే రకం ఇది. ఇక లామ్ మేథి ఒకటి, దీన్ని LFC 84 పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది 80 నుండి 90 రోజుల పంటకాలం కలిగిన రకము. 3 నుండి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది వర్షాధారం కింద సాగు చేసినప్పుడు. అలాగే 6 నుండి 7 క్వింటాల వరకు నీటి వసతి కింద సాగు చేసినప్పుడు దిగుబడిగా వస్తుంది. ఇది కూడా ఆకుకి గింజకి పనికొచ్చే రకమే. అధిక దిగుబడినిచ్చే రకంగా దీన్ని పరిగణిస్తారు. ఇక లామ్ మేథి 2, ఈ రకం LFC 103 అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది 80 నుండి 90 రోజుల పంటకాలం కలిగిన రకము. వర్షాధారం కింద 4 నుండి 5 క్వింటాళ్లు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. అలాగే నీటి వసతి కింద సాగు చేసినట్లయితే 6 నుండి 10 క్వింటాళ్ల వరకు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. మధ్యస్థ డయోజనిస్ కల అధిక దిగుబడినిచ్చే రకంగా దీన్ని పరిగణిస్తారు. ఇక మెంతుల్ని విత్తుకునే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే, నల్లరేగడి నెలల్లో ఎకరానికి 12 కిలోలు, తేలికపాటి నెలల్లో ఎకరానికి 6 కిలోల విత్తనం, గొర్రుతో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేలాగా నాటుకోవాలి. విత్తే ముందు 1 గ్రాం కార్బనిజం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధం చేసుకోవాలి. ఎకరానికి 600 గ్రాములు చెప్పిన రైజోబియం కల్చర్తో, తర్వాత ఇదే మోతాదులో సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేసుకుని మంచి దిగుబడి పొందొచ్చు. ఇక మెంతుల సాగులో ఎరువుల్ని గనక మనం చూసుకున్నట్లయితే, ఆఖరి దుక్కులో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను వేసుకోవాలి. ప్రతి ఆకుకోత తర్వాత 40 కిలోల అమ్మోనియం సల్ఫేట్ని వేసి నీరు కట్టాలి. విత్తిన వెంటనే పెన్ని మిథాలిన్ ఎకరానికి బరువైన నెలల్లో 1.3 లీటర్ల చొప్పున, తేలిక నేలల్లో అయితే 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసుకుని మొదటి 20 రోజుల నుండి 4 రోజుల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తిన 15 నుండి 20 రోజులకు ఒకసారి కలుపు తీసి మరో 15 నుండి 20 రోజులకి గొర్రుతో కానీ దంతితో కానీ అంతరకృషిని చేసుకోవాలి. మెంతి పంటను సాధారణంగా పేనుబంక, ఆకు తినే పురుగులు, మిడతలు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణ కోసం లీటర్ నీటికి డైమిథియట్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రెఫినాఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. రబ్బర్ పురుగు ఆకుల్ని కొమ్మల్ని తినేస్తూ ఉంటుంది. దీని నివారణకి లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మెంతుల్ని ఆశించే తెగుళ్లను గనక మనం చూసుకున్నట్లయితే, మొక్కల లేత దశలో ఎండు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ని కలిపి తెగులు ఆశించిన మొక్కల చుట్టూ పోసుకోవాలి. పూత కాత దశలో బూడిద తెగులు ఆశిస్తుంది. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడిని పంట 4 రోజుల వయస్సప్పుడు 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. లేదా ఎకరానికి 10 కిలోల గంధకపు పొడిని కూడా చల్లుకోవచ్చు. ఆకుకూర కోసం మెంతుల్ని సాగు చేసేటప్పుడు విత్తిన 25 నుండి 30 రోజులకి మొదటి కత్తిరింపు తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 12 నుండి 15 రోజులకి ఒక కత్తిరింపు చొప్పున తీసుకోవచ్చు. 2-3 కత్తిరింపుల తర్వాత మొక్కలని గింజల కోసం వదిలిపెట్టాలి. ఇక

కోసమే మనం సాగు చేసేటైతే రబీ పంటలో గింజలు విత్తిన 5 నుండి 6 వారాల తర్వాత పూత ప్రారంభమై 10 నుండి 11 వారాల్లో కోతకు సిద్ధమవుతుంది. కాయలు గడ్డి రంగుగా మారినప్పుడు మొక్కల్ని తీసేసి పొలంలో 2 నుండి 3 రోజులు ఎండనివ్వాలి. తర్వాత కాయలను కర్రలతో కొట్టి గింజలను తీసి శుభ్రపరిచి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నీటిపారుదల కింద మెంతుల్ని సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుండి 5 టన్నుల పచ్చి ఆకు దిగుబడిగా వస్తుంది. ఇక గింజల దిగుబడిని గనక మనం చూసుకున్నట్లయితే వర్షాధారం కింద ఎకరానికి 3 నుంచి 3.5 క్వింటాళ్లు, నీటిపారుదల కింద సాగు చేసేటప్పుడు ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వసకొమ్ముల సాగు గురించి తెలుసుకుందాం. దీని వేరు కొమ్ముల్ని ఎక్కువగా ఉబ్బసం, అతిసారం, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, అలాగే జీర్ణశక్తిని వృద్ధి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. తేమగా ఉండే నేలలు, బంక నేలలు లేదా తేలికపాటి ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు వస పంట సాగుకు అనుకూలం. వరి పంట సాగు చేసే పద్ధతిలోనే దీనిని కూడా దమ్ము చేసి నీరు నిల్వ ఉంచి సాగు చేయాలి. దమ్ము చేసినప్పుడు ఎకరానికి 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం మరియు 25 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నాటిన 3 నెలలకొకసారి, అలాగే 6 నెలలకి ఇంకొకసారి 25 కిలోల నత్రజనిని వేసుకోవాలి. ఇక నాటే విధానాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వరసకి వరసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉండాలి. త్రికోణ పద్ధతిలో మొక్కల్ని నాటుకోవాలి. వస కొమ్ములను వేరు కొమ్ముల ద్వారా, వేర్ల పిలకల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరానికి సుమారుగా 27 వేల నుండి 30 వేల పిలకలు అవసరమవుతాయి. ఇక వస పంట సాగులో మొదటిగా 5 సెంటీమీటర్లు, తర్వాత 10 సెంటీమీటర్లు నీరు నిల్వ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. వస పంట సాగులో అంతర కృషి విషయానికి వచ్చినట్లయితే మొత్తం పంట కాలంలో 4 నుంచి 6 సార్లు కలుపు తీయాలి. ప్రతిసారి మొక్క దగ్గర మట్టిని గట్టిగా నొక్కాలి. వస పంటలో సస్యరక్షణ విషయానికి వస్తే సాధారణంగా ఎటువంటి పురుగులు వస పంటని ఎక్కువగా ఆశించవు, కానీ తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు అనేది వస పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ని కలిపి పిచికరీ చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే రసాయనిక పురుగు మందుల్ని వాడుకోవాలి. వస కొమ్ముల్ని నాటిన 8 నుండి 9 నెలల తర్వాత పొలాన్ని పాక్షికంగా ఎండపెట్టి నాగలితో దున్ని వేరు కొమ్ములు తీసుకోవాలి. వీటిని 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా చేసి కడిగి పీచు వేర్లు తొలగించి ఎండలో ఉంచాలి. ఎండిన తర్వాత గరుకుగా ఉండే రాయికి రుద్ది పులుసులను తొలగించాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మనం వస పంటని గనక సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి 3 నుండి 4 టన్నుల ఎండు కొమ్ములు దిగుబడిగా వస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు, అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
2: 1000 బస్సులు ఆడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దిన. ఇదే కాదు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
0: తలసేమియా, సికిల్సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్ర పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ వసతులు భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి

0: శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డిఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12% నుంచి 15% పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఎనిమిది గంటల 8:35 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివి వరప్రసాద్. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో వింటారు. ఇందులో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్యం వింటారు. 9:35 నమస్తే అమరావతి. 10:00 వార్తావాహిని. అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 11:00 కల్పలత. 12:10 ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమం. మధ్యాహ్నం 12:40 చిత్రతరంగిణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల సమస్యలు పరిష్కరించేది ఎవరు, ఈ అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం, ఇంకా లలిత గీతాలు, అలాగే వేప నూనె వలన కలిగే ఉపయోగాల గురించిన విశేషాలు వింటారు వనితావాణి కార్యక్రమంలో. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో పాలకొల్లు భారతీయ విద్యాభవన్ గ్రీన్ఫీల్డ్స్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 3:00 మహాదాత పౌరాణిక నాటకం వింటారు. రచన శ్రీ ధారా రామానంద శాస్త్రి. నిర్వహణ శ్రీ పాండురంగ. 4:00 యువలయ. 4:45 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం వారి భజనావళి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో కలుపు తీయటానికి పవర్ వీడర్లు, సాగులో రోటో పడ్లర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, ఇంకా జానపద గీతం, అలాగే ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడటం వల్ల ఉపయోగాలు వింటారు. 7:45 చిత్రతరంగిణి. రాత్రి 8:15 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో ప్రదీపయేమ జగత్ సర్వం శ్రీ గుంటూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం. 9:30 చిత్రతరంగిణి. రాత్రి 10:00 రవివాసరియ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. 11:10 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి

0: ఈ 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్దిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహి థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహే. అభి హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంఫాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి.

0: వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలన్నీ 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా సరస వినోదిని సమస్యాపూరణ కార్యక్రమం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. వదనమునకు వందనంబు వసుధను కనుమా. వదనమునకు వందనంబు వసుధను కనుమా. వదనమునకు వందనంబు వసుధను కనుమా. వినాయక చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని పద్యరచన గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్ అక్షరాస్యత దినోత్సవ సందర్భం. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. తీర్చును మెదడకు మేతగా వార్చిన అన్నమును బోలు స్వచ్ఛత తోడం. కూర్చిన జ్ఞానపు విద్యను నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీమతి బొల్లాపరగడ కల్పన గారు, విజయవాడ. మార్చును విద్య ఏ మనిషిని తీర్చుచు కష్టమ్ములన్ని తేకువనింపున్. పేర్చును సిరులను విద్యలు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ మరింగంటి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. నేర్చుట నెరుగని వారికి తీర్చుచు సందేహములను తేలికరీతిన్. కూర్చిన జ్ఞానపు బోధలు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. డాక్టర్ దేవి శ్రీనివాస ఆచార్యులు గారు, మంగళగిరి. కూర్చిన ధనమును కావగ నూర్చిన ధాన్యపు ధరలను నూతగనమ్మన్. పేర్చిన అక్షరదండను నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ కశిశ్రీగారు, రాయిపేట. ఆర్చేవారల గోడును తీర్చేవారున్న తెలివితేటల విద్యన్ చర్చల సంపూర్ణముగా నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీమతి పి లక్ష్మీ సుశీల గారు, హైదరాబాద్. వర్చస్సు నొసగు విద్యలు చర్చావేదికల ఎందు జయమున సంగున్. అర్చనలు అందించు చదువు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. అర్చించుచు నాచార్యుల చర్చించుచు వారితోడ శాస్త్రార్థములను తీర్చుకొనుచు సంశయములు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ రాకుమార్ గారు, గోదావరి ఖని. ఖర్చు నెరుంగని తెరగు సువర్చల ధీమతి చదువుల వరదాయిని పాదార్చనతో అక్షరములు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ బీబీవి సత్యనారాయణ గారు, అమలాపురం.

తీర్పు యుగలుగున్ శ్రీ చివుకుల అచ్యుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. ఓర్చుచునించుక కష్టము, నేర్చిన చదువే బ్రతుకున నిల్పు ముదము. పోకార్చవగపులను విద్యను నేర్చిన నరుల

నేర్పు యుగలుగున్ శ్రీ బొందు మృత్యుంజయ గారు భాగ్యనగరం. మార్చిన తరగతి గదిలో జార్చిన అక్షరపటమును చదివిన పెద్దల్ కూర్చిన పొత్తము చదువుట నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్ శ్రీ కె ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా. కూర్చిన విద్యాభ్యాసము పేర్చును సుఖశాంతులన్ని పెనిధిలాగా కూర్చును సంస్కృతి చదివే నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు కువైట్. మార్చును బ్రతుకుల మనుజుని చేర్చుచు ఉన్నత శిఖరము చేతనమందున్ కూర్చుచు మనమును అర్ణము నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీ తూములూరు శేషయ్య శాస్త్రి గారు సత్యయోగాశ్రమం హైదరాబాద్. కూర్చగ మనుగడ మంచిగ నేర్చగ వలయును చదువులు నియమము తోడన్ చేర్చిన నూత్న విధానము నేర్చిన నరులకు వసుధనం నేర్పు యుగలుగున్. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారిపల్లి శ్రీ సత్యసాయి జిల్లా. చర్చింపన అక్షరాస్యత ఏర్చిన జనతతి మనీష హెచ్చు అనిశమున్ అర్చన శారదను కొలవ నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీమంత భానుమతి గారు హైదరాబాద్. కూర్చిన అక్షరములనే చేర్చియునెన్నియ పదముల చేవడినల్లగన్. శ్రీమతి మంతా భానుమతి గారు హైదరాబాద్. కూర్చిన అక్షరములనే చేర్చియునెన్నియ పదముల చేవడి నేర్చన్ చర్చారీతి భాషయ నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీమతి దినవహి సత్యవతి గారు గుంటూరు. మార్చు సమాజము సౌఖ్యము కూర్చియు శాంతిని పనిపయు కూరిమి తోడన్ చేర్చియు జ్ఞానము విద్యను నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీ మంకు శ్రీని గారు కొప్పర్రు. నేర్చును పక్షులు కూతలు నేర్చును మత్స్యంబులీత నియమము తోడం ఓర్చి శుభంబుగ చదువులు నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీ రాయప్రోల జగదీశ్చంద్ర శర్మ గారు తెనాలి. కార్చగ కన్నీరుదగునే చర్చ

యుగలుగున్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. చేర్చిన బడిలో పిల్లల మార్చియు వారిని గురువులు మాన్యులుగాగన్. తీర్చరే కావున చదువులు నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగన్. శ్రీ మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. కూర్చును

చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీ ఎల్లన్రాజు దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు. కూర్చొని శిష్యులు గురుపాదార్చనతో నేర్చి విద్య ఆనందముగన్, మార్చుకొన విధుల్ భాషలు నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. టార్చియే అక్షరమహమిదే ఆర్చును దుర్గతుల నెల్ల అతి మోదానన్ తీర్చును, శ్రద్ధగా వర్ణము నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు, హైదరాబాద్. జేర్చుచు పూనిక శ్రద్ధగా తీర్చుమ అక్షరములనవి తేకువ మీరన్, కూర్చుట పదములు చక్కగా నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు, తణుకు. చర్చకు

నిత్యము చదువన్ కూర్చెడి విద్యలాశాంతము నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నర్సాపురం. నూర్చిన కుప్పల రైతులు చేర్చుచు బస్తాల పంట

అర్చన లిడి అక్షరమును నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. కుమారి శ్రీ వేదత్రీ గారు బెంగళూరు. కూర్చిన వేదపు చదువులు చేర్చగ పాఠాలయందు చేకూరు జ్ఞానం వేర్చగా పండితులై మన నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీమాన్ అగ్నిహోత్రం. హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి. మార్చక శాస్త్రపు విషయము కూర్చిన సుగుణాల రాసి గొప్పగా మనకు వర్చసునిచ్చడి విద్యలు నేర్చిన నరులకు వసుధన నేర్పుయుగలుగున్. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి. చర్చిత చారుయుతములగు అర్చిత కృతిరాజులౌదు ఆపన్నుల శోకోత్సగ అత్సరములే అవి నేర్చిన నరులకు వసుధన నేర్పుయుగలుగున్. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. వర్చస్సు పెరుగు విద్యను నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. చర్చ వలదు అక్షరమోదార్చుచు బ్రతుకులకిహ పరదారుల చూపన్. సీతామహాలక్ష్మి కాకాని గారు భాగ్యనగరం. మార్చగ గీతను ఘనముగా కూర్చెడు చదువు

శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు బెతస్తా అమెరికా. ఆర్చుదు అక్షరాస్యతయునే కూర్చిగ రీతిగా మధురము ఖ్యాతే నిచ్చున్ తీర్చును జీవితమంతయు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు విజయవాడ. పేర్చి సువర్ణాక్షరముల మార్చను తలవ్రాత భూవిని మన్న నలొసగన్ గూర్చిరి పెద్దలు భాషను నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. సార్

వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ నండూరి సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. తీర్చగ దారిని తిన్నగమార్చును విధిరాతయత మంత్రాక్షరమై చేర్చును వెలుగును వర్ణము నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. చర్చిత చందన రీతి వేలార్చును విద్యా పరిమళ లక్షణ హేలం వర్చసు వర్ధిలు చదువుల నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి. ఆర్చి ప్రసాద విజ్ఞానార్చన శ్రేయస్కరమని అక్షర విద్యన్ చర్చలు లేకనే దీక్షగా నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీమతి తులాల సవరమ్మ భవానీ గారు, అరసవల్లి, శ్రీకాకుళం. మార్చును జీవిత గమనము కూర్చును పాత్రత వినయము కూర్మిని మరి పోకార్చును అజ్ఞానము విద్యను నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ రాయిపురుల సీతారామశర్మ గారు, భీమవరం. తీర్చక్కని బ్రతు కొందగా చేర్చుక్కటు వృత్తి విద్య శేషుమిగొనుటన్ మార్చక దృష్టిని శ్రద్ధన్నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ బిఎల్ నరసింహం గారు, నరసాపురం. పేర్చిన పదముల పద్యము కూర్చిన కడు రమ్యమగును గుణ సంయుతులు తీర్చును ముదమున విద్యలు నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ రాజేష్ యాళ్ల గారు, విశాఖపట్నం. మార్చును బతుకుల నవియే ఓర్చుచు పట్టుదల తోడనొద్దికయగుచుం తీర్చుచు దిద్దగ బరులను నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ వడ్లమాన మురళీమోహన్ గారు, ఎర్రగొండపాలెం. కూర్చుచు విజ్ఞాన సిరులు చేర్చు సమున్నత శిఖర

ముచేకు ఋషుభముల్ మార్చును భవితను విద్యలు నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు. ఏర్చగ మేలిమి విద్యను నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. చేర్చగ బడులను పిల్లల కూర్చగ చదువులను శ్రద్ధ కొలువుల పొందన్. శ్రీమతి మహీధర శేషరత్నం గారు గుంటూరు. మార్చును జీవన గమనము తీర్చుచు కమనీయ భంగి తీరుగమలచున్. అర్చనగా విద్యలమి నేర్చిన నరులకు వసుధను నేర్పు యుగలుగున్. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు నర్సరావుపేట.

గల్లుగున్ శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ. అర్చన విధమున అక్షరమర్చన చేయంగ జనులు అద్భుత ప్రగతి కూర్చగన అభ్యస విద్యను నేర్చిన నరులకు వసుధను నేర్పుయగలుగున్. శ్రీరంగ శేషసాయి మాచిరాజు గారు హైదరాబాద్. ఖర్చగునని వెరవ కుమా నేర్చిన విద్యలు తెచ్చును నిండుగా ధనములు తీర్చును వెతలును చదువులు నేర్చిన నరులకు వసుధను నేర్పుయగలుగున్. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ. నేర్చవలే మనిషి చదువును

0: వసుధను నేర్పుయు కలుగున్. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు గుడివేడ. మార్చిరి విద్యల సిలబస్ కూర్చిరి దబ్బర విబుధులు కుత్సిత విద్యల్ చర్చల వేళ సువిద్యల నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. శ్రీ సీతారామాంజనేయమూర్తి గారు నరసాపురం. పేర్చిన అక్కరములగా కూర్చును భావంబు భాష కోశములందున్ అర్చన చేయుచు గురువుల నేర్చిన నరులకు వసుధను నేర్పుయుగలుగున్. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు, శ్రీ జమ్ము రామనాయుడు గారు చీపురుపల్లి ఆంజనేయపురం, శ్రీ చావలి శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా, శ్రీమతి వివి కావేశ్వరి గారు డాలస్, శ్రీమతి చంద్రకళ యలమర్తి గారు విజయవాడ, శ్రీ కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు కడప జిల్లా, శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివాడ, శ్రీ సాహితీశ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్, శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, శ్రీ బివిది దత్తాత్రేయులు గారు చౌటుపల్లి, పల్లావజ్జుల వెంకట శైలజ గారు విజయవాడ, రుద్రశ్రీ గారు గుడివాడ, శ్రీ రాయిప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, అన్నం భట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్, శ్రీ బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్, శ్రీ పశుమూర్తి భగవంతం గారు కృష్ణా జిల్లా, భాగవతుల శ్రీశాఖ శ్రీవరేణ్య గారు యలమంచిలి, శ్రీ మంకు సుమతి నాగేంద్ర గారు కొప్పర్రు, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగొండ, శ్రీ చింతలపాటి అయ్యచ్చి గారు ఏలూరు, శ్రీ మంకు మధు హరికృష్ణ గారు కొప్పర్రు, కుమార్ ఎన్ వాగ్దేవి గారు నిడదవలు, శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు అమలాపురం, దిలీప్ గారు బంటుమిల్లి, సోమంచి పురుషోత్తం గారు తణుకు, శ్రీ ఏవై వేణుగోపాల్ గారు పెదపుడి, లాస్య సమీర కార్తిక్ శ్రీనిత్య గారు గుంటూరు, పెద్దాడ లలిత్ కుమార్ గారు సత్తుపల్లి, శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు, శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు విశాఖపట్నం, శ్రీ భానుగారు విశాఖపట్నం. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. వదనమునకు వందనంబు వసుధను కనుమా, వదనమునకు వందనంబు వసుధను కనుమా, వదనమునకు వందనంబు వసుధను కనుమా. వినాయక చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని పద్యరచనలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: సరస వినోదిని.

0: ఆసియా పూరణ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా అద్దేపల్లి వారి సాహిత్యము పరిశీలన. శ్రీ అనిల్ డానీ గారి ప్రసంగం విందాం.
1: ప్రముఖ తెలుగు కవి శ్రీ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు 1936 సెప్టెంబర్ 6 బందర్ శివార్లలోని చింతగుంటపాలెంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించి తరువాత ఉన్నత పాఠశాల చదువు జవహర్పేట హిందూ హైస్కూల్లో కొనసాగించారు. ఈయన తాత రామస్వామి పురోహితులు. తండ్రి సుందరరావు గారు బందర్ హిందూ కాలేజీలో గుమ్మస్తగా పనిచేశారు. ఈయన కవులు, పండితులు, సాహిత్య వారసత్వం లేని సాధారణ కుటుంబంలో పెరిగి పెద్దవాడయ్యారు. వారికి 4 పిల్లలు. ఆయన సతీమణి అన్నపూర్ణ. ఈయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి ఎంఏ పూర్తి చేసి బందర్ హిందూ కాలేజీలో కొంతకాలం ట్యూటర్గాను లెక్చరర్గాను పనిచేశారు. తర్వాత కొంతకాలం నందిగామలో ఉద్యోగం చేసి 1972 కాకినాడ వచ్చారు. అక్కడి నుండి వారి కవిత సాహిత్య ప్రయాణం ప్రారంభమైంది. ఆయన మధుజ్వాల, అంతర్జ్వాల, గోదావరి నా ప్రతిబింబం, రక్తసంధ్య, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు, శ్రీశ్రీ కవితా ప్రస్థానం, విమర్శ వేదిక సాహిత్య సమీక్ష, జాషువా కవితా సమీక్ష, కుందుర్తి కవిత, మినీ కవిత, దృష్టిబధం, స్త్రీవాద కవిత్వం, అభ్యుదయ విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు, గీటురాయి, విలోకనం, కాలం మీద సంతకం, తెరలు, ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ అనేటటువంటి వ్యాస సంపుటిని ఆయన రచించారు. అలాగే వచన కవితా కథాకావ్యంగా అల్లూరి సీతారామరాజును రచించారు. అద్దేపల్లి ప్రజల కవి. సామాన్యులకు అర్థమయ్యే పరిభాషలోనే ఆయన తన కవిత్వాన్ని రాశారు. బొగబొగలాడే గుండె నిండా పగలల్లా నవ్వుతాను, బుడగ పగిలిపోవునట్లు రాత్రల్లా ఏడుస్తాను, బుడగలోని గాలిలాగా నా తలపులు పంచుతాను అని తన కవితా తత్వాన్ని తన కవితల్లోనే చెప్పుకోగల నిపుణత ఆయన సొంతం. గోదావరి జిల్లాల్లో ఆయన స్థిరపడిన తర్వాత చాలా గొప్ప కవిత్వాన్ని రాశారు. బహుశా అక్కడ కవిత ఆవరణం ఆయన్ని కవిత్వం వైపు నడిపించేలా చేసిందనుకోవచ్చేమో. గోదావరి మీద ప్రయాణాన్ని ఆయన ఎంత చక్కని కవిత చేశారంటే, మనం కూడా ఆ శీర్షికలాగానే వంతెని మీద పడవపాటు పాడుకుంటూ వెళ్ళిపోతాం. ఆ కవిత ప్రారంభం ఇలా ఉంటుంది. నిశ్శబ్ద రాత్రి, గోదావరి వెన్నెల గజళ్లు పాడుకుంటూ అలల గమకాలతో గాలికి మత్తెక్కిస్తూ పగలంతా చెదిరిపోయిన ఇసుక గుండెను నిశ్చల ధ్యానంలోకి తీసుకుపోయే వేళ యానాం రేవులో పడవెక్కి ఎదుర్లంక వైపు వెళ్తున్నామని రాస్తారు. ఎంత సరళత! ఈ కవి కళ్లతోనే ఆ దృశ్యాలను కవిత్వంగా కలవరించారు. చదవడం మొదలవగానే కృష్ణశాస్త్రి గారి ఆకులో ఆకనే కవిత, ఆ పాట, ఆ గమకం మదిలో అలా సుడులు తిరిగి మనం కూడా గోదావరి మీద పడవెక్కి ఆ గాలుల్లో తేలుకుంటూ పోతాం. థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే కవిత గురించి మనం తప్పక చదువుకోవాలి. అద్దేపల్లి వారు ఉన్న ఊరిని వదిలిపెట్టి పరాయి ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ల కోసం, వాళ్లతో పాటు ఇక్కడ ఉన్నవాళ్లకు ఇద్దరు జమిలీగా చదువుకోవాల్సిన కవితని రాసి మనకి వెళ్ళిపోయారు. మీ నేల మీద మీరు నడవండి, పడిపోకుండా ఆకాశాన్ని పట్టుకోండి, మీ మట్టి మీదే నిలబడండి, కూరుకుపోకుండా భూగోళాన్ని పట్టుకోండి, అన్ని వైపుల నుంచి వచ్చే గాలులకి కిటికీలను తెరవండి, అవి మీ ఊపిరిని లాక్కుపోకుండా దోమతెరల కాపలా పెట్టండి, ఇప్పుడు మన ఆలోచనలు మన మట్టిలో కలిసిపోరాదు అని వాళ్ళకు అవసరమైన సూచనలు ఇస్తూ, మీరెక్కడ నిలబడినా మీ పాదాలు మాత్రం ఇక్కడ మట్టిలో నుంచి మొలిచినవే అని గుర్తు చేసుకోమని చెప్తారు. చివరిలో రాసిన మాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి. గ్లోబుని మోస్తూ, మీ మత్తి మీదకి మీరు వంగలేరు, మీ పాదాలని పికిలించుకోలేరు, అందుకే లివ్ గ్లోబల్లీ అండ్ డైలోకల్లీ అనే ముగింపు కాస్త కటువుగా అనిపించినా ఇక్కడ నేలను వదలవద్దన్న మాట అలా చెప్పడమే సరైందని అనిపిస్తుంది. అలాగే అద్దేపల్లి వారు మహాత్మాగాంధీని స్మరిస్తూ రాసిన కవిత సజీవ రేఖాచిత్రం తప్పనిసరిగా ప్రస్తావనకు తీసుకోవాలి. తలమీద దేశ స్వాభిమాన పతాక లాంటి పిలక, నడుముకు నిరాడంబర ప్రతీక లాంటి అంగవస్త్రం, చేతిలో సామ్రాజ్యవాదికి గురిపెట్టిన ఆయుధం లాంటి ఊతకర్ర, పెదవుల నిండా ప్రేమ పంటలు పండించే బోసినవ్వు, ఇది మన దేశం పటం మీద వెలిగే ఒక శాశ్వత సజీవ రేఖాచిత్రం, ఇది మన దేశ ప్రతీ చౌరస్తాలో నిలబడ్డ ఒక నిలువెత్తు శిలా విగ్రహం అని గాంధీని తరానికి పరిచయం చేశారు. ఇదంతా మనకు తెలియదా అంటే తెలుసు, కానీ చరిత్రను మూడివేసి కవిత్వ రూపంలో చెప్పడంతో పాటు ఎక్కడా సంశయం లేకుండా భాషలో కానీ శబ్దంలో కానీ తడబాటు లేని కవిగా మనం అద్దేపల్లి వారిని చూడవచ్చు. ఎంచుకున్న వస్తువు పట్ల జాగరూకత ఉంటూ ఎప్పటికప్పుడు తన శిల్పాన్ని తానే మెరుగుపరుచు

తెచ్చుకుంటూ రాయడం వచ్చిన తెలుగు ఆధునిక వచన కవుల్లో అద్దేపల్లి ఒకరని చెప్పుకోవచ్చు. కాబట్టే ఆయనకి రెండు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి అభిమాన గణం ఏర్పడ్డారు. కవిత్వం అంటే పెద్ద పెద్ద పేరాల్లాగా రాయడం కానే కాదని, రెండు లైన్లు కూడా అవి చదివే పాఠకుడి మీద తమదైన ప్రభావాన్ని చూపుతాయని గట్టిగా నమ్మిన కవి. అందుకే ఆయన స్వయంగా మినీ కవిత్వం రాసి నానీలు, హైకూలు, నానో వంటి మినీ కవిత్వాన్ని మిక్కిలి ప్రేమించి దాన్ని ప్రోత్సహించారు. తద్వారా ఎక్కువ మంది కవులు తెలుగు సారస్వతానికి పరిచయం అయ్యారు. వాళ్లల్లో చాలామందికి నేటికి ఈ నేల మీద కవులుగా నిలబడగలిగారు. అద్దేపల్లి కవిగా ఎంత లబ్ధ ప్రతిష్ఠలో, విమర్శకునిగా కూడా అంతే గొప్ప ప్రతిభావంతులు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై రాసిన శ్రీశ్రీ కవితా ప్రస్థానం అనే సమీక్ష గ్రంథం అద్దేపల్లి వారి మొదటి విమర్శన రచన. ఈ పుస్తకంపై రాచమల్లు రామచంద్రారెడ్డి చేసిన ప్రతి విమర్శ, దానికి అద్దేపల్లి వారు ఇచ్చిన సమాధానం, ఆ పైన నడిచిన చర్చ అప్పట్లో తెలుగు సాహిత్య ప్రపంచంలో గొప్ప సంచలనం సృష్టించింది. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వర్ణిస్తూ కాల్పనికతకి అభ్యుదయానికి మధ్య ఎర్రన రేఖ అంటారు అద్దేపల్లి. అద్దేపల్లి ప్రతిపాదించిన ఈ మాట నేటికి ఎంతో విలువైందిగా భావించవచ్చు. అద్దేపల్లి వారు గొప్పతనం ఎక్కడుందంటే, ఆ తదనంతర కాలంలో శ్రీశ్రీపై చేసిన విమర్శలో ఉండిన నా లోపాలు కూడా నాకు తెలిసినాయి అని అంగీకరించడం. అది అద్దేపల్లి నిత్య చలనశీలతకు సంకేతం. ఇలాంటి వ్యక్తిత్వం విమర్శలందరికీ గొప్ప ఆదర్శనీయం. అలాగే ముందు తరానికి చెందిన మహాకవి జాషువాను కూడా అద్దేపల్లి వారు సమీక్షించారు. జాషువా రాసిన పుస్తకాలపై అద్దేపల్లి వ్రాసిన విశ్లేషణ సాహిత్య గ్రంథం ప్రేయు మహాకవి జాషువా కవితా సమీక్ష. ఈ పుస్తకంలో జాషువా శైలి, శిల్పం, సామాజికత లాంటి అంశాలపై లోతైన చర్చ చేశారు అద్దేపల్లి. సాధారణంగా కులప్రాతిపదికపై జాషువా సాహిత్యాన్ని పరిశీలించడం అందరూ చేస్తారు, కానీ ఎవరూ అంతవరకు చెప్పని విషయాలను చెప్పడం విమర్శకునిగా అద్దేపల్లి ప్రత్యేకత. పిరదోసి, ముంతాజ్ మహల్ కావ్యాలలోని కథాశిల్పాన్ని చెప్పడం, స్వయంవరం పుస్తకంలో ఉండే రాజకీయ వ్యంగ్యాన్ని గురించి విశ్లేషించడం ఈ కోవకు చెందుతాయి. భూస్వామ్య భావధారకు ఫలితమైన సమాజ దురాచారాలను వ్యతిరేకించడమే జాషువా ప్రగతిశీలత అని, జాషువా గాంధీ సిద్ధాంతాన్ని, మానవతా సూత్రాలని, కరుణరస ప్రాధాన్యాన్ని విశ్వసించి రచనా వ్యాసంగం సాగించారన్న అద్దేపల్లి అభిప్రాయాలు జాషువాను అర్థం చేసుకోవడం దోహదపడతాయి. కవితా ప్రపంచంలో ఉన్నటువంటి అనుభూతివాదానికి సంబంధించినటువంటి దాని మీద కూడా అద్దేపల్లి వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ కవి తిలక్ను అనుభూతి కవిగా, భావకవిగా అద్దేపల్లి చూస్తారు. అనుభూతివాది తిలక్ అనే వ్యాసంలో అనుభవాన్ని, అనుభూతిని వేరుపరిచి, అనుభూతి అనేది మనస్సును స్పందింపచేసి ఎక్కువ కాలం గుర్తుండిపోయే అంశం అంటూ నిర్వచిస్తారు. అనుభూతిని రాస్తున్నట్టు కవుల్లో ఉపదేశం ఉండదు, ఒక నినాదం ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు. ఇవన్నీ పైపొరలకు సంబంధించినవి, కానీ లోపల పొరలకు వెళ్ళినప్పుడు అవి అనుభూతి అవుతుందంటూ అనుభూతివాదాన్ని సరికొత్త రీతిలో విశదీకరిపరుస్తారు. తిలక్ కవిత్వంలో కనిపించే వివిధ అనుభూతుల్ని ఉదహరిస్తూ సాగుతుంది వ్యాసం. ఈ రకమైన కవిత్వం రాయడాన్ని అనుభూతివాదం అనొచ్చని ప్రతిపాదిస్తారు అద్దేపల్లి. అలాగే దృష్టి పదం అనేటటువంటి పుస్తకంలో అస్తిత్వవాదాలపై విశ్లేషణ చేశారు అద్దేపల్లి. వివిధ అస్తిత్వవాదాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న సందర్భంలో దళిత, బహుజన, స్త్రీవాద రచనలపై రాసిన విశ్లేషణాత్మక వ్యాస సంపుటే దృష్టిపదం. ఈ పుస్తకంలో దళితవాద, స్త్రీవాద, పోస్ట్ మోడర్నిజం కుట్టుపూర్వతలను లోతుగా చర్చించి వాటి అవసరతను, బాధ్యతలను గుర్తు చేస్తారు. ఈ సంపుటిలో తారకంగారు రాసిన నది పుట్టిన గొంతుకలోని తాత్విక ధార తెలుగు ఆధునిక దళిత అస్తిత్వానికి పునాదిగా నిలిచిందని చేసిన ప్రతిపాదన అపూర్వమైనది, అపూర్వమైనది. ఈ పుస్తకంలో అద్దేపల్లి ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీ బానిస అయితే బూర్జువా వ్యవస్థలో ఒక వస్తువు, పోస్ట్ మోడర్న్స్ ఒక అవాంఛనీయ ధోరణి, దళిత కవిత్వం ఒక ఉద్యమ కవిత్వంగా మారుతుందని మొదట్లోనే అంచనా వేయడం, ఇలాంటివి వీరి సామాజిక అవగాహనకు నిదర్శనం. తెలుగు సాహిత్య విమర్శన పుస్తకాలలో దృష్టిపదం అత్యంత విలువైంది. ఆధునిక తెలుగు కవిత్వ రీతులను అధ్యయనం చేయడానికి ఇది ఒక దిక్సూచి. నవతరం ఖచ్చితంగా అద్దేపల్లి వారి దృష్టిపదం పుస్తకాన్ని తప్పక చదవాల్సిన అవసరం ఉంది. అభ్యుదయంలో విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, సెల్పు రీతులు అనే దాన్ని కూడా అద్దేపల్లి గారు ఒక డాక్టరేట్ సిద్ధాంత గ్రంథంగా దీన్ని సమర్పించారు. తెలుగు సాహిత్య రంగానికి సంబంధించి అభ్యుదయ, విప్లవ కవిత్వాల యొక్క సిద్ధాంత చర్చలు ఎక్కువగా జరిగాయి తప్ప వాటిలోని శిల్ప సమీక్ష పెద్దగా జరగలేదు. నిజానికి అదొక ఖాళీ ప్రదేశం. దిశానిర్దేశం చేయడానికి ఎటువంటి పూర్వరచనలు అందుబాటులో ఉండవు. అలాంటి అంశాన్ని తీసుకోవడం చాలా సాహసోపేతమైన చర్య, ఒక రకంగా సవాలు కూడా. శ్రీ అద్దేపల్లి ప్రతిభ కలిగిన సాహసి గనుక ఈ టాపిక్ను తమ డాక్టరేట్ కోసం ఎంచుకొని ఆ లోటును ఆ సిద్ధాంత గ్రంథం ద్వారా సమర్థవంతంగా పూరించారు. అలాగే అద్దేపల్లి విమర్శకుడిగా సమకాలీనత విషయంలో కూడా వివిధ రచనలు చేశారు. సాహిత్య

0: విమర్శకుడు అనేటటువంటి ఆ బాధ్యతని ఆయన చాలా విస్పష్టంగా విశదీకరించారు. సాహిత్య విమర్శకుడు తప్పనిసరిగా తన కాలంలో వస్తున్న వివిధ అంతర్జాతీయ రచనలను, వాటిపై వస్తున్న విమర్శను నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలని అద్దేపల్లివారి సూచన. ఇది అద్దేపల్లివారి జీవిత పర్యంతము కొనసాగించారు. శ్రీశ్రీని విమర్శించేటప్పుడే ఆనాటి టిఎస్ ఇలియట్తో పోల్చడం, కృష్ణశాస్త్రిని విశ్లేషించేటప్పుడు ఠాగూర్ శైలిని ప్రస్తావించడం, తిలక్ వద్దకు వచ్చేటప్పుడు ఇమేజిస్ట్ సిద్ధాంతాన్ని సారాంశాన్ని అన్వయం చేయడం ద్వారా, అలాగే జాషువా కవిత్వాన్ని వివరించాల్సి వచ్చినప్పుడు భారతీయ భూస్వామ్య వ్యవస్థలో అతని కవిత్వ మూలాలను అన్వేషించడం, స్త్రీవాదాన్ని, పోస్ట్ మోడర్నిజాన్ని, మైనార్టీవాదాలను విశ్లేషణ చేసేటప్పుడు ప్రపంచీకరణ, హ్యూమన్ రైట్స్ పట్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను చర్చించడం, అద్దేపల్లి కాలానుగుణ పరిణామానుశీలతను, నిత్య అధ్యయనాన్ని, కాలిక స్పృహను మనకు పట్టిస్తాయి. ఆయన కొత్త పదబంధాలు వాడటంలో కూడా సిద్ధహస్తుడు. శ్రీశ్రీ కవిత్వాన్ని విశ్లేషించినప్పుడు అక్షరాక్షర పరిశీలన అనే పదం వాడారు. ఇది అద్దేపల్లి వారు సృజించిన పదమే. ఆధునిక వచన కవితా పితామహుడు శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారి కవిత్వాన్ని సమగ్రంగా చర్చించి ఈ పుస్తకంలో మన ముందుకు తీసుకొచ్చారు. కుందుర్తిని అచ్చమైన ప్రజాకవి అని, కథాకథన పద్ధతిలో ధ్వని మార్గాన్ని అనుసరించిన కవి అని, వ్యంగ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడని అద్దేపల్లి చేసిన ప్రతిపాదనలు ఎంతో ఖచ్చితమైనవి, విలువైనవి. అలాగే ఆయన చేసినటువంటి సాహిత్య యాత్ర కూడా చాలా ప్రస్ఫుటమైనది. ఇక్కడ ఏ చిన్న కవి పిలిచినా ఆ కవికి పుస్తక ఆవిష్కరణ చేయడం, లేదా ఆ పుస్తకానికి ఒక ముందు మాట రాయడం, ఆ ముందు మాట రాసినటువంటి పుస్తకంలో ఉన్నట్టు కొన్ని పద్యాలని ఆసుగా చెప్పి వినిపించడం వలన తెలుగునాట అద్దేపల్లి వారి ప్రభ 3-4 దశాబ్దాల పాటుగా కొనసాగింది. అద్దేపల్లి వారిని అభిమానించేటటువంటి తెలుగు సాహితీ ప్రియులు తెలుగునాట చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రతి కవి అద్దేపల్లి ముందు మాట రాస్తే బాగుండని చెప్పి మురిసిపోయేటటువంటి సంఘటనలు కూడా తెలుగు సాహిత్యంలో అనేకం జరిగాయి. 77 జీవితాన్ని జీవించిన శ్రీ అద్దేపల్లి వారు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన కవిగా గుర్తుండిపోతారు. జీవితంలో తాను గడించిన అనుభవాన్ని అటు కవిత్వంలోనూ, ఇటు తన జీవిత విధానం ద్వారా ఇతరులకు నేర్పిన ధన్యజీవి. ఇప్పటికీ కాకినాడలో చాలామందికి ఒక ఎత్తైన మనిషి ఇన్షర్ట్ వేసుకుని బానుగుడి జంక్షన్ మీదుగా నడిచలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎక్కడ కవిత్వ సభ జరిగినా అందులో ఉండే ఒకరిద్దరు కవులు అద్దేపల్లిని స్మరించుకోకుండా ఉండరు. ఇతను జనం మెచ్చిన కవి. 2013 జనవరి నెలలో కొన్ని కవిత్వ పాదాలని మనకి ఈ భూమి మీద ఉంచి దిగంతాలకు తాను నడిచి వెళ్లినా ఆయన అడుగుజాడలు మాత్రం ఈ తెలుగు నేల మీద నిరంతరం చెరిగిపోకుండా వెలుగులు ఈనుతూనే ఉంటాయి.
1: అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా అద్దేపల్లి వారి సాహిత్యం పరిశీలన శ్రీ అనిల్ డాని గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి. కొత్త చిగురు తొడిగిందట ఆమని అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట వింటారు. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి ఈ మాసపు పాట.

0: కొత్త చీగురు తొడిగిందట ఆమని అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట మీరింతవరకు విన్నారు. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈనాటి ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కాలుస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే జాగృతి శర్మ. दिल्ली विश्वविद्यालय के श्रीराम कॉलेज ऑफ कॉमर्स के शताब्दी समारोह में प्रधानमंत्री नरेंद्र मोदी की अपील, भारतीय युवा परामर्श, लेखा, वित्त और कानून से जुड़ी ऐसी संस्थाओं का निर्माण करें जो वैश्विक स्तर के हों. भाजपा के राज्यसभा सांसद दिनेश शर्मा को अंडमान और निकोबार द्वीप समूह का उपराज्यपाल नियुक्त किया गया. एनआईए की विशेष अदालत ने 2013 में छत्तीसगढ़ के झीरम घाटी हत्याकांड में 10 माओवादियों को दोषी ठहराया. नई दिल्ली में 12 और 13 सितंबर को पहले आई ब्रिक्स शिखर सम्मेलन के दौरान 500 से अधिक संस्थागत निवेशक, वित्त मंत्री और उद्योगपति शामिल होंगे. भारत ने दुबई में महिला T20 क्रिकेट एशिया कप मैच में पाकिस्तान को 7 विकेट से हराया. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने युवाओं से बड़े सपने देखने तथा लेखा, वित्त,

0: Pakistan by 7 wickets in a one-sided Women's Asia Cup T20 match in Dubai. Pakistan were bowled out for just 55 in 18.1 overs, their lowest ever total in T20 internationals. Young spinners Sri Charani and Prema Rawat took 3 wickets each, while Deepthi Sharma claimed 2. India chased down the target in 8.4 overs, with captain Harmanpreet Kaur remaining unbeaten on 18. The match also marked Harmanpreet's 150th T20 international as India's captain, making her the first international captain, male or female, to reach the milestone. India have now won 7 of the 8 T20 Asia Cup meetings against Pakistan. In badminton, India's Sattvik Sai Raj Ranki Reddy and Chirag Shetty have entered the China Masters final for the third time. The world number 5 pair defeated Malaysia's Noor Mohammad Azrin Ayub and Tan Wee Kyong 21-15, 18-21, 21-11 in the semi-final. The Asian Games champions will face China's He Jingting and Ren Xiangyu in the final today as they look to clinch their second title of the season. The India Meteorological Department has forecast heavy rainfall over Bihar, East Rajasthan, Haryana, Chandigarh, Delhi, Madhya Pradesh, Uttar Pradesh, Uttarakhand and parts of northeastern states for today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Nishit. News of Prime Minister Modi lauding 7.8% GDP growth, slamming critics, betting on Gen Z in his address at Delhi University's SRCC centenary celebrations is carried prominently by all the dailies. Census to begin early in 4 poll-bound states of UP, Punjab, Goa and Uttarakhand is the top story in Hindustan Times. CBI books Subhash Chandran LIC housing finance loan fraud case, writes Sunday Pioneer. Rajya Sabha MP Dinesh Sharma named Andaman and Nicobar Islands Lieutenant Governor, according to a report in the Sunday Tribune. Putin Zelensky to hold strikes, US envoys in Moscow for talks to end war is the front page story in the Asian Age. And finally, Maruti Suzuki launches new Baleno at base price of 6.09 lakhs, says a report in Financial Express. And with that, it's back to you, Nishit.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses centenary celebrations of Sri Ram College of Commerce at Delhi University, calls upon young Indians to build global consulting, accounting, financial and legal firms capable of leading the world. BJP Rajya Sabha MP Dinesh Sharma appointed Lieutenant Governor of Andaman and Nicobar Islands. NIA Special Court convicts 10 Maoists in 2013 Chhattisgarh Jhiram Valley Massacre case. IBRICS Summit to be held in New Delhi on the sidelines of BRICS Summit on the 12th and 13th of this month. Over 500 institutional investors, finance ministers and business leaders to participate in the two-day event. And in cricket, India beat Pakistan by 7 wickets in the Women's T20 Asia Cup match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం, జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు పి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం, అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఒకతరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, మరో తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తపించింది, ఇంకో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. నేడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ది కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, గొప్పగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అన్ని తరాలపై ఉందని, ముఖ్యంగా యువతరంపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవాతో కలిసి రాగా, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ మల్లిబాబులు ఘనస్వాగతం పలికారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవటం కాదని, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలని అన్నారు.

0: కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా బస్టాండ్లోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహిళలకు అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సర కాలం నుంచి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులు కందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ది, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు డీపీఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాసుకు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటీ మద్రాసు నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. గర్భిణీలకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త 102 తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంగళవారం కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్. ముందుగా వినండి బృందావన సారంగ రాగంలో దీక్షితార్ కృతి రంగపుర విహార రూపకతాళం.

కార్యక్రమంలో ఇప్పుడు శుద్ధ సన్యాసి రాగంలో దీక్షితార్ కృతి సుబ్రహ్మణ్యేన రక్షితోహం ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణావాద్యం. ఇప్పుడు వినండి కాపీ రాగంలో పాపనాశం శివన్ రచన ఎన్న తవం సదైన ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణా వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వరాళి రాగంలో దీక్షిత రచన మమవా మీనాక్షి మిశ్ర చాపతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకి కమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం.

0: మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: పోలీస్
5: మిస్ సీమా,
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి. ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
4: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఉండమ్మ బొట్టు పెడత. ఈ చిత్రానికి పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: నమస్తే. అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వీరాభిమన్యు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సోమవారం పాల్గొని ప్రసంగించారు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలు కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్టపతి సూచించారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 80% మంది మహిళలేనని రాష్టపతి పేర్కొంటూ,
3: आप ऐसे समय में फैशन टेक्नोलॉजी के विभिन्न विधाओं के स्नातक बन रहे हैं जो भारत आत्मनिर्भरता के अनेक आयामों पर तेजी से आगे बढ़ रहे हैं. आज हमारे देश पहले की तुलना में कहीं अधिक आत्मविश्वास के साथ विश्व पटल पर अपनी भूमिका को विस्तार दे रहे हैं. मुझे बताया गया है कि 20 साल पहले महिलाओं की संख्या केवल 20% था. अभी 4,000 करीब जो बच्चे यहाँ उपस्थित है उनमें से 85% महिलाएं हैं.
1: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2 రోజుల జాతీయ జల భద్రతా సదస్సు బుధవారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయంతో టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయటం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించడం, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి కార్యాచరణకు రూపకల్పన చేయటం లక్ష్యంగా నిర్వహించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొలి సమావేశం. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. సదస్సులో రూపొందించిన ఆచరణాత్మక కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్, జీవశాస్త్రం, రసాయన, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధనా సామర్థ్యాలను ఈ సౌకర్యాలు మరింత పెంచుతాయని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ అభివృద్దికి తోడ్పడాలని సూచించారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ఉపరాష్టపతి తెలియజేస్తూ,
4: Already our university, the funding has been done 80% by the central government, 20% from the state government. So it is already 80% central university only. But I am not going into that detail. What I am going to do is, his genuine grievance is that all the latest scientific subject should be included in our university.
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, జర్మనీ మంత్రి కార్స్టెన్ ష్నైడర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి.
2: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి GDP 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ, ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని మంగళవారం ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
5: देशवासियों को बहुत बहुत बधाई। 7.8% ग्रोथ, देश खुशियों से भर गया। देशवासियों को मैं बधाई देता हूं उनके संकल्प शक्ति के लिए, उनके पुरुषार्थ के लिए। एक सामूहिक शक्ति का एक प्रतिबिंब है। दुनिया युद्ध में डूबी हुई, चारों तरफ युद्ध की खबरें आ रही, विश्व संकटों से घिरा हुआ है, सप्लाई चेन पूरी तरह डिस्टर्ब है। 2020 में कोविड काल से लेकर अब तक कहीं पर भी स्थिरता नजर नहीं आ रही, उसके बावजूद भी भारत तेज गति से प्रगति कर रहा है।
1: ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ నిపుణ్ సోమవారం జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డ్రైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు.
2: దేశంలో చిప్ తయారీ ఎకో సిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఢిల్లీలో సోమవారం పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
6: The global semiconductor industry majors had a serious doubt about whether this can really happen in our country. That doubt is no longer there. That doubt is now replaced by confidence. There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades.
1: 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడంపైన ప్రతినిధులు చర్చలు జరిపారు.
2: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 5ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-5ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, భూ పరిశీలన మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలుపుతూ,
7: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
1: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అసోం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
2: ముంబై సీఎస్ఎంటీ నుండి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆటోమేటిక్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
8: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कम्प्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पूरे कम्प्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे.
1: రక్షణ రంగ దౌత్యంపై సమగ్ర రక్షా పత్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ పత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో ఉన్నాయని తెలిపింది.
2: ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం

0: వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగంనేని రమేష్ తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है. आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा. पूरे शिक्षा जगत से ये कहना चाहता हूं कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े. बचपन मरने नहीं देना. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీత కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట వాన. ఈ చిత్రానికి కార్తీక్ పాడిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

తర్వాత ముద్దుల పిరుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి డోర్నల బాలరాజు, రేణుక, నరసన్న, దస్తగిరి, ఇంకా వీరందరూ, వీరి కుటుంబం కోసం ఈ పాట.

తర్వాత ఉమ్మడి కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రియాన్, లక్ష్మి వీరి కోరికపై పాట.

తర్వాత స్వాతి ముత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తిగుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రెస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి.

తర్వాత వినబోతున్న పాట భక్త కన్నప్ప చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల పాడిన ఆరుద్ర గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, రామదాసు, కృపాచారి, అనిత, సాయి, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు వీరి కోరికపై పాట.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వంకన్న వీరి కోరికపై పూజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన దాసరథి గీతం, సంగీతం రాజన్ నగేంద్ర.

కార్యక్రమం తర్వాత గులాబీ చిత్రానికి సునీత పాడిన పాట వింటారు. సంగీతం శశిప్రీతం, రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత రావోయి చందమామ చిత్రానికి ఏఎం రాజా పీలీల పాడిన పాట వింటారు. రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కోరుతున్నారు. కార్యక్రమంలో మిస్ అమ్మ చిత్రం నుంచి ఈ పాట.

శ్రీకృష్ణ సత్య చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత కోరుతున్నారు తలపులపల్లి గ్రామం నుంచి.

కార్యక్రమంలో చివరిగా మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి. పాటను వినిపించమంటూ ఎద్దుమైలారం నుంచి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ముందుగా అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, ఈ పాటను వినిపించమంటూ రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ కోరుతున్నారు ఏలూరు నుంచి.

కార్యక్రమంలో తర్వాత శివమెత్తిన సత్యం చిత్రానికి కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం జేవి రాఘవులు, రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

దొంగముగుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసు శీల గానం వింటారు, రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, యోధా, శ్యామ్ల వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత స్వప్న చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన దాసర్ నారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ నారాయణ్ ఖేడ్ గ్రామం నుంచి ఆకాష్, సామ్లా, అశ్విని, రమేష్, నాగరాజాచార్య, భాగ్య, హర్ష, జయమ్మ, మురళి వీరందరి కోరికపై ఈ పాట.

గుడిగండల చిత్రానికి పివి శ్రీనివాస్, పి సుశీల గానం వింటారు. సంగీతం ఘడసాల రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు సరిపల్లి పశ్చిమగోదావరి జిల్లా నుంచి.

కార్యక్రమంలో తర్వాత బావబామర్ది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ బెన్ సర్కిల్ సెంటర్ నుంచి లక్ష్మీ, కృష్ణ, సురేష్ ఇంకా వారి మిత్ర బృందం కోరుతున్నారు.

తొలి ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా కోరుతున్నారు.

కుర్రాడు చిత్రానికి కార్తీక్ పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్. ఈ పాటను వినిపించమంటూ కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి కణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత ప్రేమాలయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రామ్ లక్ష్మణ్, రచన వెన్నెలకంటి. ఈ పాటను వినిపించమంటూ పెడ నుంచి మీనా, యోగిత, హిమాంశు ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు.

ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ గుంటూరు నుంచి కళ్యాణి, పండు, శేఖర్, మూర్తి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మనసు మాంగళ్యం చిత్రానికి ఘంటసాల పిసిసిల గాన వింటారు. సంగీతం పెండ్యాల, రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, సుధీర్, గృహలక్ష్మి, బాబురావు, రజని, స్వరూపరాణి, లక్ష్మణ్, కోటి, రాము, పైడితల్లి, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూర్రావు, రవికుమార్, భాస్కర్ రావు, ఈశ్వర్రావు, దేవాన్ష్, వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా పూల రంగుడు చిత్రానికి పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరి కోరికపై ఈ పాట.

ఉభయకు సులోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన ఎలా ఉందో చూద్దాం. అయితే మరి చాలా మంది శ్రోతలు మనకి మన కార్యక్రమాల మీద స్పందన అయితే తెలియచేయలేదు. వెంటనే తెలియచేయండి. 0866-248-8812 నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. ముందుగా మనకి పంపించారు చూద్దాం. ఉభయ కోసులో ప్రాకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు మా నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 31వ తేదీ సోమవారం సూక్తి సుధలో తపస్సు గురించి, తపస్సులో గల రకాలు గురించి వివరిస్తూ ఆత్మనిగ్రహం గురించి అందించిన శ్రీ ఏ రంగారావు గారికి మా నమస్తే. భక్తిరంజన కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలం గారి గానం మాకు ఎంతగానో నచ్చింది. కార్యక్రమంలో ఆదితాళంలో వినిపించిన కీర్తన మాకు నచ్చింది. వారికి ధన్యవాదాలు అంటున్నారు. కార్యక్రమంలో కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వినికిడి లోపాలు, కారణాలు, నివారణ మార్గాలు విషయమే డాక్టర్ శ్రీ సుధాకర్ గారితో బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైన విషయాలు తెలిసాయి. అనంతరం ప్రసారమైన మట్టి మనిషి కౌండిన్య గారి కథానిక విన్నాం. మంచి సందేశాన్ని అందించింది. కౌండిన్య గారికి మా నమస్తే అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన భూ కైలాస నాటకం నుండి రావణ బ్రహ్మ పాత్ర పద్యాలు మా వీణుల విందు చేశాయి. గానం చేసిన శ్రీ జి గంగిరెడ్డి గారికి, హార్మోనియం అందించిన శ్రీ మోదుగుల శ్రీనివాసులు గారికి మా కళాభినందనలు అంటూ రాత్రి ప్రసారమైన నాటికి నచ్చింది అంటూ రాసి పంపించారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణ భయ రాధామున్న గవీరేమంటున్నారంటే 1వ తేదీ మంగళవారం సూక్తి సుధలో లలిత కిరణ్మయ్య గారు గ్రద్ద నక్క కథ ద్వారా తెలియజేసిన నీతి మరువలేనిది. కిరణ్మయ్య గారికి మా నమస్తే. భక్తిరంజన కార్యక్రమం శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి కీర్తన విని తరించాం. ఆకాశవాణికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనలో చిలక కథ ద్వారా అందించిన సూక్తి ఎంతో బాగుంది. రెక్కలు వస్తే చిలకే కాదు, ప్రతి వారు ఎగిరిపోవాల్సిందే. నిర్వహించిన డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారికి నమస్తే అంటున్నారు. పోషక పదార్థాలు ఆవశ్యకత గురించి సౌభాగ్యలక్ష్మి గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉంది. అలాగే 2వ తేదీ బుధవారం సూక్తి సుధలో పన్ని పట్ల గౌరవం, అంకిత భావం కలిగి ఉండాలని ఒక రాజుగారు శిల్పులు చెక్కే శిల్పుల కథ ద్వారా వ్యక్తపరిచిన విధానం బాగుంది. నిర్వహించిన శ్రీ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారికి నమస్కారం అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో

0: సంప్రదాయ కీర్తనలు విందరించాం. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎస్ రామనాథం గారి గానం మా వీణలో విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారంటూ రాసి పంపించారు. అలాగే వనితావాణి కార్యక్రమంలో పోషకాహార ఆవశ్యకత ప్రయోజనాలు విషయమై గుమ్మా లీలాకృష్ణ గారి ప్రసంగం ఎంతో కొత్త విషయాలు తెలిసాయి, వీరి ద్వారా తెలిసాయి అంటున్నారు. అలాగే అనంతరం ప్రసారమైన హైపోథైరాయిడిజం లక్షణాల గురించి చక్కటి విషయాలు అందించిన మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. లలిత గీతాలు విని ఆనందించామంటున్నారు. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీతం కార్యక్రమంలో కాటూరి అరుణ బృందం గానం చేసిన జానపద గీతాలు మాకు నచ్చాయి, వారికి అభినందనలు అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ గారు రాసి పంపించారు. ఇక తర్వాత వీరేమంటున్నారో చూద్దాం. మూడో తేదీ గురించి రాశారు వారు.
1: మూడో తేదీ గురువారం సంకల్ప సిద్ధి గురించి శ్రీమా నారాయణం శేషుబాబు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తనలు విని తరించాం. అనంతరం ప్రసారమైన సన్నతి గీతాలు కూడా నచ్చాయి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటూ రాశారు. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సునాబాయి, రాధామున్న.
0: తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి, నేను మురళి భట్టిప్రోల్ నుంచి అంటూ, ప్రతిరోజు సూక్తి సుధా చాలా బాగుంటుంది, భక్తి రంజనీలో చాలా మంచి పాటలు వినిపించారు, ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం సరస వినోదని సమస్యాపూర్ణ కార్యక్రమం బాగుంది, 11 గంటలకు శ్రోతలు కోరిన పాటలు బాగున్నాయి కల్పలత కార్యక్రమంలో అంటున్నారు. ఇంకా వీరేమంటున్నారంటే, గురువారం ఆదివారం సాయంత్రం భజనావళి శీర్షికన వినిపిస్తున్న భజన గీతాలు నచ్చుతున్నాయి అంటున్నారు, వారి ఊరు పేరు చెప్పండి అంటున్నారు. అలాగే ఎంతోమంది శ్రోతలను విపరీతంగా ఆకర్షిస్తున్న యువలయ కార్యక్రమాన్ని 1 గంట సేపు ప్రసారం చేయండి, మార్పు చేయండి అంటున్నారు. అలాగే వీరు మామూలుగా మనకి యాజ్ యూజువల్గా ఒక కవిత రాసి పంపిస్తారు కదా మురళీ గారు, చూద్దాం ఈరోజు ఏం రాశారంటే, ఉషోదయ సమయాన సాయంత్రం వేళలా ఉన్న ప్రకృతి మలయ మారుతాలు విరదింపుతున్న సమయాన చిరుజల్లులు లేకుండానే మెరుపు మెరిసిన వేళ ఇంద్రధనుస్సు ఏర్పడిన వేళ మన ఉభయ కుశలోపరి కార్యక్రమం వింటుంటే నా అభిప్రాయం అని రాశారు. కొంచెం ఇంకా రాయాల్సి ఉందదేమో అని అనుకుంటున్నాను. ఎనీవే కవిత బాగుంది. ఏం రాశారు ఈసారి అంటే, ప్రకృతిని తీసుకొచ్చారు, చిరుజల్లులు లేకుండానే మెరుపు మెరిసిన ఇంద్రధనుస్సు అంటూ ప్రకృతి గురించి ఈరోజు మనకి వారు అభిప్రాయాన్ని ఉభయ కుశలోపరిలో తీసుకొచ్చారు. ధన్యవాదాలు. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి, మన కార్యక్రమాల మీద అభిప్రాయం తెలియజేస్తూ ఉండండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు, ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదని సమస్య పూర్ణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూర్ణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కగా చదివారు. పూర్ణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలంటూ రాచర్ల సుబ్రహ్మణ్య సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయం రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు
1: ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాశారు. నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజు, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబు వీరంతా ఏమంటున్నారంటే, 6వ తేదీ ఉదయం 6:10 ప్రసారమైన భక్తిరంజన్లో భక్తి గీతాలు బాగున్నాయంటున్నారు. రాబోయే తేదీ కార్యక్రమంలో ప్రతిరోజు చదివిన వారి పేర్లు చదువుతారు, కొత్త శ్రోతలకి అవకాశం కల్పించరా అని అడుగుతున్నారు. అలాంటి కొత్త శ్రోతల పేర్లు ఎందుకు చదవరు అని అంటున్నారు. కరెక్ట్గా ఉదయం 10 గంటలకు వచ్చేవారివే చదవండి. ఉదయ కుశలపరి కార్యక్రమాన్ని 12:40 ప్రసారం చేయండి. అందరి అభిప్రాయాలు పంచుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది, ఈ 20 నిమిషాలు సమయం సరిపోదు అంటూ రాస్తున్నారు
0: అని వారి అభిప్రాయం తెలియజేస్తారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మెసేజ్ని వీరెవరంటే, ప్రియమైన ఉభయ కుశలోపరి కార్యక్రమాలకు కార్యక్రమ నిర్వాహకులకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం అంటూ రాసి పంపించారు. వీరేమంటున్నారంటే, ఆకాశవాణి అదే కార్యాలయంలో వివిధ విభాగాల్లో సేవలు అందించే వారందరికీ బిలేటెడ్గా కృష్ణాష్టమి దినోత్సవం శుభాకాంక్షలు అంటున్నారు. అలాగే జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి, మీరు రాబోయే అతిథి శీర్షిక ద్వారా మరియు కల్పలత శీర్షిక ద్వారా ఉత్తరాలు, శ్రోతలు కొన్ని పాటలు, కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు, అందరికీ మహా సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత వాట్సాప్ ఆధారిత కార్యక్రమం, కల్పలత ఉత్తరాల కార్యక్రమాలతో పాటు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రవేశపెట్టి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించగలరు అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత రాసి పంపించారు, నాట్యకాలంలో కొత్త కొత్త డివోషనల్ సాంగ్స్ వేయండి, పసిడి పంటలు ఎప్పుడు వీరు ఏమంటున్నారంటే
1: ఎప్పుడు ప్రారంభిస్తున్నారు?
0: ప్రారంభిస్తారంటున్నారు. యువలయ యువలయ మెలోడీ సాంగ్స్
1: యువలయలో మెలోడీ సాంగ్స్
0: వేయండి
1: వేయండి.
0: అంటున్నారు. హిందీ పాటలను వెరైటీగా వేయండి, వేసినవే వేస్తున్నారు, బోర్ అనిపిస్తోంది. ఉర్దూలో వార్తలు ప్రసారం చేయండి అంటున్నారు. షేక్ మహబూబ్ సుబాని కొత్తపేట గుంటూరు నుంచి రాసి పంపిస్తున్నారు. ఈ మెసేజ్ తప్పకుండా చదవగలరు అని రాసి పంపించారు. ఓకే అండి, నేను చదివాను, మీరు వినే ఉంటారు, మీ సూచన గమనించాము. ఇక తర్వాత చూద్దాం మనకి రాసి పంపించారు. ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. భక్తి రంజని ఉదయరేఖలు కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఈరోజు ప్రసారమైన సరస వినోదని సమస్య పూర్ణం బాగుంది. పూరణలను శ్రీ ఉమానాథ శర్మ గారు బాగా సమర్పించారు. అభినందనలు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే నాటకాలు తక్కువ వ్యవధిలో మళ్లీ మళ్లీ ప్రసారం చేయడం బాగలేదు. పాత నాటకాలైనా కొంత వ్యవధి తర్వాత ప్రసారం చేయగలరు అంటూ కళాధర్ శారద ఆర్కే పురం న్యూఢిల్లీ నుంచి వారి అభిప్రాయాన్ని పంపించారు. తర్వాత చూద్దాం మనకి రాసి పంపించారు. ఉభయ కుశలపరి కార్యక్రమానికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. వారంలోని కార్యక్రమాలు మేము వింటున్నాము. మాకు 1 గంట 10 నిమిషాలకు పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుకుంటున్నామంటూ హనుమాన్ నగర్ నుంచి పల్లె పార్టీ గోపాలకృష్ణ సాత్విక్ అభి రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక తర్వాత మనకి రాసి పంపించారు.
1: శ్రోతలకి నమస్కారం అన్నారు. మేము ప్రతిరోజు తప్పకుండా రేడియో కార్యక్రమాలను వింటున్నాము. ముఖ్యంగా ప్రతిరోజు మీరు ప్రసారం చేసే భక్తిరంజని, లలిత సంగీతం, కర్ణాటక సంగీతం తప్పకుండా వింటాం. వాట్సాప్ సందేశం ద్వారా సినిమా పాటలను ప్రసారం చేసే విధానం బాగుంటుంది. ఇదే కార్యక్రమం రాత్రి సమయంలో కూడా ప్రసారం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అంటూ రాస్తున్నారు సిహెచ్ శ్రీనివాస్ దేవి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి.
0: తర్వాత చూద్దాం మనకి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వీరు ఏమంటున్నారంటే అందరికీ నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నాము. చాలా సంతోషం. మరియు రాబోయే అతిథి యువలయ, రాబోయే అన్నారు సార్. ఓకే అండి. రాబోయే అతిథి అలాగే యువలయ మరి బాలానందం హిందీ పాఠం బొమ్మరిల్లు ఓకే చిన్నపిల్లల కార్యక్రమం మరి ఇంకా పొలం పనులు మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా వింటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ వలయాలో కూడా మేము కోరిన పాటలు వినిపిస్తున్నారు. చాలా సంతోషం. నమస్తే అంటూ అంటే ఈ వలయ మనకు క్విజ్ కార్యక్రమం అండి. ఓకే, అయినా మీరు పార్టిసిపేట్ చేయండి. యువలయ కార్యక్రమంలో పాటలు కోరుకోండి. రవాయి అతిథి అలాగే కల్పలత కార్యక్రమంలో ఈ మనకి మెసేజ్ రాసి పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్ సియోనా, నాగటిపండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా బ్రహ్మయ్య వీరంతా కలిసి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం మనకి రాశారు. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం సూక్తి సుధలో శ్రీ నారాయణ శేషుబాబు గారు వినిపించిన సూక్తులు విన్నాము. మా మనస్సులను పరవశింపజేసే అలాగే ఆకట్టుకుంది. వారికి మా అభినందనలు. అలాగే 4వ తేదీ శుక్రవారం సాయంత్రం పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు శ్రీ చిలుకూరి కోటేశ్వరరావు గారు వినిపించడం, ధర్మరాజు పాత్ర పద్యాలు విన్నాము. ప్రతి పద్యం ఎంతో చక్కగా ఆలపించారు. వారికి ధన్యవాదాలు, అభినందనలు అన్నారు. అలాగే అదే రోజు రాత్రి 10 గంటలకు శ్రీ మొగిలిజర్ల నాగమణి గారి భాగవతారిణి గారిచే కురుపాండవ అభ్యుదయం హరికథ కాలక్షేపం విన్నాము. చెప్పిన తీరు మాకెంతో నచ్చింది. ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోల శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇక తర్వాత చూద్దాం మనకి మెసేజ్ పంపించారు.
1: ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అన్నారు. నమస్తే అండి. మీరు ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. దానిలో భాగంగా లలిత గీతాలు, దేశభక్తి గీతాలు బాగుంటున్నాయి. ఈ రోజు ప్రసారం చేసిన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది. 3 గంటలకు ప్రసారం చేసే నాటకాలు మంచివి వినిపించండి. నో ఎంట్రీ అనే నాటకాన్ని వినిపించగలరు, పోరడు అనే నాటకాన్ని వినిపించగలరు, సామూహిక గేయాలు, కుటుంబ సంక్షేమ గీతాలు వినిపించగలరు,
0: సంక్షేమ గీతాలు వినిపించగలరు రాసి పంపించారు. ఇంటర్నెట్ డిటిహెచ్ ప్రసారాలు వినిపించగలరు, ధన్యవాదాలు అంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు, కాకపోతే కొంచెం లెంగ్దీగానే ఉన్నది రాసింది, చూద్దాం. ఆకాశవాణి ఉభయ కుశలపరి చదువుతుంది. నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. తర్వాత శ్రీకృష్ణాష్టమి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థల్లిపురం నుంచి. ఇంకా వీరేమంటున్నారంటే మీరు ప్రసారం

చిన్న కార్యక్రమాలు తరచూ వింటుంటాం. కొన్ని రోజులుగా విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ప్రసారాలు ఆగిపోయాయి. ఈ మధ్యనే మళ్ళీ వింటున్నాం. అయితే మాకు యువలయ ప్రోగ్రాం బాగుంటుంది. సాయంత్రం 4 గంటలకు అయితే టైం పొడిగించగలరు. అలాగే వేసిన ప్రశ్నలు మళ్ళీ వేస్తున్నారు, అలా జరగకుండా చూడండి అంటున్నారు. మేము తెలియని విషయాలు కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం, అందుకని గమనించి ప్రశ్నలు మాకు సరికొత్త వేయగలరు అంటున్నారు. అలాగే సరికొత్త మంచి పాటలు వేస్తున్నారు చిత్రతరంగిణిలో, వెరీ గుడ్ అంటున్నారు. అలాగే గుర్తుకొస్తున్నాయి 11 గంటలకు పాటలకు బదులు వేరే ప్రోగ్రాం ప్రసారం చేయగలరు అంటున్నారు. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు వేయండి అంటున్నారు. అలాగే ప్రతిరోజు అందిస్తున్న సరికొత్త మంచి భక్తి గీతాలు విని ఆనందిస్తున్నాం, తరిస్తున్నాం అంటున్నారు. సూక్తి సుధలో విలువైన సమాచారం బాగుంటుంది, ప్రతిరోజు మాకు ఇది ఇష్టం వినాలని ప్రసారం చేస్తున్న విజయవాడ కేంద్రానికి ధన్యవాదాలు అంటూ దోర్నాల బాలరాజు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాల్ని ఉభయకుశులప్పటికి తెలియజేస్తుండండి. ఇక తర్వాత చూద్దాం, వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మైత్రిబాయి రాసి పంపించారు. టీన్ టైంలో హిందీ సినిమా పాటలు విన్నాము, చాలా బాగున్నాయి అంటున్నారు. సాధారణ రేడియో సెట్లో కూడా హిందీ సినిమా పాటలు ప్రసారం చేయండి. మేము చాలా దూర ప్రాంతం శ్రోతలం, ప్రతి కార్యక్రమం యాప్లో వినాలంటే చాలా కష్టం అని అంటున్నారు. అయితే మనకి శుక్రవారం నాడు రేడియో సెట్లో మన కార్యక్రమాలు ప్రసారం రావటం లేదు, గమనించండి. తర్వాత చూద్దాం, మేడం గారని రాశారు, మీకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్ని కార్యక్రమాలు సూపర్గా ఉంటాయి, కానీ మాకు ఏకచిత్ర గానంలో కొంచెం మెలోడీ మూవీస్లోని సాంగ్స్ వినిపించండి. ఒకరోజు ఓల్డ్ లేదా ఒకరోజు మెలోడీ లేదా ఒకరోజు కొత్త మూవీస్ సాంగ్స్ అయినా వినిపించండి. మరి అంత ఓల్డ్ అంటే కొంచెం బోర్ అనిపిస్తుంది. కర్నూలు జిల్లా కోసగి మండలం జుమ్మాల దినే విలేజ్ నుండి జలీల్ రాసి పంపించారు. ప్రయత్నం చేద్దామండి, మీ సూచన బాగుంది. తర్వాత ప్రియమైన ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. రేడియోలో ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమం వింటాము. దయచేసి పసిటి పంటల కార్యక్రమాన్ని పునఃప్రసారం చేయమని కోరుతున్నామంటూ ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇంకా రాసి పంపించారు, శుక్రవారం నాడు భక్తిరంజని కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని పాటలు వేయలేదు అని అంటున్నారు. ఏలూరు నుంచి సాయి రాసి పంపించారు. తర్వాత వీరెవరంటే ఆదిలాబాద్ దిలావర్పూర్ నుంచి కాల్వ విలేజ్ నుంచి రాసి పంపించారు. నవీన్, రజిత, కృతిక్, దివిజ, నరేష్, బిట్టు, మీ ప్రసారాలన్నీ బాగుంటున్నాయి. లలిత గీతాలు యువలయ సమయం పెంచండి అంటున్నారు. ఇంకా హిందీ సాంగ్స్ ఎక్సలెంట్ అని రాసి పంపించారు. పసిడి పంటలు వినిపించగలరు అని రాశారు. తర్వాత చూద్దాం, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపుతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి రాశారు. తర్వాత మనకి రాసి పంపించారు, చూద్దాం వీరెవరంటే, విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఉత్తరాలు చదివే వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కార్యక్రమాన్ని మరికొంత పెంచితే రేడియో శ్రోతలకి ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే జనగణమన రాత్రిపూట రేడియో కట్టే ముందు వేస్తే బాగుంటుందేమోనని కార్యక్రమం బాగుంటుంది అని అడుగుతున్నారు వీరు. బాదంపూడి ఇరగవరం నుంచి నరసింహమూర్తి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి, సత్యవతి, కాశీ, భాస్కర్ శర్మ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, వేటపాలెం రామనగర్ బాపట్ల నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అంటున్నారు. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగా నచ్చుతున్నాయి. ఆకాశవాణి కేంద్రంలో పనిచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న వారితో పరిచయాలు వినిపిస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. తర్వాత కొంచెం సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈ నెల 1వ తేదీ శ్రీ పుట్టపర్తి నారాయణచార్య గారి సాహిత్యాన్ని గురించి శ్రీ కేవీ రమణారెడ్డి గారి ప్రసంగిస్తారని అనౌన్స్ చేశారు, కానీ ఆ ఇద్దరు సాహిత్యాల గురించి వేరే వ్యక్తి ప్రసంగించారు. ఆ వ్యక్తి పేరును మీరు అసలు చెప్పలేదు అంటున్నారు. ఇది పునఃప్రసార కార్యక్రమం పోయిన ఏడాది కూడా మీరు ఇలాగే చేశారు, ఆ రెండు ప్రసంగాలు బాగున్నాయి అంటున్నారు. ఇంతకీ ఆ రెండు ప్రసంగాలను చేసిన వారెవరు అని తెలుప కోరిక అని రాసి పంపిస్తున్నారు. అయితే మన కార్యక్రమాలన్నీ బాగున్నాయంటూ రాశారు. ఆ రాత్రి పునఃప్రసారమైన శ్రీ బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి వచన కవితలు బాగున్నాయి, కార్యక్రమాలు బాగున్నాయి అంటూ రాశారు. అలాగే వీరెవరంటే,
డాక్టర్ రామడుగు వెంకటేశ్ శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్ శ్రీనిచ్చి హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, ఉభయ కుశల కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశల కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. దేశభక్తి గీతాలు, సూక్తి సుధా లో సూక్తులు, భక్తిరంజని భక్తి గీతాలు, ఉదయరేఖలు కార్యక్రమం, ఆలోచనాలోచనం, పద్యతోరణం కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటున్నారు. వనితావాణిలో స్త్రీయర కార్యక్రమం బాగుంది, విశేషాలు బాగుంటున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్.

కార్యక్రమం బాగుంటుంది, నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నారు. ఇంకా ఎవరు రాశారంటే ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ రాసి పంపించారు, భక్తిరంజన కార్యక్రమంలో సూర్యస్తుతి సంజతి గీతాలు విని తరించామంటున్నారు. పైడిపాటి ఉమానాథ శర్మ గారు నిర్వహించిన సమస్యాపూర్ణ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. ఇదండి ఈనాటి ఉభయకుశలపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయకుశలపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయి కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చ

చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్టపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డీకే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం, చిత్రం కొండవీటి సింహం.

తర్వాత విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజేరం పాడిన ఆత్రేయ గీతం చిత్రం అందమైన అనుభవం.

చిత్ర తరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం మహర్షి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం వెన్నెలకంటి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చిత్ర గీతాల్లో తర్వాత విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం బొబ్బిలి రాజా, సాహిత్యం సిరివెన్నెల.

చిత్ర తరంగిణి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దేవత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో తర్వాత విద్దాం. చిత్ర పాడిన పాట ప్రియురాలు పిలిచింది చిత్రానికి. సాహిత్యం ఏఎన్ రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా రాష్టవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16.94 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ,
1: రెండేళ్లలోనే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ రెండేళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఏ రకంగా రాష్ట్రాధిపతి సహకరిస్తుందో అదే విధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభావ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చెయ్యాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ
3: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ నిధులు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణాజిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
4: చిరిపట్నంలో నేను 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటుంగానండి, అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. ఇప్పటి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు.

చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం

0: సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్త్రీల సమస్యలు పరిష్కరించేది ఎవరు? సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు.
7: భూమిపై సృష్టికర్తగా వెలుగొందుతున్న స్త్రీలు నిజముగా బ్రహ్మదేవునిలాగానే పూజలు లేకుండా ఉన్నారు. పూజలు చేయకపోయినా పర్వాల, కనీసం జీవితమైనా కొనసాగితే సృష్టి నిలబడుతుంది. కానీ నేడు స్త్రీలు ఎన్నో రకాలుగా అన్ని వయసులలోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అన్నట్లు, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారట. ఈ వాక్యం ఏ వేదకాలం నాటిదో కాని ఏ యుగములోనూ స్త్రీలను పూజించిన సందర్భాలు మన గ్రంథాలు పురాణాలలో ఎక్కడా కనపడలేదు. వేద పురాణ ఇతిహాసాలలో మైత్రేయి, గార్గి, లోపాముద్ర, విశ్వావర మొదలగు మహిళామణులు విద్యావేత్తలుగా మన్ననలు అందుకున్న ఘటనలు మాత్రం కనబడుతున్నాయి. పైగా ప్రతి యుగములోనూ గ్రంథాలు పురాణాలు అన్నీ స్త్రీలనే ప్రధాన వస్తువుగా చేసి ప్రతి యుద్ధానికి స్త్రీలే కారణమన్నాయి. మధ్యయుగం నుండి స్త్రీలు మరీ ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనుస్మృతి చెబుతున్నట్లు స్త్రీలు వంటింటికే పరిమితమైనారు. ఆ కాలంలోనే కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీసహగమనం మొదలైన సమస్యలను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ వారి కాలం నుండి కొంత స్వేచ్ఛ మహిళలు అందుకున్నారు. ప్రధానంగా కుటుంబాన్ని ఎదిరించి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరము స్త్రీలు ఎన్నో హక్కులు పొందారు. సమానత్వం స్త్రీ పురుషుల మధ్య ఏర్పడినది. తద్వారా మహిళలు విద్యావంతులైనారు. అవగాహన పెంచుకున్న తల్లిదండ్రులు తమ స్త్రీ సంతానాలను కూడా విద్య నేర్పించారు. విదేశీ విద్యా విధానం కొంత ఉపాధి పొందటానికి, పరిశ్రమలలో, ఫ్యాక్టరీలలో, ఆఫీసులలో పని చేయడానికి తోడ్పడినది. ప్రభుత్వం మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వడంతో అన్ని రంగాలలోనూ మహిళలు తమ ప్రతిభను కనబరుచుకున్నారు. నేటి కాలంలో అన్ని విధాల అభివృద్ధి చెందిన మహిళలకు ప్రభుత్వం విద్య, ఉద్యోగ, వృత్తి, రాజకీయ రంగాలలో అభివృద్ధిని దాటి ప్రగతి పదంలోకి నడిపిస్తున్నది. విద్యా విషయంలో రియంబర్స్మెంట్ నేటి ఉన్నత విద్య నేర్చుకునే మహిళలకి ఒక ఆసరా అయినది. అభివృద్ధితో పాటు సమస్యలు పెరుగుతున్నాయి. అవగాహన లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి తల్లిదండ్రులు అమ్మాయిలకు విద్య నేర్పిస్తుంటే విద్యా సమయంలో ఏదో చిన్న మాట పట్టింపుతో తమ బంగారు భవిష్యత్తును వారే కాలరాసుకుంటున్నారు. ప్రధానంగా నేడు స్త్రీలను, అందున యుక్త వయస్కులను వేధిస్తున్న స్థితి, అనుసరిస్తున్న మార్గం ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకోవాలి అని ఎన్నిసార్లు అనుకుంటే అన్ని జన్మల్లోనూ

పాపం అనుభవిస్తామట. ఇది మన వేదాంత సారం. మరి ఆత్మహత్య చేసుకోవటం పాపం అని భారతీయ సంస్కృతిలోని వేదాలు చెబుతున్నాయి. అది సమాజానికి ఎంత వినాశనమో మన గ్రంథాలు పురాణాలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న విషయాలను, దాని పూర్వాపరాలను నేడు విస్తరిస్తున్న అన్ని మీడియాలు బట్టబయలు చేస్తున్నాయి. అదే సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి సమస్యను పరిష్కారం దొరకకపోగా ఆత్మహత్య మార్గముగా కనపడుతుంది. మీడియాలు ఆత్మహత్యనే కార్యకలాపాన్ని అసలు ప్రకటించకూడదు. సమస్యకు తేలికైన పరిష్కారం ఆత్మహత్యగా భావిస్తున్నారు. నిజానికి ఆత్మహత్య వ్యక్తికి, కుటుంబాన్ని, సమాజాన్ని, ముందు తరాల వారిని ఎంతో క్షోభకు గురిచేస్తుంది. ఈ చర్య కొనసాగకుండా స్త్రీలే ఎన్నో చర్యలు తీసుకోవాలి. తాము ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి నవమాసాలు మోసి కనిపించిన సంతానం తమ కళ్ల ముందు రాలిపోతుంటే ఈ సంఘటన ప్రతి వ్యక్తి, ప్రతి తల్లి తమ పిల్లలకు రాకూడదని ముందు జాగ్రత్తతో తమ సంతానం పట్ల శ్రద్ధ కనపరచాలి. ప్రతి చిన్న విషయంలో ఆందోళనకు గురయ్యే సంతానమును ప్రత్యేక శ్రద్ధతో వారిని చూసుకోవాలి. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి ధైర్య సాహసాలు కనబరిచిన కథలను తెలియచేయాలి. ఓటమి జీవితానికి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందని తెలియచేయాలి. ఎంతటి సమస్య అయినా సానుకూలతతో సాధించబడుతుందని, ఓర్పు, సహనం ఎంతో అవసరమని, కొంత సమయం ఎదురుచూస్తే పరిష్కార మార్గం కనబడుతుందని చెప్పాలి. ఏ విషయంలోనూ తమ పిల్లలను ఇతరుల సంతానముతో పోల్చరాదు. సంతానానికి అన్నీ అందించాలని, ఏది కోరితే అది ఇవ్వాలని తల్లిదండ్రులు వారికి అన్నీ అందిస్తున్నారు. కానీ పిల్లల మానసిక స్థితిని గుర్తించలేకపోతున్నారు. కారణం తల్లిదండ్రులకు సమయం లేకపోవటం. బంగారు భవిష్యత్తు పిల్లలకు అందించాలి అంటే వారికి సమాజాల్లో ఒక హోదా కల్పించాలంటే ధనం ముఖ్యం. ధనం కొరకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. పిల్లలకు మధుర ఫలాలు అందించడానికి తల్లిదండ్రులు మానులుగా మారితే ఉపయోగం ఉండదు. నీడనిచ్చే చెట్టు కావాలి. ఆ చెట్టు నీడలో తమ పిల్లలను మానవత్వం ఉన్న పిల్లలుగా, ధైర్య సాహసాలు గల పిల్లలుగా, సామాజిక రక్షకులుగా ఉండేలా చూడాలి. ఆత్మహత్య పిరికితనానికి సంకేతంగా చెప్పాలి. స్త్రీలను వేధిస్తున్న మరొక సమస్య హత్య. ఎంతో మంది స్త్రీలు పసి వయసు నుండి వివిధ రకాలుగా హత్యలకు గురవుతున్నారు. హత్య చేయడం మానవంలోని కర్కశత్వానికి పరాకాష్ఠ. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ప్రేమ వేధింపులు మహిళలను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంటే ఇవి చాలవన్నట్లు హత్య చేయడం, గాయాలు చేయడం, యాసిడ్ పోయడం, పైనుంచి తోసివేయడం, అంతేకాక కూతురికి జన్మనిచ్చినదని భార్యను చంపటం, అమ్మాయి పుట్టిందని పసికందును చంపటం లేదా పారవేయడం, పాప పుట్టిందని భార్యా పిల్లలను వదిలిపెట్టడం, ఈ చర్యలన్నీ సృష్టికర్తలైన స్త్రీలు అనుభవిస్తున్న కష్టాలు. స్త్రీలైనందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. మహిళలను ప్రధానంగా వేధిస్తున్న మరొక సమస్య మహిళల వివక్షత. స్త్రీ పురుషులు సమానమని మన భారత రాజ్యాంగం 15వ ఆర్టికల్ ఉద్యోగ నియామకంలో భేదం చూపరాదని, 16వ ఆర్టికల్ వేతనాల విషయంలో వివక్షత ఉండకూడదని, 39వ ఆర్టికల్ పేర్కొన్న కొన్ని రకాల క్రింది స్థాయి ఉద్యోగులలో, రోజు కూలీలలో మహిళల వివక్షత ఉండకూడదని తెలియచేస్తున్నాయి. మహిళలు ఈ వివక్షతకు మాత్రం గురి అవుతూనే ఉన్నారు. స్త్రీలకు ఉద్యోగ ప్రదేశాలలో మీకెందుకండి ఉద్యోగాలు, హాయిగా ఇంట్లో ఉండక, ఇలాంటి అంశాలను మహిళలను ప్రమోషన్లకు దూరం చేస్తున్నాయి. రాజకీయాలలో రిజర్వేషన్లున్నాయి, కానీ వెనుక ఎవరో ఒకరి అండతోనే స్త్రీ రాజకీయ ప్రవేశం చేస్తుంది. నేడు చాలా ఎక్కువ రిజర్వేషన్లు ఉన్న స్థానిక సంస్థలలో స్త్రీలు అధికంగా ప్రవేశించినా వారి తండ్రి లేదా భర్త పెత్తనంతో జరుగుతుంది. పెత్తనం వారిది, పదవి వీరిది లాగా. వృద్ధాప్యంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంటరి మహిళలు ఆర్థిక సహకారం లేని వారైతే, తమ బిడ్డలే తమను ఆదుకోకపోతే ఎన్నో రకాల బాధలు పడుతున్నారు. వృద్ధాశ్రమాలలో చేరటానికి ఉచిత వృధా ప్రయాసాలు పడుతున్నారు. కొంత డిపాజిట్ కట్టాలి, నెల నెల కొంత ధనం చెల్లించాలి. భర్త నుండి, బిడ్డల నుండి దూరమైన వృద్ధ స్త్రీలు ఏ విధంగా బ్రతకలేక అవస్థలు పడుతున్నారు. మహిళలకు ఏ విధమైన ఆర్థిక స్వాతంత్రమూ లేదు. జీవితంలో చాలా భాగం పని మనుషులలాగా జీవిస్తున్నారు. కానీ ఏ రోజు మహిళ ఈ భారం నేను మోయను అనుకోదు. అది తన బంధము, బాధ్యత అనుకుంటుంది. స్వార్థం కలిగి ఉండక వృద్ధాప్యంలో బాధపడుతుంది. ఇన్ని రకాల స్త్రీల సమస్యలకు కారణం ఏమిటి? స్త్రీల సమస్యలను కారణమైన వారు ఎవరు?
స్త్రీల సమస్యలను ఎవరు పరిష్కరించాలి? సంస్కృతికి సమస్యలకు దగ్గర సంబంధం ఉన్నదా? మన దేశంలో స్త్రీలు మన సమాజంలోని నేటి సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతారా, లేదా ప్రభుత్వం పరిష్కరించాలా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం, స్త్రీలే తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో సంతానానికి జన్మనిచ్చి ఆ ఇంటి భారం కుటుంబ పరంగా స్త్రీనే మోస్తుంది. ఆర్థిక పరంగా బాధ్యతలు నిర్వహించేది తండ్రి, భర్త, కొడుకులే కావచ్చు, కానీ సంఘపరంగా కుటుంబం మంచి చెడ్డలు చూడవలసిన కర్తవ్యం స్త్రీలదే. తమ కొడుకుకు వివాహం చేసిన తర్వాత తన ఇంటికి వచ్చిన కోడలు తనలాగే స్త్రీ అని, తన కూతురు లాంటిదని మమకారం పెంచుకోవాలి. తనకు మనవడు లేదా మనవరాలైనా ఒకటే అనుకోవాలి. కానీ నేడు అలా జరగటం లేదు. తన కోడలు ఎవరో పరాయి అన్నట్లు చూస్తున్నారు. వరకట్న సమస్య స్త్రీ వల్లనే పెరుగుతోంది, స్త్రీ వల్లనే తగ్గుతుంది కూడా. అలాగే తనకు మనవడే కావాలి అనుకోవటం, భర్త పాత్రలో ఉన్న కొడుకు ఒకంత వేదభావం చూపించటానికి సిద్ధపడతాడు. ఏదో ఆడపిల్ల అయితే భారం పెరుగుతుంది అని అమ్మాయిని చంపటానికి, వదిలించుకోవటానికి ఇష్టపడతాడు. అదే తల్లి ఎవరైనా ఒకటి అనే భావం తన బిడ్డ మనసులో ప్రవేశపెడితే ఏ విధమైన భ్రూణ హత్యలు, శిశు హత్యలు సమాజంలో జరగవు. పైగా బిడ్డకు జన్మనివ్వటంలో లింగ నిర్ధారణ పూర్తిగా మగవారిపై ఆధారపడే అంశం. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేయాలి. స్త్రీ తప్పు లేదని, జన్మనివ్వటం మాత్రమే స్త్రీ పని అని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పురుషులలో ఉండే క్రోమోజోముల పని అని ఆలోచించి వారి మధ్య అపార్థాలు తొలగించాలి. ఈ అంశము స్త్రీ భ్రూణ హత్యలను తగ్గించడానికి స్త్రీలే పరిష్కరించిన వారవుతారు. స్త్రీలు తమ పిల్లల విషయంలో మొదటి నుంచి తమ ప్రాంత సంస్కృతిని తెలియచెప్పాలి. ఈ సంస్కృతి ఆధారంగానే మనం జీవిస్తున్నామని, మానవులను జంతువుల నుండి వేరు చేసేది సంస్కృతి అని, ఆ జంతు ప్రవర్తన మనకు వద్దు అని తమ మగ సంతానానికి చెప్పాలి. తమ కుమార్తెల విషయంలో వేషధారణ, భాషలు, జీవన శైలి, సంప్రదాయ అలవాట్లు నేర్పించాలి. సంప్రదాయం మనకి గౌరవం పెంచుతుంది అని చెప్పాలి. ఎవరో పక్కింటావిడ బిడ్డ విదేశాలలో ఈ డ్రెస్సు వేస్తుంది, ఇలా ఉంటుంది అని తమ బిడ్డను వేరే దేశాల్లో మాదిరిగా తయారు చేస్తే ఆ బిడ్డ ఎలా జీవించాలో అర్థం కాక బాధపడుతుంది. ఎప్పుడో ఆ దేశం వెళదాము అని ఇప్పుడే అలా తయారై నలుగురిలో నవ్వుల పాలవ్వటం బాధాకరం. పైగా మన సంస్కృతిని తోలనాడినట్లు అవుతుంది. విశేషమేమంటే ఏ దేశంలోనైనా మన భారతీయ సంస్కృతిని చాలా సమర్థవంతంగా, సంతోషముగా, నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. మన పద్ధతులలోనే ఎక్కడైనా జీవించవచ్చు. మన సంస్కృతికి, వేషధారణకు విదేశీయులు కూడా గౌరవం ప్రకటిస్తున్నారు. విదేశాలలో ఉండే జీవన విధానం అనుసరిస్తూ విదేశీ రిహార్సల్స్ మన దేశంలో వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మన అమ్మాయి ఎంతో క్షేమంగా ఉండాలి, అంతే సంప్రదాయంగా పెంచాలి. అలాగే మన అబ్బాయిలకి, అమ్మాయిలకి సెల్ ఫోన్లు, కంప్యూటర్ చాటింగ్లు విపరీతం చేయవద్దు అని చెప్పాలి. ముఖ్యంగా చదువు నిమిత్తం వెళ్లి హాస్టళ్లలో విద్యకు సంబంధించిన విషయంలోనే శ్రద్ధ వహించమని చెప్పాలి. జీవితం ఒక్కటే అని, దానిని సరిగా జీవించాలి అని, హత్యలు, ఆత్మహత్యలు, దాడులు వద్దు అని, జీవితాన్ని సక్రమంగా జీవించండి అని ఎల్లవేళలా తెలియచేయాలి. అన్ని విషయాలను ఉగ్గుపాలతో తల్లి మాత్రమే తెలియచేయగలదు. అమ్మ చేతిలోని బొమ్మలమే మనమంతా అని ఇష్టమొచ్చినట్లు మార్చుకోవచ్చు. మరొక ప్రత్యేక అంశం ఏమంటే, నేడు హత్యలు, ఆత్మహత్యలు, ఎన్నో ఘాతుకాలు జరుగుతున్నవి ఉన్నత విద్య అభ్యసించే వారిలోనూ, ఆ ప్రదేశాలలోనే మాత్రమే, అదీ ఖరీదైన విద్యను అందించే ప్రదేశాలలోనే కనపడుతున్నాయి. పాతకాలం విద్యలలో, పాత పాఠశాలల్లో కనపడటం తక్కువగా ఉంది. కారణం, అన్ని సదుపాయాలు, విలాసాలు ఉండి విదేశీ మోజు రిహార్సల్స్ వేయటం. ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు అన్నింటా ధనం ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. ఆ ధన సంపాదనలో ఎక్కువ సమయం కుటుంబంలోని సభ్యులందరూ కుటుంబం బయటే గడుపుతున్నారు. ఏదో ఒక చిన్న పనిలో అయినా చేరి ధనం సంపాదిస్తున్నారు. అన్ని అవసరాలకు ఈ ధనం వినియోగించుకుంటున్నారు. ఎక్కువ సమయం బయటే గడపటం వలన కుటుంబ బంధాలు, ప్రేమలు, అభిమానాలు తగ్గుముఖం పడుతున్నాయి. సామాజిక సౌఖ్యాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినకుండా తాత్కాలిక ప్రలోభాలకు లొంగుతున్నారు. తల్లిదండ్రులకు వారి పని ఒత్తిడిలో మంచి విషయాలు చెప్పే సమయం ఉండటం లేదు. అనుభవజ్ఞుల మాటలు వినకుండా అనుభవంతోనే అన్ని తెలుసుకుంటున్నారు.
అన్యాయాలు అక్రమాలు తట్టుకోగలిగే శక్తి లేక వారు సమాజంలో సర్దుకుపోతున్నారు. లేని

0: సందర్భాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు టీవీ సీరియళ్లలో కూడా ఏ విధమైన మంచితనం లేకుండా మనిషిని ఏ స్థాయిలో హింసించాలో, ఎలా బాధ పెట్టాలో స్పష్టంగా తెలుపుతున్నాయి. వందలాది సీరియల్స్ ఇలాంటి సన్నివేశాల్లోనే తమ కథలు నడుపుతున్నాయి. వారి ధనదాహానికి బలి అవుతున్న అమాయక ప్రేక్షకులు నిజం తెలుసుకోవాలి. చాలా చిన్న వయసులో స్త్రీలు పురుషులు ఎలాంటి ద్వేష విద్వేషాలతో నాటకాలు వేస్తున్నారో ఆ సీరియల్లో ఉంటుంది. సీరియల్స్ చూస్తున్న పెద్దలు సైతం ఉద్రేకాలకు లోనవుతున్నారు. ఇక మిగిలిన వారు ఇలా ఎన్నో సమస్యలు సమాజంలో స్త్రీలు ఎదుర్కోవటానికి కారణమవుతున్నాయి, కానీ పరిష్కరించే అంశాలే తక్కువగా ఉన్నాయి. కనుక అమ్మ ఈ దేశమాత బిడ్డలు అందరం బాగుండాలని, తన బిడ్డలని సక్రమంగా పెంచాలి.
1: స్త్రీల సమస్యలు పరిష్కరించేది ఎవరు? సుసర్ల మాధవ గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది.
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఈనాటి మన కార్యక్రమంలో వేప నూనె మన దైనందిన జీవితంలో దీని రోజువారీ ఉపయోగాలు తెలుసుకుందాం. వేప నూనె అనగానే మొక్కలకు క్రిమి సంహారిణిగా మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటే మటుకు పొరపాటేనండి. దీంతో రోజువారీ ఉపయోగాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామందిలో గోళ్లు తరచుగా పెడుసు బారడం, విరిగిపోవడం, పుచ్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని కారణం ఏమిటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు. ఇంకా ఇలాంటి వాటికి మందులు వేసుకోవటం, క్రీములు రాయటం ఇలాంటివి చెయ్యవలసిన అవసరమే లేదు. అలాంటి వారు వేప నూనెని 4-5 చుక్కలు తీసుకుని గోళ్ల మీద నెమ్మదిగా రాయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు కనుక చేసినట్లయితే ఈ సమస్య వారం తిరిగేసరికల్లా అదుపులోకి వచ్చేస్తుంది. ఇక మరికొందరి కాళ్లకు, ముఖ్యంగా పరుగులు పెట్టేవాళ్లు వాళ్ల పాదాలకి ఫంగల్ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే వేప నూనెలో కాస్త పసుపు కలుపుకుని పాదాలకు రాసుకోవాలి. అంటే పసుపు అనేది యాంటీబయాటిక్, మరి వేప నూనె చేదుగా ఉంటుంది కాబట్టి ఈ రెండిటి వల్ల పాదాలకున్నటువంటి ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఇక వేప నూనె హ్యాండ్ శానిటైజర్లా కూడా పనిచేస్తుంది. ఎలాగంటే దీన్ని మనం ఒక స్ప్రే సీసాలో తీసుకుని మన ఇంట్లోని సింకు దగ్గర పెట్టుకోవాలి. చేతులు శుభ్రం చేసుకోవడానికి ముందు మనం ఈ నూనె రాసుకుని కడుక్కుంటే చేతులకున్నటువంటి క్రిములు పూర్తిగా వదిలిపోతాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఉండేటటువంటి సమస్య పేల సమస్య. స్కూల్కి వెళ్తూ ఉంటారు, జుట్లు పెద్దవిగా ఉంటాయి, దీనివల్ల పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. పేలు ఎక్కువగా ఉన్నట్లయితే చుండ్రు కూడా తొందరగా పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వేప నూనెలో కాస్త కొబ్బరి నూనె కూడా కలుపుకొని తలకి, అంటే మాడుకి, బాగా మర్దన చేసుకోవాలి. 1 గంట ఆగాక తలస్నానం కనుక చేసినట్లయితే ఆ పేలు వదిలిపోతాయి. ఇది ప్రతి వారం కనుక ఇలా చేసినట్లయితే 1 నెల తర్వాత అసలు ఇంకా పేల సమస్య అనేదే ఉండదు. చాలామంది చర్మం నల్లగా మారేటటువంటి పిగ్మెంటేషన్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారికి శరీరం మీద అక్కడక్కడ నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడైతే ఆ నల్లటి మచ్చలు వచ్చాయో ఆ ప్రాంతంలో వేప నూనెని తీసుకుని రాసుకుని మర్దన చేసినట్లయితే మెలనిన్ అనేది తగ్గిపోయి పిగ్మెంటేషన్ అదుపులోకి వచ్చేస్తుంది. ఇవన్నమాట వేప నూనె క్రిమి సంహారిణిగా మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగాలు తెలుసుకున్నాం కదా.
1: కార్యక్రమంలో చివరిగా మరొక లలిత గీతం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమాలను నిర్వహించుచున్నది భారతీయ విద్యాభవన్స్ గ్రీన్ఫీల్డ్స్ పాఠశాల విద్యార్థులు. ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా గణపతి పాటతో ప్రారంభించుటకు మా సహ విద్యార్థులు శాశ్వత మరియు రత్నావళిలను ఆహ్వానిస్తున్నాను.

జట కిరణ సకల ధర జటిల నటపతి మకుట తట నటన పటు విభుద సరిదతి బహుల మధుకలన లలిత పద నలిన రజ ఉపమృదిత నిజ విజన జహద పల తనురుచిర పరమ మునివర యువతి నుత కుశిఖ సుత కరిత విదిత నవ వివిధ కథా మైథిలా నగర సులోచన లోచన చకోర చంద్ర ఖండ పర సుకోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ చండ కల కిరణ మండల బోధిత పుండరి.

చక్కని రాముని గద్యాన్ని విని ఆనందించారు కదా. మరి నేటి తరం వారిచే నిరాకరింపబడుతున్న రైతుని గురించి చక్కని ఉపన్యాసం ద్వారా అందించబోతున్నాం. విని ఆలోచించండి. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉపన్యాస అంశంగా నేను రైతుని ఎంచుకున్నాను. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. అటువంటి ఆహారాన్ని మనకు అందించే అన్నదాతలు కనుమరుగవుతున్న రోజులివి. భూసారం పెరగాలన్నా, మానవులంతా చక్కని ఆరోగ్యం పొందాలన్నా రైతు ఎంతగానో అవసరం. కానీ నేటి ఆధునిక సమాజంలో ప్రజలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి చక్కని జీతాలు ఆర్జించి హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో నివసించాలని, ఇంకా అవకాశం ఉంటే విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నారే కానీ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేయాలని, చక్కని పంటలు పండించి దేశ సేవ చేయాలని ఎవ్వరూ భావించడం లేదు. అంతేకాక ప్రజలందరూ పట్టణాలకు, మహానగరాలకు వలసపోయి విలాసవంతమైన జీవితాలను అనుభవించాలనే లక్ష్యంతో ఉన్న ఊళ్ళోని పొలాలను, తోటలను ఫ్యాక్టరీలకు, అపార్ట్మెంట్లకు అమ్మేసి వ్యవసాయం పట్ల చిన్నచూపు చూస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక. రైతు పంటలను పండించకపోతే ఏ వ్యాపారాలు, వాణిజ్యాలు, వర్తకాలు సాగవు. కానీ నేటి సమాజంలో రైతే నిరాదరణకు గురి అవుతున్నాడు. ఈ పరిస్థితిని చక్కదిద్ది వ్యవసాయం యొక్క ఆవశ్యకత మరియు రైతు యొక్క ప్రాధాన్యత నేటి తరానికి తెలియజెప్పి అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో రైతులు కనుమరుగైపోయే ప్రమాదం పొంచి ఉంది. కావున ప్రభుత్వము, తోటి మానవులు రైతుకు అండగా నిలిచి అన్నదాతలను పరిరక్షించుకొని ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలి. ధన్యవాదములు. కృషి సకల పరిశ్రమలకు కీలుచీల అన్న దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. తరువాత తేనెలలకు మన తెలుగు భాషలో ఒక చక్కని గేయం, మన భాష గురించి వినిపించబోతున్న టి సాహితీ.

0: ఈనాటి కార్యక్రమంలో ఒక చక్కని నీతి కథను చెప్పుటకు ఐ అక్షిత రానున్నది. విని ఆనందించండి.
1: ఈనాటి నీటి కథ తేలుకుట్టిన దొంగ. పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్టు కొన్నాను, ఏదైనా బహుమతి వచ్చిందేమో, కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్కే 500,000 రూపాయల లాటరీ తగిలింది. అయితే విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికే లాటరీ తగలలేదంటే తనకు ఆ టికెట్టు దక్కదు. అందుకే, అయ్యా, మీకు 25,000 రూపాయలు వచ్చింది. ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది, పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్ళకు తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగో రేపు పట్నం వెళ్తున్నా, నాకు 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య. అయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువుకు తీసుకున్నా. ఓ పని చెయ్యండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్లీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య. ఆ సంతోషంతో రాత్రి నిద్రపట్టలేదు మాధవయ్యకి. తెల్లవారగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్లాడు మాధవయ్య. అక్కడ ఏజెంటును కలిసి లాటరీ టికెట్టు చూపించి తన బహుమతి ఇప్పించమన్నాడు. వెంటనే ఏజెంట్ ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపర్ చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నంబర్ లాటరీ వచ్చినట్లు అచ్చయింది, ఈరోజు సరైన నంబర్ ప్రకటించారు అన్నాడు. అంతే మాధవయ్య గుండె గుబేలు మంది. ఎల్లయ్య మోసం చేద్దామనుకొని తానే నష్టపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలుకుట్టిన దొంగలా మిన్నగుండిపోయాడు. ఈ కథ ద్వారా మనం ఎప్పుడూ ఎవరిని మోసం చేయరాదని తెలుసుకున్నాంగా. ధన్యవాదములు.
0: లలిత సంగీత కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం పాడుచున్నది కే రత్నావళి. విని ఆనందించండి.

0: ఈనాటి కార్యక్రమంలో ఒక చక్కని అంశాన్ని విశ్లేషించడానికి ఎన్ తన్మిషాను ఆహ్వానిస్తున్నాను. విని ఆలకింపండి.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు తన్మిష. ఈనాటి విశ్లేషణ కార్యక్రమంలో నేను ఒక ఊరు స్వచ్ఛందంగా పాటిస్తున్న ఒక పద్ధతి గురించి వివరించబోతున్నాను. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వడ్గామ్లో ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అలా మోగగానే ఆ గ్రామస్తులంతా తమ ఇళ్లల్లో టీవీలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తర్వాత 8:30 మళ్లీ సైరన్ మోగుతుంది. అప్పుడు టీవీలు, ఫోన్లు స్విచ్ ఆన్ చేసుకుంటారు. ఈ గంటన్నర పాటు వాళ్ళంతా కుటుంబంతో ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకుంటూ పిల్లలను ఆడిస్తూ చదివిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది దాదాపు 2 ఏళ్ల నుంచి అమల్లో ఉంది. వడ్గామ్ను డిజిటల్ డీటాక్స్ విలేజ్గా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ 3,000 వరకు జనాభా ఉంటుంది. అంతా రైతులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులే. కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు తప్పనిసరై స్మార్ట్ ఫోన్స్ వాడటంతో ఆ ఊరి విద్యార్థులంతా ఫోన్లకు ఎడిక్ట్ అయ్యారట. 24 గంటలు ఫోన్లతోనే ఆడుకుంటూ ఉండడంతో ఇటు చదువులోనూ అటు ఆటల్లోనూ చురుకుదనం తగ్గి బద్ధకంగా తయారయ్యారట. పెద్దవాళ్లు ఇందుకు భిన్నంగా కనిపించక వాళ్ళు టీవీలకు అతుక్కుపోయారు. ఇలాగైతే కష్టమని పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దవాళ్లను దారిలో పెట్టాలని భావించిన స్కూల్ టీచర్లు గ్రామ పంచాయతీ సభ్యులతో మాట్లాడి ఈ డిజిటల్ డీటాక్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో సైరన్ మోగగానే ఇంటింటికి వెళ్లి చెక్ చేసేవారట ఫోన్లు, టీవీలు కట్టేశారా లేదా అని. గంటన్నర డిజిటల్ డీటాక్స్ మంచి ఫలితాలను ఇవ్వడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా సైరన్ మోగగానే డివైజెస్ ని కట్టేయసాగారని ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే తెలిపారు. ధన్యవాదములు.
0: చివరాఖరిగా మీ ముందుకు రామనామంతో బృందగానం చేయుటకు మా విద్యార్థులు రానున్నారు.

0: ఇప్పుడు బృందగానంలో పాడిన విద్యార్థుల పేర్లు ఎన్ శ్రీశాశ్విత, జి ప్రాచుర్య, ఎం పూర్వి, జి లియాద్య, కె భానుకార్తికేయ, పి హరిచరణ్, బి ఆరాధ్య, ఎం యశీత. ఈనాటి ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి మా పాఠశాలకు అనుమతి అందించిన ఆకాశవాణి బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్.
1: ఈనాటి బొమ్మలీలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సర్వ దేవదానవ వీరులారా, హెచ్చరిక హెచ్చరిక! ఇది విశ్వ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం, దేవదానవ చరిత్రలో సువర్ణ ఘట్టం. కొద్ది క్షణాలలో దైత్య దైవత వీరులందరూ తమ శక్తియుక్తులను సంఘటితపరిచి క్షీరసాగర మథనానికి సిద్ధపడుతున్నారు. మంధర మహాపర్వతం కవ్వంగా సర్పరాజు వాసుకుని కవపుత్రాడుగా అమర్చాం. మంధర పర్వతం మహాసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై కాపాడుతున్నాడు. క్షీరసాగర మథనానికి సర్వము సంసిద్ధమైంది. మథన ఫలితంగా ఎన్నో దివ్య వస్తువులు, శక్తులు, ప్రజ్ఞలు ప్రభవిస్తాయి. వానిని దేవదానవులు గ్రహించి అనుభవించాలి. ముహూర్తం సమీపిస్తున్నది, అందరూ ఆయత్తపడండి.

0: దేవవీరులారా, మీ అందరకు నా హృదయపూర్వక అభినందనములు. నష్టమైన సమస్త వైభవాన్ని మళ్లీ ఆర్జించుకున్నాం. విజయశ్రీ సముపేతులమై దేవరాజ్య చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టించాం. ఇక తక్షణమే అమరావతికి బయలుదేరి వెళ్ళాలి. ఆయత్తం కండి.
1: ఆగు దేవేంద్ర, ఆగు. అన్యాయార్జితమైన విత్తంతో, అక్రమంగా సాధించిన విజయ గర్వంతో తృళ్ళిపడుతున్నావు. ఎవడబ్బ సొమ్మని దివ్య వస్తువులన్నీ అపహరించావు? నిలు, అడుగు ముందుకు వేశావా? ప్రాణాలు దక్కవ
0: బలి. అధిక ప్రసంగం చాలించు. వినలేదా రాజ్యము వీరపోజ్యమని?
1: విన్నాను. వీరుడనవలసిన మాట నువ్వంటున్నావని చింతిస్తున్నా.
0: నీ అభిప్రాయం
1: స్పష్టంగా చెప్పాలా? జ్ఞాపకముందా ఆనాడు నా నిండు కొలువులోకి భీత భీతుడవై అతివిరయము నటిస్తూ చేతులు కట్టుకుని ప్రవేశించావు? దుర్వాస శాప ఫలితంగా నీ వైభవమంతా నీళ్లపాలైందని కన్నీళ్లు కార్చావు. లేని సౌందర్యము నటించావు. అక్క చెల్లెండ్ర బిడ్డలో ఆప్యాయంగా చేతులు కలిపి క్షీరసాగర మధనం చేయాలని, సంక్రమించిన సమస్త సంపదను మనం సమానంగా పంచుకొని అనుభవించాలని చెప్పావు.

0: మా అండదండాలతో కార్యం సానుకూలం చేసుకుని చివరకు మమ్మీలా మోసం చేశావు. నీ విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు, నిన్ను క్షమించాం.
1: బలి, అధిక ప్రసంగం చేయకు. ఇందులో మోసమేమున్నది? క్షీరసాగర మథన వ్యూహం నిర్ణయించింది, నిర్వహించింది మేము.
0: అండదండలిచ్చి ఆదుకున్నది మేము.
1: మీ అండదండలు అవక్ర పరాక్రమము కనపడుతూనే ఉన్నాయి. మా దేవతల అనుగ్రహం లేనిదే ఒక్క దివ్య వస్తువు కూడా లభించేది కాదు. చూచావుగా, పరమేశ్వరుడు కాలకూట విషాన్ని భక్షించి చతుర్దశ భువనాలను రక్షించాడు.
2: అది ఆయన కృపాకటాక్షం, లోకానుగ్రహ బుద్ధి.
0: ఇందులో నీ గొప్ప ఏముంది?
1: ఏ, శ్రీ మహావిష్ణువు తన వీపు మీద విశాల మంధర పర్వతాన్ని నిలపలేదా?
0: ఆహా, నిలిపాడు. ఆ మహావిష్ణువే పరాక్రమం లేక నట్టువరాలి వేషం కట్టి తైతక్కలాడి అమృతం పంచడంలో మాకు తీరని అన్యాయం చేశాడు. నీ బండారము, నీ దేవతల బండారము నా దగ్గరనా? అనవసర ప్రసంగం చేయక ఆనుపానులు అవగాములు ఆలోచించు. ఇప్పటికీ వాసుక విషాగ్ని జ్వాలలలో ఎందరో అసుర వీరులు అసువులు వాసినారు. న్యాయాన్యాయాలు పరిశీలించు. మన ఒప్పందం మేరకు మాకు దక్కవలసిన సంపద మర్యాదగా అప్పజెప్పు. మా కళ్ళ ముందే ఎన్నో దివ్య వస్తువులను దొంగలాగా అపహరించావు. కామధేనువు
1: దేవతల హోమధేనువు, ఈ మాత్రం గ్రహించలేని నీ అజ్ఞానానికి చింతిస్తున్నాను.
0: మరి కల్పవృక్షం?
1: అది దేవతల త్రిలోకాధిపత్యానికి చిహ్నం. తాపసుల కోరికలు తీరడానికి, దేవతలు ఐశ్వర్యంతో తొలదూకడానికి అది మా దగ్గరే ఉండాలి.
0: ఆహా, మరి ధన్వంతరి?
1: అతడు దేవతల వైద్యుడు.
0: చంద్రుడు?
1: అతని అమృత కిరణాలు దేవతల ఆహారం.
0: ఆహా, ఐరావతం?
1: ఈ మాత్రం తెలియదా? అది దేవరాజ వాహనం.
0: ఓహో, చాలా బాగుంది. అన్ని వస్తువులు మీవే. దేవేంద్ర, ఒక మాట అడుగుతాను. శంకరుడు నాకు ప్రసాదించిన ఉచ్చైశ్రవాన్ని అపహరించావే, దీనికేమి చెబుతావు? నాకు తెలుసు దేవేంద్ర, దీనికి నీ దగ్గర సమాధానం లేదు. మీ దేవతలందరూ ఒక వ్యూహం పన్ని మమ్మల్ని అన్యాయం చేసి సర్వ దివ్య వస్తు సందోహాన్ని అపహరించారు. ఇది దారుణం, దీన్ని కొనసాగనివ్వను. దేవేంద్ర, శ్రద్ధగా విను. దొంగవలే దేవలోకానికి ప్రయాణమవుతున్నావు. సమరంలో ఈ బలి చక్రవర్తిని గెలిస్తేనే నీకు ఆ దివ్య వస్తు సంప్రాప్తి.
1: బలి, ఏమిటి నీ మూర్ఖత్వం? త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రునితోనా నీ స్పర్ధ? బుద్ధి తెచ్చుకుని ఇంటి దారి పట్టు. వ్యవహారం పట్ల తన మన వివక్ష ఉండదు, ఇది రాజనీతి.
0: వ్యవహారమా? నీకు వ్యవహారము మాత్రమే తెలుసు, నాకు విశృంఖల వీర విహారం కూడా తెలుసు. కాచుకో.
1: ఒరీ అసురాధమా, త్రిలోకాధినేతతోనే యుద్ధానికి తలపడ్డావా? నీకు అంత్యకాలం సమీపించింది.
0: వీరుడెవడు సహాయాన్ని అర్థించి నీవలే చివరకు మోసం చేయడు.
1: వీరత్వం మీద ధర్మ పన్నాలు వల్లించకు, చేతనైతే వీరం చూపు.
0: నీవు తస్కరుడవు,
1: నీవో ముష్కరుడవు. ఈ వజ్రాయుధంతో నీ పని సరి.
0: నీ వజ్రాయుధం సంగతి నా దగ్గరనా? గరుత్మంతునికి చెప్పు. వాని రెక్కలలోని ఒక్క ఈకను కూడా తుంచలేకపోయిన కథ మరచినట్లున్నావు. ఓహో, శ్రీ మహావిష్ణు, అప్పుడే వేషం మార్చుకుని మరీ వచ్చావా? ఇంతకు ముందే కదయ్యా ఆడవేషంలో ఆడి పాడి అమరులకు అమృతం కట్టబెట్టి అసురులకు ఒక్క బొట్టు కూడా దక్కకుండా అన్యాయం చేశావు. ఇంతలో మబ్బు తునకలా ఊడిపడ్డావే.
3: ఇంతకు నీ రాకకు కారణం రణమా లేక దేవేంద్ర రక్షణమా?
4: నువ్వే కోరుకో. నీకు రణం కావాలా, నా శరణం కావాలా? రణం కోరుకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కోవలో చేరుతావు. శరణం అంటే

0: ప్రహ్లాదుడంతటి వాడవుతావు.
1: ఓహో, ఎంత ఔదార్యం! చావు దెబ్బలు తిని రణరంగం నుండి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడుతున్న మీ దేవేంద్రుని కాపాడుకోవడానికే వచ్చి ఉంటాం. ఎలా కాపాడతావో నేను చూస్తాను.
0: బలిచక్రవర్తి, నీ శౌర్య పరాక్రమాలు పరీక్షించాలని, నీతో నిండైన యుద్ధం చేయాలని అనిపిస్తున్నది. కానీ నీ మాట తీరు, నీ తేజస్సు నన్ను ఆకర్షిస్తున్నవి. అయిందేదో అయిపోయింది. నీవు వెళ్ళి యథాప్రకారం దైత్యరాజ్యాన్ని ఏలుకోవయ్యా, మేలు జరుగుతుంది.
1: ఎవరికి?
0: లోకానికి.
1: ఇప్పటికే మీ మేలు చాలా చూచాను. అక్క చెల్లెళ్ల బిడ్డలం ఆదుకోమంటే ఆ ఇంద్రునితో చేయి కలిపాను. దైత్యవీరులు సత్వనిశ్వాసాగ్నిలో దగ్ధమవుతుంటే చూచి ఊరుకున్నాను. ఐరావతం నుండి అమృతం దాకా మా కళ్ళు కప్పి అపహరిస్తుంటే ఆదమరచాను. ఇంకానా, ఇంకానా? నా సర్వస్వాన్ని దోచుకుంటుంటే చూచి సహిస్తాననుకున్నావా? జాగ్రత్త
0: రాక్షసేంద్ర, నీ మాటలు రమ్యంగా ఇంకా వినాలనిపిస్తున్నవయ్యా. కానీ నీవు చెప్పిన ఈ అన్ని విషయాలకు అతీతంగా ఒక శాశ్వత ధర్మము, దాని ప్రవర్తన కొన్ని విశ్వజనీయ సార్వకాలిక సూత్రాలకు బద్ధమై నడుస్తుంది. మీ దైతేయులు రజోగుణ విజృంభితులై అప్పుడప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తుంటారు. ఆ విజృంభణాన్ని నేను ఎప్పటికప్పుడు దమిస్తుంటాను. అందుకై ఒక్కొక్కప్పుడు కొత్త వేషం కట్టాల్సి వస్తుంది. తప్పదు మరి. ఈ ధర్మాధర్మ వ్యవస్థ నీకు ముందు ముందు తెలుస్తుంది.
1: ఇంతకు మా దోషం ఏమిటో సెలవిచ్చారు కారు.
0: అర్థం కాలేదా? నిరంతరం దేవరాజ్యాన్ని కూలద్రోయడానికి, జగద్ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి మీరు విజృంభిస్తారు. నేను దమిస్తాను.
1: అలాగా? ఈసారి ఎలా దమిస్తారో నేను చూస్తాను.

0: అభివాదముల గురుదేవ శుక్రాచార్య అభివాదముల.
1: ఆయుష్మాన్ భవ, బలి చక్రవర్తి, ఈ గాయాలేమిటి? సాగర తీరమంతా ఈ పేనుగుల గుట్టలు, కడలి కరటాల నిండా ఈ రక్తపు చెచ్చలు, ఏమిటిదంతా? ఏం జరిగింది రాజా?
0: గురుదేవా, అంతా సర్వనాశనమైంది. అమరలోకం పొంచి పొంచి నాగుబాములాగా తను చూచి కాటేసింది గురుదేవా.
1: ఆవేశపడకు చిరంజీవి, వివరంగా చెప్పు. అయ్యో, నిన్ని స్థితిలో చూస్తానని, దైత్య సామ్రాజ్యానికి ఈ దుర్గతి పడుతుందని కలలో కూడా ఊహించలే.
0: విచారపడకండి గురుదేవ, మీరేం చేస్తారు? అంతా స్వయం కృతం. మీకు జ్ఞాపకం ఉందా ఆచార్య, ఆనాడు మీరు మహాదీక్షకు ఆయత్తులై ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. దేవేంద్రుడు సపరివారంగా నా దగ్గరకు వచ్చి దుర్వాస శాపం చేత సముద్రంలో పడి నశించిన తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందటానికి క్షీరసాగర మథనం చేయాలన్నాడు.
1: అవును,
0: నేను తనతో చేతులు కలపాలని అర్థించాడు.
1: నేను గట్టిగా శాసించాను కదయ్యా, దేవతలతో ఎలాంటి పొత్తు వద్దని.
0: శాసించారు, కానీ మీరు తపోవన గమనం చేసిన మరునాడు
1: మళ్ళీ వచ్చాడు. బ్రతిమాలి బామాలి నిన్ను ఒప్పించాడు. నీవు పెద్ద మనసుతో, అంతకన్నా పెద్ద బలగంతో వాడితో చేతులు కలిపావు. వాడు నిన్ను మోసం చేశాడు, అవునా?
0: అవును అవును గురుదేవ్.

0: సరిగా అలాగే మీరు ఊహించినట్టుగానే జరిగింది.
1: దేవతలు పరమ నీచంగా ప్రవర్తించారన్నమాట. ఏది విషదంగా చెప్పు బలి చక్రవర్తి.
0: ఏం చెప్పను ఆచార్య, అవమానాగ్ని నన్ను దహించి వేస్తున్నది. క్షీరసాగర మదన వ్యూహమంతా అన్యాయం గురుదేవ. దివ్య వస్తువులన్నీ దేవతలే హరించారు. చివరి దశలో లక్ష్మీదేవి ప్రాదుర్భవించి విష్ణుమూర్తిని పెళ్ళాడిందట. నేను దానికి బాధపడలేదు, కానీ అమృతం ఆవిర్భవించినప్పుడు ఆ దేవతలు చేసిన అన్యాయం చచే తలచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ శ్రీహరి మోహిని వేషం ధరించి నృత్య గానాలతో కళ్ళు గప్పి ఒక్క బొట్టైనా దైత్యులకు దక్కకుండా దేవతలకు పంచిపెట్టి అదృశ్యుడైనాడు.
1: గౌరా,
0: దివ్య వస్తు సందోహాన్ని అన్యాయంగా దక్కించుకొని విజయమత్తుడై దేవతలు నృత్య గానాలతో సరస సల్లాపాలతో విజృంభించారు. హతశేషుడైన వీరులను కూర్చుకొని నేను విజృంభించాను. సమర సంరంభంలో భూన భోంతరాళాలు తత్తరిల్లాయి. తీరా బలాబలాలు తీరే సమయంలో
1: విష్ణుమూర్తి వచ్చాడా?
0: అవును గురుదేవ, రావడమే కాదు, కన్ను మూసి తెరిచేంతలో మాయాజాలం కప్పివేసినట్టుగా సర్వరాక్షస వీరులను క్షతగాత్రులను చేసి వెళ్ళిపోయాడు.
1: ఓహో, విష్ణు మాయ ప్రసరించిందన్నమాట. చిరంజీవి, నీవు బాధపడకు, వారు అమృతాన్ని అపహరించి గర్విస్తున్నారు. నా దగ్గర మృత సంజీవిని విద్య ఉన్నది. మన వారికి ఎట్టి భయము అక్కరలేదు. ఈ క్షతగాత్రులందరూ క్షణంలో పునర్జీవితులై అక్షతగాత్రులవుతారు. చూడు,

0: ధన్యోస్మి గురుదేవ, ధన్యోస్మి. ఇంతకు ఏమిటి ఈ విష్ణుమాయ? ఏమిటి ఇతని తత్వం? నా వంటి వీరుణ్ణి ముఖాముఖి యుద్ధంలో ఎదుర్కొనడానికి బదులు మాయాజాలం కప్పి నన్ను వివశుణ్ణి చేసి వెళ్ళిపోయాడు. ఇది కుత్సితమా, ఆశ్రిత పక్షపాతమా? మా ఇక్కట్లకు కారణం హరిభక్తి రాహిత్యమా, అనన్య పరాక్రమమా? ఇప్పుడు భక్తితో శరణంటే దేవతల ముల్లె మాకిస్తాడా? వైరంతో ద్వేషిస్తే మాకోసం అవతరిస్తాడా? శౌర్యంతో విజృంభిస్తే సంగ్రామానికి వస్తాడా? మీరు చెప్పండి గురుదేవ. రాక్షసరాజ్య వైభవమంతా మీ దయాధర్మ భిక్ష, ఇక భవిష్యత్ కర్తవ్యానికి ఆచార్యులే ప్రమాణం.
1: నాకంతా అర్థమైంది బలీంద్ర.
0: ఏమంటున్నారు ఆచార్య?
1: అవును, కావాలని అంటున్నాను. అన్నంత చేసి చూపిస్తాను. నీవు ఇంద్రుడవవుతావు. నేను సమ్ముఖాన లేనప్పుడు నిన్ను మోసం చేసిన ఆ దేవతలను మట్టి కరిపిస్తాను. నేను అన్నంత అవుతుంది చూడు. విశ్వజిత్ యాగం మహావైభవంగా త్రిలోక తోషకంగా జరుగుతుంది. ఆ యాగాంతాన నీకు దివ్యవస్తు సందోహం చిక్కుతుంది.
0: గురుదేవ,
1: అగ్నిదేవుడు ప్రీతుడై స్వర్ణరథాన్ని, సింహధ్వజాన్ని, దివ్య ధనుస్సును, కవచాన్ని, అక్షయతూడీరాన్ని ప్రసాదిస్తాడు. నేను నీకు మహాశంఖాన్నిస్తాను.
0: ధన్యుడు గురుదేవ.
1: నీ తాత ప్రహ్లాదుడు అమ్రాల పద్మమాలనిస్తాడు. అప్పుడిక నీకు తిరుగే లేదు. లోకోత్తరమైన దేవలోక జయమే తరువాయి. నీ పరిపాలనలో ప్రజలు సుఖపడతారు.

0: ధన్యోస్మి ఆచార్య, ధన్యోస్మి. నా కళ్ళ ముందు ఓ ఉజ్వల స్వప్నం, ఓ బంగారు బాట.
1: అది స్వప్నం కాదు బలీంద్ర, రానున్నది కానున్నది.

0: ಸಾಧು ಸಾಧು ಸಾಧು.
1: జయము జయము దేవేంద్ర. ఒక దుర్వార్త, దేవనగరాన్ని దైత్యులు ముట్టడించారు.
2: మూర్ఖ, ఏమి నీ ప్రలాపం?
1: మన్నించండి మహేంద్ర, ఆనాడు తాము ఓడించిన బలి చక్రవర్తి సమస్త దైతేయ సైన్యాన్ని సంఘటితపరుచుకొని అగ్నిజ్వాలలాగా విజృంభించి అమరావతిని అష్టదిక్కుల నుండి ముట్టడించారు. నగర పాలకులు సైన్యాలు కకావికలైనారు. అనతి కాలంలో నగలను కూడా ఆక్రమించవచ్చు. సైన్యాధిపతులు ఈ వృత్తాంతాన్ని మీకు నివేదించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇక సర్వమునకు దేవర ప్రమాణము.
2: గురుదేవ, బృహస్పతి, ఏమిటి వైపరీత్యము?
3: వైపరీత్యం ఏమున్నది వజ్రి? సర్వము దివ్యచక్షుతో అవలోకించాను. ఆనాడు నీచే ఓడింపబడిన బలిచక్రవర్తి సామాన్యుడు కాడు, అసహాయ శూరుడు, అనన్య ధీరుడు.
2: గురుదేవ,
3: అవును దేవేంద్ర, దానికి తోడు భార్గవుల ఆధ్వర్యంలో బ్రహ్మవాదుల ఆశీస్సులతో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ధన్యుడైనాడు. చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశాడు, చేస్తున్నాడు. కాలం అనుకూలిస్తే తన సర్వస్వాన్ని దానం చేయగల మహాదాత.
2: ఆచార్య,
3: చిరాకు పడకు దేవేంద్ర, కర్తవ్యం ఆలోచించు. అతడు అజేయుడు, హరిహర బ్రహ్మలు మాత్రమే అతనిని జయించగలరు. నీవు గాని మన వీరులు గాని వాని చెంతకు పోలేరు. శత్రువుతో తలపడి పోరి విజయం సాధించటం, సరిసమానంగా పోరటం, యుద్ధంలో వీరమరణం పొందటం అన్నవి యుద్ధనీతి సూత్రాలే. కానీ
2: ప్రతిహారి, సమస్త సైన్యాన్ని ఆయత్తం చేసి ఎదుర్కోవలసిందిగా మా ఆజ్ఞ. ఇదిగో మేము సమర సన్నద్ధులమవుతున్నాం.
3: దేవరాజా, ఏమిటి తొందరపాటు? నన్ను పూర్తిగా చెప్పని. విజయానికి వీరస్వర్గానికి అతీతంగా ఒక సరసమైన మార్గం ఉంది, ముఖం తప్పించటం. ప్రస్తుతం అదే నీ కర్తవ్యం.
2: ఆచార్య, పలాయనమా? దేవలోక ప్రతిష్టను మంటగలిపి?
3: దేవేంద్ర, అలం అతి విస్తరేణ, అట్టే సమయం లేదు. మీ కామరూప శక్తితో తక్షణం త్రివిష్టపాన్ని త్యజించి అదృశ్యులు కండి. అటుపైన అన్నిటికీ ఆదినారాయణుడే ప్రమాణం.
2: ఆజ్ఞా.

0: నారాయణ నారాయణ జగన్నాథునకు అభివాదము.
1: సమస్త సన్మంగళాని భవంతు. నారద, ఏమిటి ఇలా వచ్చావు? విశేషమా?
0: అశేషం ప్రభు. అలా చూడండి, అవాక్కులై అలమటిస్తున్న మునీశ్వర సందోహం, వారి వెనుక యజ్ఞయాగాదులలో ఆవిర్భాగాలు అందక అంగలారుస్తున్న అతిథిమాత సంతానం దేవతలు అంతా మిమ్మల్ని దర్శించి అన్ని విషయాలు చెప్పుకుని అనుగ్రహాన్ని అర్థించాలని వచ్చారు.
1: ఇంతకు ఏమైంది?
0: సర్వాంతర్యామి నేను చెప్పవలేనా? తమకు తెలియకనా?
1: తెలిసిన దానినే మళ్లీ వినటం ముచ్చట.
0: మీ ముచ్చట మీకే ఎరుక దేవా. బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం వహించి ధర్మోత్తరంగా పరిపాలిస్తున్నాడు.
1: మంచిది, ధర్మోత్తర పరిపాలనమే కదా కావలసినది.
0: చిత్తం. కాని ఆ పరిపాలనలో దేవతలు అష్టకష్టాలు పడుతున్నారు. దేవేంద్ర జయంతాదులు తేజోవిహీనులై పరపంచల ఊడిగం చేసి బ్రతుకుతున్నారు. శచీదేవి ప్రాకృతుల ఇంటి దాసి అయినది. రంభాద్యంగన నట్టువరాండ్రై పొట్టబోసుకుంటున్నారు. దిక్పాలకులు కాందిశీకులయ్యారు.
1: మరి ధర్మోత్తర పరిపాలనమన్నావు?
0: అంతా దైత్యులకే అనుభవం స్వామి. రాజసాహంకారం పెచ్చు పెరిగి మత్సరించిన బలిచక్రవర్తి పాలనలో ఏ దానమైనా ఏ ధర్మమైనా దైత్యులకే. ఆదిదేవులను నేలబెట్టి కాలరాస్తున్నాడు. మునిదేవతలకు మూలమంత్రంగా విశ్వవిడంబనకు విరాట్ రూపంగా తానే ఉండాలనే కక్షతో దీక్షతో విజృంభిస్తున్నాడు.
1: కర్తవ్యం?
0: కర్తవ్యా కర్తవ్యాలకు ధర్మాధర్మాలకు సృష్టి స్థితి లయాలకు తామే ప్రమాణము గదా.
1: మరి తాము
0: దాసోహం.
1: సమస్త సన్మంగళాని భవంతు. ఇంతకు కావలసినదేమిటి?
0: తెలిసిన దానిని మళ్లీ చెప్పిస్తున్నారు. దేవేంద్రుడు సాంగ సపరివారంగా యథాపూర్వ వైభవంతో అమరావతిని ఏలాలి. అహంకరించిన బలి గర్వాన్ని అనచాలి.
1: నీవు తక్షణం కశ్యపాశ్రమానికి వెళ్ళు. శోకతప్త అయిన అదితి మాతను ఆశ్వాసించి ప్రబోధించి కశ్యపునితో తన సంతాన దైన్యస్థితిని నివేదించుకునేలా చేయి. ఆ తరువాత కథ అదే నడుస్తుంది.
0: ఆహా, అర్థమైంది జగన్నాథ.
1: అర్థమైన దాన్ని మళ్లీ చెప్పించటం ముచ్చట?
0: ఇచ్చట కాదు ప్రభు, అచ్చట. అనగా అదితి మాత దగ్గర సెలవు.
1: స్వస్తి.
0: నారాయణ నారాయణ.

సాధు బలీంద్రా సాధు. నీ ఔన్నత్యానికి త్రిలోకాధిపత్యం చాలదయ్యా. ఇంతకన్నా ఉదాత్తమైన పదవి నీకు లభించాలి. నీ పూర్వులెవ్వరూ త్రొక్కని క్రొత్త బాట త్రొక్కుతున్నావు. ఇది నెయ్యమూ కాదు, కయ్యమూ కాదు. నేను నీకోసం ఎప్పుడూ వెయ్యని కొత్త వేషం వెయ్యాలి.

0: ప్రణామాలు మహర్షి. మీ తపోదీక్షకు భంగం కలిగిస్తున్నానేమో, మన్నించండి.
1: పుత్రవతీ భవ. అదితి, ఇవాళ ఏదో కొత్తగా సంబోధిస్తున్నావు. నేను నీకు కూడా మహర్షినేనా?
0: కాదా స్వామి, నిరంతర తపోధ్యానమగ్నులై సర్వస్వాన్ని విస్మరించిన మీరు మహర్షులే, జ్ఞానమూర్తులే. ఏటొచ్చి నాకే కన్నీళ్ళు కడగళ్ళును.
1: అదితి, అదేంటి, ఎందుకలా విలపిస్తావు? నీకేం కష్టం వచ్చింది చెప్పు దేవి, నేను నీ కన్నీటిని చూడలేను.
0: నా కన్నీటిని చూడలేరు, నా కష్టాల్ని వినలేరు, కానీ నా బిడ్డల కన్నీళ్లు కష్టాలు మాత్రం పట్టించుకోరు.
1: బిడ్డల కష్టాలా? ఏమైంది అదితి, సూటిపూటి మాటలు విడిచి అసలు విషయం చెప్పు.
0: త్రికాలజ్ఞులు, తపస్వరూపులు మీకు తెలియందే ఉంది స్వామి, అయినా నా నోటినే వినటం మీకు కుతూహలమా స్వామి?
1: అసలు విషయం చెప్పు దేవి.
0: అవతరి

క్షమించండి, మీ వరప్రసాదం వల్ల నా గర్భాన అసంఖ్యాక దేవతామూర్తులు ఉద్భవించారు. నలుగురిలో మిన్నగా త్రిలోకాధిపత్యం చేస్తూ లోకధర్మస్థితి భాజనులయ్యారు.

0: నాన్ని కాంతిశీకులుగా చేశాడు. శచీ పురంధరులు, జయంతాదులు దిక్కులేని వారిలాగా పరపంచలలో ఊడిగాలు చేస్తూ జీవిస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువుల ఆవిర్భాగం కోల్పోయి దేవతలంతా అనాథల్లాగా అల్లాడుతున్నారు. ఆ బలి విజృంభణకు ముల్లోకాలు తల్లడిల్లుతున్నవి స్వామి. లోక వ్యవస్థ తారుమారైపోయింది.
1: సహజమే అదితి, కాలగతి చక్రనేమి క్రమంగా పరివర్తన చెందుతుంది.
0: అవును స్వామి, మీరే ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించాలి.
1: నేనా? ఓ అంత భగవదిచ్చా.

0: మా చిరంజీవి ఉపనయనానికి విచ్చేసిన దేవముని బృందాలకు ఈ కశ్యప ప్రజాపతి స్వాగతం పలుకుతున్నాను. మహనీయులారా, మా అతిథి దీక్షా దక్షత ఫలంగా ఉదయించిన చిరంజీవి ఉపనయనం లోక కళ్యాణాన్ని ఉద్దేశించి మహావైభవంగా జరగాలి. ఆచార్య బృహస్పతి, ఆరంభించండి.
1: ధన్యుండి ప్రజాపతి. సవిత, సావిత్రిని ఉపదేశించు.

0: చిరంజీవి, ఈ యజ్ఞోపవీతాన్ని ధరించు.
1: ఆచార్య బృహస్పతులు స్వయంగా విచ్చేశారు. ఇంతకు మీ యజ్ఞోపవీతం భద్రంగా ఉందా? దాన్ని కూడా ఆచార్య శుక్రులు అపహరించారా? మీకు ఉండ చూసుకుని మరీ ఇవ్వండి.
0: కశ్యప ప్రజాపతి, తాము చిరంజీవికి మౌంజిని ప్రసాదించండి.
2: చిత్తం.
1: పితృదేవులకు నమస్కారం.
0: అదితి మాత, ఇన్నాళ్లకు నీ ఆశలు ఫలించాయి. చిరంజీవికి కౌపీనాన్ని కట్టబెట్టు.
3: ఇలారా బాబు, ఇలారా వెలుగు ముద్దలాగా నా ముంగిట పుట్టిందెప్పుడు, పెరిగిందెప్పుడు, అప్పుడే వడుగు చేసుకుని దేవకార్యం నిమిత్తం వెళుతున్నావు. నీకు లాల పోసి పాలిచ్చి లాలించి లాలిపాడి పెంచిన ముచ్చట తీరనే లేదు. అప్పుడే వెళ్ళిపోతున్నావురా. మళ్ళా ఎప్పుడు వస్తావు తండ్రి? ఎప్పుడు నేను నిన్ను మనసారా మాతృమూర్తినై పెంచుకుంటానురా నాన్న?
1: బాధపడకమ్మా, దేవమాతవు నీవే మమకారాన్ని గెలవలేకపోతే ఎలా? ఏమో, ఎవరు చూశారు ముందు ముందు జన్మల్లో లీలా బాలుడనై నీ ఇంట్లోనే పెద్దవాణ్ణవుతానేమో. అప్పుడైనా దైవ కార్యాలు వియోగ సంయోగాలు తప్పవు కదా. జన్మ పరంపరలో ఎప్పటి అనుభూతి అప్పుడే. సుఖ దుఃఖాలకు అతీతమైన నీ మాతృత్వం లోకాన్ని రక్షించాలమ్మా. త్వరగా కౌపీనం ప్రసాదించు.
3: అలాగే బాబు, అలాగే.
0: అమ్మా భూదేవి, బాలుడికి కృష్ణాజనం.
1: ఓహో భూదేవి, ఎన్నాళ్లకు శ్రీదేవి ఎలాగూ దూరమైంది. ప్రస్తుతం నువ్వే గతి, బ్రహ్మచారికి కృష్ణాజనం చాపే గతి.
4: చాలు ఇండియా, కన్నుగీటులు, కుంటి చూపులు, సరసాలు, ఎవరైనా నవ్వుతారు.
1: ఆ నవ్వకేం చేస్తారు? నువ్వేమో ఎప్పటికప్పుడు పరాధీనవు కావటం, నేనేమో నిన్ను విడిపించడానికి నానా కష్టాలు పడటం.
0: సూర్యదేవ, తాము ఛత్రాన్ని సమర్పించండి. బ్రహ్మదేవ, తాము కమండలవును.
1: అబ్బి బ్రహ్మయ్య, సృష్టించక సృష్టించక పిడుగులాటి కొత్త ఇంద్రుని సృష్టించావు, నా చేత కొత్త వేషం కట్టించావు.
0: అంతా తమ దయ. సరస్వతీదేవి, నీవు స్ఫటికాక్షమాలను, సప్తర్షులు దర్భలను సమర్పించుకోండి. కుబేరా, భిక్షాపాత్ర అంది.

0: చూడండి ఆచార్య, కాసులు కానుకలు లేని భిక్షాపాత్ర ఇస్తున్నాడు. ఏం కుబేరుడవయ్యా, పేరు గొప్ప. ఓహో, ముల్లే అంతా కొత్త ఇంద్రుని అధీనమైంది కాబోలు.
1: అమ్మా, జగన్మాత పార్వతి తొలి భిక్ష ప్రసాదించు తల్లి.
0: భవతీ భిక్షాందేహి. సోదరి, బావగారి వృత్తినే ఇప్పుడు నేను అవలంబిస్తున్నాను, కాని తప్పేదే ఉంది?
2: నారాయణ నారాయణ.
0: ఏం మనవడా, ఎలా ఉంది వేషం? ఎవరి జుట్లు ముడి పెడతావో, ఏం జగడాలు కల్పిస్తావో, పసిపిల్లవాణ్ణి కాస్త తేలిగ్గా పోనీ.
2: నారాయణ నారాయణ. అయితే స్వామి, తామిప్పుడు ఎకాయకి
0: బలిచక్రవర్తి యజ్ఞవేదికకు.
2: ఓహో,
0: భవాన్ భిక్షాందేహి.
3: సమస్త దైత్యేయ పరిషత్తును సాదరంగా ఆహ్వానిస్తూ ఈ శుక్రుడు స్వాగతం పలుకుతున్నాడు. త్రిభువనాధిపత్యం శాశ్వతీకరించడానికి ఈయన శిష్యుడు త్రిలోకాధిపతి బలీంద్రుడు తలపెట్టిన మహాయజ్ఞం నేటితో పరిసమాప్తి కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఆచార్యుని అభిప్రాయాలు మీరు సావధానంగా అవతరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని మన్వంతరాల అనంతరం విశ్వంలో దైత్య సామ్రాజ్యం శాశ్వతం కానున్నది. ఇది చూడలేక దేవతలు మనకు అరిగాపులైనట్టు నటిస్తూనే లోపల కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలకి కుచితాలకి అధినేత నారాయణుడు. వాని ఆటలు సాగకుండా మనం జాగ్రత్త పడాలి. అతడు ఏ రూపంలో ఎక్కడైనా ఎప్పుడైనా అవతరించవచ్చు, ఎంత నీచానికైనా దిగజారవచ్చు. మీరందరూ అప్రమత్తులై దేవతల ఉద్యమాన్ని ప్రతిఘటించి విధ్యుక్త ధర్మబద్ధ కంకణులై బలిచక్రవర్తి రుణం తీర్చుకోవాలి. మీరంతా సహకరిస్తే ఏ దేవమాయ ఏ విష్ణుమాయ మన జోలికి రాలేదు. జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ, జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ. ఋత్విక్కులు శేషయజ్ఞాన్ని నిర్వహించారు.
4: స్వస్తి జగత్రయ.

0: స్వస్తి బలీంద్ర స్వస్తి.
1: బాలక స్వాగతం. నీ రాకతో యజ్ఞవాటిక యావత్తు చిత్రార్పితమూర్తి వలె స్తంభించింది. సర్వ సంచలనాలు మూగబోయాయి. నాకే నిన్ను చూడగానే ఏదో ఆకర్షణ, ఉద్వేగం, తెలియని ఆనందం కలుగుతున్నాయి. ఇలారా, దగ్గరగా రా. ఎవరవయ్యా నీవు? దేవీ వింధ్య ముద్దుస్తున్నాడు కదూ.
2: అవును ప్రభు, గుండె లోతుల్ని త్రవ్వేస్తున్నాడు బాబు. ఇలారా, నీ పేరు?
0: పుట్టిగా ఉంటానని అందరూ వామనుడు అంటారు. నిజానికి అన్ని పేర్లు నావే.
2: పోనీలే, పేరుదేముంది? ఊరు?
0: అన్ని ఊళ్ళు నావే. మునుపు లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు. మా అన్న ఒకడు నన్ను వెళ్ళగొట్టి సర్వస్వం హరించాడు. అప్పటి నుండి వాడవాడలా తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాను.
2: అయ్యో పాపా, పసితనంలోనే ఎన్ని కష్టాలు.
1: బాలక, నీ రూపంలాగే నీ వాక్కు కూడా అమృతమయ్యా. నేను వివసుణ్ణి అవుతున్నాను. జన్మ జన్మాంతర సౌహృదాలు ఒక్కసారిగా పొంగివచ్చి ఫలోన్ముఖం అవుతున్నట్టు భావిస్తున్నాను. ఏదో నాకు తెలియని ఆనంద కక్ష్యలో విహరిస్తున్నట్లు అనిపిస్తున్నది. అబ్బా, ఏమి అనుభూతి! ఇంకా

0: ఇంకా చెప్పు.
1: ఏం చెప్పను రాజా, మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ నేనుంటాను. సుజనులు, దాతలు, ధర్మోత్తర పరిపాలన చేసే నీ వంటి చక్రవర్తులంటే చాలా ఇష్టం. అసలు మీది పరాక్రమవంతుల వంశం, మాకు మీ తాత ప్రహ్లాదులంటే చాలా ఇష్టం.
2: వటు, ఇక్కడ యజ్ఞ కార్యక్రమానికి నీ అధిక ప్రసంగం వల్ల అభ్యంతరం కలుగుతోంది. అనవసర జల్పనం మాని నీవెవరవో నీకేం కావాలో విన్నవించుకో.
0: అవును బాలక, నేడు యజ్ఞ పరిసమాప్తి. ఈనాడు ఈ బలిచక్రవర్తి యాచకులు ఏది కోరినా ఇస్తాడు.
3: బ్రహ్మతేజం ఉట్టిపడుతున్న పిల్లాన్ని పట్టుకుని యాచకుడంటారేం ప్రభు?
0: నిజమే వింధ్య.
3: బాబు, ఏం కావాలో చెప్పు.
0: బాబు, కోరుకో, నీకు కావలసింది ఇస్తాను.
2: బలీంద్ర, తొందరపడకండి. ఆగంతుకుల ఆనుపానులు తెలియకుండా వాగ్దానాలు చేయవద్దు.
0: అభ్యంతరమా ఆచార్య? ఆగండి.

0: ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది వైష్ణవ మాయ బలీంద్ర. నీ సర్వస్వాన్ని హరించడానికి నారాయణుడే ఈ వేషంలో వచ్చాడు. బాలక, నీకు దానం కాదు, నిన్ను తక్షణం ఇక్కడ నుండి బహిష్కరించి వీరులారా.
1: ఆగండి గురుదేవ,
2: ఆనంద సామ్రాజ్యంలో విహరిస్తున్న నన్ను కిందకు లాగకండి. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైనా ఆది

0: కానీ బాలక, కోరేటప్పుడు దాత స్థాయిని బట్టి కోరాలి. నీవేదో కోరుతున్నావు కదా అని అల్పమైన దానాన్ని ఈ దైతీయ చక్రవర్తి చేయగలడు సుమా.
1: కరులు కన్యామణులు నేనేం చేసుకుంటాను? కాస్తంత ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవటానికి 3 అడుగుల నేల ఇస్తే చాలు. అదే నా పాలి బ్రహ్మాండం. పోనీండి, నాకు కావలసిన దానం మీరు చేయలేకపోతే వెళ్ళి వస్తాను. సెలవు.
2: ఇది ఆలస్యం, తక్షణం వెళ్ళు.
3: ఆగండి ఆచార్య. బాబు, నువ్వు నిరాశతో వెళ్ళటం నేను చూడలేనయ్యా. పోనీ, ప్రభువులు చెప్పినట్టు ఉదాత్తమైన దానమే కోరరాదు?
1: నాకెందుకమ్మా, ఇచ్చేవారు ఉన్నారు కదా అని హెచ్చు కోరికలు కోరితే భరించవద్దు.

0: మనోవాక్కాయ కర్మల ఇతని మక్కువ తీరుస్తాను.
1: బలీంద్ర వద్దు వద్దు, మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఈ దానం నీకే కాక సర్వ దైత్య సామ్రాజ్యానికి పతనహేతు.
0: ఆచార్య క్షమించండి, అన్నమాట తప్పలేను. నీరా

0: నేరదు నాదు జిహ్వా వినుమాధీవర్య వేయేటికి.
1: నా ఆజ్ఞ
2: పాటించలేను.
1: గౌరా బలి, నీవు ఇంత విశ్వాసఘాతకుడు అనుకోలేదు. క్షీరసాగర తీరాన క్షతగాత్రుల వైపడి ఉన్న నిన్ను చేరదీసి నా తపశ్శక్తి ధారవోసి త్రిజగన్యేతను చేసిన మేలును మరచి ద్రోహం చేస్తున్నావు. నీవు అనతి కాలంలోనే రాజ్యభ్రష్టుడవుతావు. ఇదే నా శాపం.
2: కానిండు గురుదేవ, మీ దయ. వింధ్య, సమయం మించకుండా దేశకాల పాత్రలు తెలిసి చేసిన దానం ఫలిస్తుంది. బాలక రావయ్య, కాళ్ళు కడిగి పాదోదకం నెత్తిన చల్లుకొని దానం చేస్తాను.

0: ఇది ఏమి? కమండలం నుండి నీళ్లు పడటం లేదే, ఏమైంది ఏమైంది?
1: ఎలా పడతాయి రాజా? మీ గురువుగారు సూక్ష్మ రూపంతో పాత్ర ద్వారం దగ్గర పొంచి ఉన్నారు. మీరున్నని బలీంద్ర, ఈ దర్భపుల్లతో వాని పరి సరి.
2: అమ్మా
1: శుక్రాచార్య, బయటకురా, ఇక నుండి నీవు ఏకనేత్రుడవు, అదే మంచిది. నీ సంపూర్ణ నేత్ర దృష్టికి నరనారీ సందోహం తట్టుకోలేదు.
0: సంతృష్టి పొందావా మహాత్మా?
1: సాధు బలీంద్ర సాధు. గురువాజ్ఞను సైతం ధిక్కరించి నాకు 3 అడుగుల నేల దానం చేశావు. నీవు మహాదాతవు, మరి నా స్థలం నాకు చూపించి.

0: బలేంద్ర, ఈ భూమిస్థలి ఒక పాదానికి సరిపోయింది, గగనస్థలం రెండవ పాదం. మరి నీవు దానమిచ్చిన ఆ మూడవ అడుగు?
1: అహో ఆదినారాయణ, దానం చేసిన వాడను తావు చూపించలేకపోతానా? ఇదిగో నా శిరస్సు, ఇక్కడ మూడవ పాదం మోపు.
2: అన్యాయం, అధర్మం. దానం పరిగ్రహించింది గాక మా ప్రభు శిరస్సుపై కాలుచ్చుతావా?

0: చసవీరు విజృంభించండి. యజ్ఞవేదికను రణరంగంగా మార్చి ఈ కపట నాటక సూత్రధారిని పట్టి వధించి వీని రక్త తర్పణంతో యజ్ఞ పరిసమాప్తి చేయండి.
1: ఆచార్య, మీ నిర్ణయం సముచితం కాదు. రాక్షస వీరులారా, ఆగండి. కాలాకాలాలు యోగాయోగాలు తెలిసి వర్తించాలి. ఆనాడు మనం విజృంభిస్తే దేవేంద్రుడు ఏమయ్యాడు? ఇప్పుడు మనము అంతే. ఇది యుగ సంధ్య. వింధ్య, నీవు మనసులో బాధపడుతున్నావు కదూ?
2: లేదు ప్రభు, దానం ఇచ్చినందుకు బాధపడటం లేదు. స్వామి, ఆదినారాయణ, ఇదేం ధర్మమయ్యా? ముగ్ధ మనోహర బాలరూపంతో ఆకర్షించావు, ముద్దు ముద్దుగా మాట్లాడావు, అడిగింది పొందావు. నీ కళ్ళ ముందే మహాదాత సత్యవంతుడు అజేయ పరాక్రముడైన బలీంద్రుల రాజ్యం గురుశక్తమై నశించింది. ఇంకా ఇంకా ఏం చెయ్యాలని, ఏం సాధించాలని నెత్తిపై కాలు మోపుతున్నావయ్యా.
3: చెబుతాను సుపర్ణ. బలీంద్రుణ్ణి వరుణపాశబద్ధుణ్ణి చేయి.
4: ఆదిదేవ, ఈ బ్రహ్మదేవుని అభ్యర్థన మన్నించు. మళ్ళీ వాళ్ళని ఎక్కడో బ్రతికి బట్టకటని
5: విరించి వరుణపాశబద్ధుడనై మీకు నమస్కరించలేని నా దైన్యాన్ని మన్నించండి. చూచారుగా మీ ఆశ్రిత వత్సలుడు ఆడిన నాటకం.
4: స్వామి, ఆదినారాయణ ఆర్తత్రాణ పరాయణ ఏమిటయ్యా నీ లీల?
3: విరించి వింధ్యావళి, అందరూ వినండి. నేను ఎవరిని ఉద్ధరించదలుస్తానో వాళ్ల సర్వస్వాన్ని అపహరిస్తాను. బలిచక్రవర్తి తన దాన సత్యవ్రతాల ఫలితంగా నాకే దానం చేసే అర్హత పొందాడు. ఇక జరగవలసినది అతని సుతల గమనం.
2: ప్రభు, రక్షమాం పాహిమాం పతిభిక్షాం మమదేహి కోమలమతే పద్మాపతే. ప్రభు పాహిమాం పాహి.
3: అమ్మా వింధ్యావళి, నీవు మహాపతివ్రతవు. నేను యజ్ఞవాటికలో కాలు మోపింది మొదలు నీ భర్త శిరస్సుపై కాలు మోపే వరకు మంచి గంధం లాంటి మంచిదనంతో, మల్లెపూల వంటి మమకారంతో నన్ను మెప్పించావు. నీవు బహుసంతానవతివై మహారాజ్ఞివై మన్వంతర పర్యంతం వర్ధిల్లుతావు. నీ పుత్రులలో బాణాసురుడు ప్రసిద్ధుడై విశిష్ట నాట్య మార్గ నిర్ణేత అవుతాడు.
2: ధన్యాస్మి. మరి నా స్వామి?
3: ఆయనకేమమ్మా, ఇప్పటి నుండి సావర్ణి మన్వంతరం వరకు సుతలేంద్రుడై ధర్మోత్తర విఖ్యాతి పొందుతాడు. నేను మీ దగ్గర దానం పట్టిన రుణం తీర్చడానికై గదాధరుణ్ణి మీ భవనానికి కాపుంటాను. ప్రతి సంక్రాంతికి మహాదాత బలీంద్రుడు భూలోకం వచ్చి అర్థులను కటాక్షిస్తాడు. పాప దేవేంద్రుడు తాను కోరిన అమరావతిని మాత్రమే మళ్లీ పొందుతాడు. నీ భర్త విశ్వవిఖ్యాతుడై సుతల సమ్రాట్టుగా భావి దేవేంద్రునిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రాచార్య, శేషయజ్ఞం నిర్వహించండి.
0: స్వామి, ఇదొక పరిహాసమా? యజ్ఞకర్తవు, భర్తవు, భోక్తవు, సాక్షాత్తు సన్నిధి చేశావు, యజ్ఞం పూర్తి అయినట్లే. ఇంకేం కావాలి?

మహాదాత పౌరాణిక నాటకం విన్నారు. రచన శ్రీధారా రామనాథ శాస్త్రి. ఇందులో బలిచక్రవర్తి, శ్రీ ఆచంట భవానీ శంకర్, వామనుడు మాస్టర్ చివుకుల రవిశంకర్, శుక్రాచార్యుడు శ్రీ కందుకూరి చిరంజీవిరావు, దేవేంద్రుడు శ్రీ ఈఆర్డి రాముడు, విష్ణువు శ్రీ మందపాటి వెంకట లక్ష్మీ నరసింహారావు, నారదుడు శ్రీ చుండూరి మధుసూదనరావు, కశ్యప ప్రజాపతి శ్రీ సి రామ్మోహన్ రావు, బృహస్పతి శ్రీ లొల్లా శ్రీరామ్మూర్తి, బ్రహ్మ శ్రీ దంజాల వెంకట సీతారామ శాస్త్రి, ప్రతిహారి శ్రీ బోయ ప్రభాకర్ రెడ్డి, అదితి శ్రీమతి పద్మజా నిర్మల, వింజావళి శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, నిర్వహణ పాండురంగ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, ఒక రైతుకు కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 ఉన్నాయి, వాటి కాళ్ళ మొత్తం 56, అయితే కోళ్ళు ఎన్ని కుందేళ్ళు ఎన్ని అని ప్రశ్న. అయితే

మనకి పంపిస్తున్నారు చాలామంది, చూద్దాం త్వరగా పంపించండి ఆన్సర్స్ని. నెక్స్ట్ ఆన్సర్ అయితే ప్రశ్న నేను అడిగితే వాళ్ళు పంపించారు కానీ డిలీట్ చేశారు, చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు అనేది. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి రాసి పంపించారు వెంకటేశ్వరరెడ్డి జ్యోతి. అయితే మీరు రాసి పంపించారు కాకపోతే ఫస్ట్ ఆన్సర్ రాశారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మీరు డిలీట్ చేసి రాశారు. అయితే కొంచెం ఒకటి మాత్రమే కరెక్టు, రెండోది చూడండి ఆన్సర్ కూడా సరిగ్గా ట్రై చేయండి చెప్పడానికి. తర్వాత చూద్దాం మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాసి పంపించారు, ఓకే వేస్తున్నారు రైట్ ఆన్సర్ని. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, కోళ్ళు ఎన్ని కుందేళ్ళు ఎన్ని అని అడిగాను, కూడా కరెక్ట్గా రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ప్రశ్నకి ఆన్సర్ని. తర్వాత చూద్దాం ముసపేట నుంచి ఏం నరేష్ మెర్సి విజయ రాసి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే మహేంద్ర తెనాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, ఓకే మీరు ఆన్సరు ఎట్లా చెప్తున్నారో కూడా నాకు వీలైతే చెప్పండి. ఓకేనా. ఎం కొండారెడ్డి రాసి పంపించారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి రాసి పంపించారు, సాంగ్ అడుగుతున్నారు వీరు, కాకపోతే ఇది యువలయ క్విజ్ కార్యక్రమం, పార్టిసిపేట్ చేయండి, నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వెంటనే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం నమస్తే అంటున్నారు, నమస్తే అండి దామర్లా చినమస్తానరావు పెదమస్తానరావు రాశారు, కాకపోతే ఆన్సర్ అయితే ఏమి రాయలేదు, సెండ్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం చికట్ల సతీష్ సుమలత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఆన్సర్ రాసి పంపించండి ప్రశ్నకి. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా కె బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. ఓకేనా. కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 ఉన్నాయి, వాటి మొత్తం కాళ్ళు 56, అయితే కోళ్ళు ఎన్ని కుందేళ్ళు ఎన్ని అది ప్రశ్న. ఓకేనా. రైట్ ఇక చూద్దాం తర్వాత మనకి పంపించారు క్వశ్చన్ మరోసారి అంటున్నారు, నేను ఇప్పుడే చెప్పాను వినే ఉంటారు. దొడ్డిపట్ల కోటేశ్వర వత్తల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేయండి మిగతా ఆన్సర్ కూడా. తర్వాత అనంతపురం నుండి అనురాధ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఎఫ్ఎం వైజాగ్లో సౌండ్ రావటం లేదు అని అంటున్నారు, ఓకే. తర్వాత చూద్దాం మనకి పంపించారు సూర్యనారాయణ తెనాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి మార్టూర్ నుంచి రాశారు బాపట్ల నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఒక రైతుకు కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 ఉన్నాయి, వాటి కాళ్ళ మొత్తం సంఖ్య 56, అయితే కోళ్ళు ఎన్ని కుందేళ్ళు ఎన్ని. ఓకేనా. ప్రశ్న అందరూ వినే ఉంటారు, ఆన్సర్స్ని త్వరగా ఆన్సర్ని త్వరగా సెండ్ చేయండి. చూద్దాం మూసపేట మహబూబ్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ మళ్ళీ పంపించారు రాంగ్ ఆన్సర్, ఓకే. కడప నుంచి వినయ్ పంపించారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, క్వశ్చన్ నేను ఇప్పుడే చెప్పాను. తర్వాత గంగావరపు చిన్న ఓబులేష్ నవీన్ నెల్లూరు నుంచి పంపించారు వీరు, జంగాలపల్లి నుంచి, ఓకే. మీరు ఆన్సరు రెండు కలిపి నేను 20 అన్నాను, మీరు కుందేళ్ళు 25 కోళ్ళు 1 అని రాశారు, ఓకే వెరీ గుడ్, నా ఆన్సర్ ట్రై చేశారు మీరు. తర్వాత చూద్దాం సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వరరెడ్డి జ్యోతి మళ్ళీ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరంటే నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. తిమ్మారెడ్డి బెంగళూరు నుంచి రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, ఎక్స్ప్లెస్ Y20 అంటూ రాసి పంపించారు, వెరీ గుడ్ వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్
దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం మీరు ఎవరు రాశారంటే, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు రాశారు. కాకపోతే మొత్తం కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 అని చెప్పాను. విజయశేఖర్ గారు మీరు రాంగ్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ దానిలో కొంచెం మిస్టేక్ ఉంది, చూడండి. హే తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఆన్సర్ అయితే వేశారు, వేటికి ఎన్నికల్లో రాసి పంపించలేదు, ట్రై చేయండి. ఇక తర్వాత చూద్దాం. తర్వాత మీరు ఎవరంటే దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల నుంచి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ వెరీ గుడ్. హే తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద లెక్కల టీచర్ అంటున్నారు వీరు, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. మీకు నచ్చలేదా ఈ లెక్క? ఏమండి శారద గారు, నచ్చిందా? ఇక తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి రాశారు, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రాసి పంపించారు. ఓకే రాశారు, ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది ఎక్స్ప్లెనేషన్, చాలా బాగుంది రాసిన విధానం. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి మార్టూర్ బాపట్ల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రాశారు రాశారు. కాకపోతే ఏమేంటి అనేది రాసి, కోళ్ళు కుందేళ్ళు అన్నాను కదా, విడివిడిగా ఆన్సర్ రాసి పంపించండి. ఇంకా తర్వాత మనకి రాసి పంపించారు వీరు ఎవరంటే, ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్నామరం నుంచి, వెరీ గుడ్ అండి, రాశారు కరెక్ట్ ఆన్సర్ని. వీరు కడప నుంచి వినయ్ రాశారు, మీరు లెక్క తప్పు చెప్పారు వినయ్, నేను మొత్తం కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 అని చెప్పాను, దానికి ఎలా వస్తుందో ఆన్సర్ అనేది రాసి పంపించండి. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి రాశారు, రైట్ ఆన్సర్. మీరు ఏంటంటే చాలామంది అంకె వేసేస్తారు, అది ఇది మొత్తం కోళ్ళు ఎన్ని కుందేళ్ళు ఎన్ని అని అడిగాను కదా, మీరు ఒక నెంబర్ వేసేస్తున్నారు దానికి దీనికి కలిపి, అయితే ఏమి ఎంత ఎన్ని నెంబర్స్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది రాసి పంపించండి. తర్వాత చూద్దాం, హాయ్ మేడం అంటున్నారు, హాయ్ అండి మీకు కూడా. నా పేరు శేఖర్, వికారాబాద్ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ పంపించారు, 60 ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదండి, ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత ఐటీఐ విశాఖపట్నం జంక్షన్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఏం ప్రతాప్ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఓకే తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి అంకె మాత్రమే వేశారు, వేటికి ఎన్ని కాళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో అనేది రాయట్లేదు, చాలామంది రాసి పంపించండి. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఆన్సర్ అయితే రాశారు, పేరు ఊరైతే ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, నేదనూరి కళ్యాణ్ శారీ రిత్విక్ కల్వకుర్తి నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నచ్చింది అని రాశారు, సూపర్ అని రాశారు, బ్రహ్మయ్య శారద నంద్యాల జిల్లా మోపతి నగర్ నుంచి. ఓకే మీకు నచ్చిందా అని ఇందాక నేను అడిగితే వారు నచ్చింది అని రాసి పంపించారు ప్రశ్న. ఇక తర్వాత చూద్దాం, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాలెం

శివదాస్ రెడ్డి తిరుపతమ్మ రాసి పంపించారు. 56 కాళ్ళ సంఖ్య అని నేను చెప్పాను, మీరు మళ్ళీ అదే రాశారు. అయితే కోళ్ళు ఎన్ని, కుందేళ్ళు ఎన్ని తెలిస్తే రాసి పంపించండి, లేదా నేను చెప్తాను. ఓకేనా? తర్వాత పాలెంపౌలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స వీరు హైదరాబాద్ నుంచి రాశారు. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి, కాకపోతే ఆన్సర్ కూడా రాసి పంపించండి. ఇక తర్వాత ముసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. ఓకే, ఇక తర్వాత ఎవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే అండి, గుడ్ ఈవినింగ్, ఇందాకే చెప్పేశాను నేను, మీరు కూడా రైట్ ఆన్సర్ రాశారు, మళ్ళీ పంపించారు మీరు. ఓకే, వెరీ గుడ్. తర్వాత క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు హనుమంతు ఒంగోలు నుంచి. ఓకే, ఇక ఎవరు పంపించారంటే చూద్దాం, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ జీ రాశారు రైట్ ఆన్సర్ని. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, సూపర్ ప్రశ్న, బాగా నచ్చింది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, దావళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి రాశారు, రాశారు కానీ ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ వస్తుందేమో మీరు రాసిన ఆన్సర్కి, ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే కోళ్ళు ఎన్ని, కుందేళ్ళు ఎన్ని అని అడిగాను, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్ జీ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, మంగళగిరి నుంచి జయలక్ష్మి రాసి పంపించారు రైట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ గద్వాల జిల్లా వల్లూరు నుంచి కె పెద్దనరసింహ పద్మాబాయి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరో ఫోటో తీసి మనకు పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు, అమ్మో ఇంత లెక్క రాశారా, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా లెక్క రాసి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ చేశారు. పేరు ఊరు అయితే ఏమీ కనిపించడం లేదు, ఇక్కడ పేరు ఊరు కూడా రాయండి. తర్వాత కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభాని రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. ఓకేనా? ఇంకొకరు పంపించారు చూద్దాం, దస్తగిరి సంధ్య వీరు కడప నుంచి పంపించారు. 56 అని ఎందుకు వేశారు, నేను చెప్పాను కదా కాళ్ళ సంఖ్య మొత్తం 56 అని చెప్పాను, అయితే కోళ్ళు ఎన్ని, కుందేళ్ళు ఎన్ని అది ప్రశ్న. ఓకేనా? తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత మనకి పంపించారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్ సుమలత పంపించారు, మీరు ఇందాక పంపించారు కదా, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. ఒక రైతుకు కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 ఉన్నాయి, వాటి కాళ్ళు మొత్తం 56, అయితే కోళ్ళు ఎన్ని, కుందేళ్ళు ఎన్ని అని అడిగాను. మనకి ఒకరు పంపించారు వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఓకే, వీరు ఎవరంటే మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు, బడే భార్గవి గుంటూరు నుంచిట, వారు మొత్తం లెక్క ఎలా స్టెప్ బై స్టెప్ వేసుకుని రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ చేశారు. మీరు బ్రహ్మయ్య శారద రాసి పంపించారు, మేడం అన్ని లెక్కలు ప్రశ్నలు అడగండి, మన ఊళ్ళో లెక్కలు చాలా వీక్గా ఉన్నారు అని అంటున్నారు. ఓకే చూద్దాం. తర్వాత గద్వాల నుంచి రాసి పంపించారు కే పెద్ద నరసింహ పద్మాబాయి రైట్ ఆన్సర్. ఓకేనండి, మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, 1 మినిట్లోనే మనకి ప్రశ్నకి ఆన్సర్ తెలిసిపోతుంది. ఈజీ ప్రశ్నే అడిగి ఉంటానని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకొకరు పంపించారు గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇంకా ఒకరు ఎవరంటే హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాల్ నుంచి కిషోర్ కుమార్ లలిత పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఒక రైతుకు కోళ్ళు కుందేళ్ళు కలిపి 20 ఉన్నాయి, వాటి కాళ్ళ సంఖ్య మొత్తం 56, అయితే కోళ్ళు కుందేళ్ళు ఎన్ని ఎన్ని ఉన్నాయి అని అడిగిన ప్రశ్న. అయితే ఆన్సర్ ఏంటంటే కుందేళ్ళు 8, కోళ్ళు 12. కుందేళ్ళు 8 x 4 32, కోళ్ళు
ట్వంటీ 12 ఇంటూ 2 20.

24, మొత్తం కలిపి 56. ఇదండి ఆన్సర్. ఓకేనా? రైట్. ఇహ మరి నెక్స్ట్ ప్రశ్నల్లోకి వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది కూడా ఈజీ ప్రశ్నే, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఏంటంటే, నిన్న మొన్నటికి ముందు రోజు ఆదివారం అయితే రేపటి తర్వాత రోజు ఏ రోజు అవుతుంది? ఓకేనా? ప్రశ్న అర్థమైందా? నిన్న మొన్నటికి ముందు రోజు ఆదివారం అయితే రేపటి తర్వాత రోజు ఏ రోజు అవుతుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866 24888 12 నెంబర్కి. నిన్న మొన్నటికి ముందు రోజు ఆదివారం అయితే రేపటి తర్వాత రోజు ఏ రోజు అవుతుంది? ఓకేనా? ప్రశ్న అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. నిన్న మొన్నటికి ముందు రోజు ఆదివారం అయితే రేపటి తర్వాతి రోజు ఏ రోజు అవుతుంది? ఇది ప్రశ్న. సెండ్ చేయండి 0866 24888 12 నెంబర్కి. చూద్దాం, మనకి ఇంకా పంపిస్తున్నారు కుందేళ్ళు కోళ్ళ గురించే. హనుమంత్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి కోమాకుల కుమార్ నిర్మల రైట్ ఆన్సర్ రాశారు. వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే, కారంచేడు నుంచి తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి. ప్రశ్నకి ఆన్సర్ అయితే పంపించలేదు, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తామండి, సెండ్ చేయండి. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమార్ పంపించారు ఒంగోలు నుంచి, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. సరిగ్గా చూడండి, చాలా ఈజీనే. తర్వాత చూద్దాం, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంగ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నుంచి రాసి పంపించారు. ఓకే, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా ఉందండి, చాలా చాలా చాలా బాగా రాశారు. మీరు స్టెప్ బై స్టెప్ రాశారు, సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు మీరు. మహేంద్ర తెనాల నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా ఉమాపద్రి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మంగళగిరి నుంచి జయలక్ష్మి పంపించారు రాంగ్ ఆన్సర్ని. భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి పంపించారు, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మనకి ఆన్సర్స్ వరదలా వచ్చేస్తున్నాయి. పంపించారు హాయ్ అన్నారు, కానీ ఆన్సర్ అయితే రాసి పంపించలేదు. ఫస్ట్ ప్రశ్నకైతే వీరు రైట్ ఆన్సర్ రాశారు, పేరు ఊరు కూడా రాసి పంపించండి. తర్వాత చూద్దాం, మాకురాతి రామకృష్ణ రాజలక్ష్మి ఇచ్చిన అమిరన్ నుంచి ఫస్ట్ ఒక వారం రాశారు, తర్వాత ఇంకో వారం రాశారు. ఏది కరెక్ట్ అని నేను తీసుకోవాలో మీరే చెప్పండి. తర్వాత నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఏం మురహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స పంపించారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రమణి పెత్తనపల్లి నుంచి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాంగ్ ఆన్సర్. తరువాత మిడతల రామ్మూర్తి బురవకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, దోర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు, మీరు రెండో ప్రశ్నలో జాయిన్ అయ్యారు, ఓకేనండి. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బేన కొమరం భీం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక చూద్దాం, మనకి పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియ

శ్రీనివాస్ రెడ్డి పంపించారు. రైట్ ఆన్సర్. మీరు ఎలా లెక్క పెట్టారో కూడా చెప్తారా? తర్వాత చూద్దాం. దేవులపల్లి హనుమంతరావు కోర్నవల్లి పంపించారు తెలంగాణ నుంచి. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వీరు గంగవరపు చిన్న ఓబులేషన్ నవీన్. వీరు ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జంగాలపల్లి నుంచి రాసి పంపించారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కేశవరావు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడ్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే చూద్దాం. కురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమిరన్ నుంచి రాసి పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ రాశారు. రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మంగళగిరి జయలక్ష్మి వీర పంపించారు. ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ని నెక్స్ట్ చూద్దాం. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రాసి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ చేశారు. అనురాధ, ఈ ఆన్సర్ మీకు ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తర్వాత కారంచేడు తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి పంపించారు. రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం. కడప నుంచి వినయ్ యాంటోనీ పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పీర్జాదిగూడ శ్రీనివాస్ రాంగ్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. అది లేదా ఇది అని రాసి పంపించారు మీరు. ఎవరంటే శేఖర్ వికారాబాద్ నుంచి. అది లేదా ఏదో ఒక రోజే అవుతుంది కదా. ఇవాళ రెండు వారాలు ఇవాళే రావు కదా. ఇవాళ ఆదివారం, ఇవాళే సోమవారం కాదు కదా. ఓకేనా? ప్రశ్న అర్థమైందా? ఇక తర్వాత చూద్దాం. బడే భార్గవి గుంటూరు నుంచి రాశారు. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. ఇక తర్వాత చూద్దాం. హనుమంతు ఒంగోలు నుంచి రాశారు. రాంగ్ ఆన్సర్ చేశారు. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరెవరంటే జైశ్వీ సీత, వీరు విజయవాడ నుంచి రాసి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా మనకి పంపించారు దినేష్ ప్రకాశం జిల్లా నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మాటూర్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నేదనూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పాంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుంచి బాబు, ఇంకా చాలామంది ఉన్నారు. మీ పేరు ఒకటే రాసి పంపించండి. మిగతా వాళ్ళు వాళ్ళు కూడా రాస్తారు మనకి. మీరందరు కలిసి రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి. తర్వాత చూద్దాం. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి తెలంగాణ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. దోర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. రెండో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. తర్వాత చూద్దాం. వీరెవరంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, కాకపోతే రాంగ్గా చేశారండి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఓకేనా? ఈజీ ప్రశ్న అది. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ మా అన్నపర్తిలో సత్యరెడ్డి అన్నపర్తి నుంచి రాశారు. మా అన్నపర్తిలో ప్రజెంట్ ఉరుములు మెరుపులు వర్షం వస్తోంది. రేడియోలో గరగరలు సరిగా ఏమీ వినపడటం లేదు అంటున్నారు వారు. చూద్దాం. తర్వాత మూసపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, కేశవరావు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు. ఓకేనండి, ఇందాక పంపించారు మీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాల్ నుంచి కిషోర్ కుమార్ లలిత. ఓకే, రాశారు. కాకపోతే మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం రాంగ్గా స్టెప్ తీసుకున్నారు. ఓకే, తర్వాత చూద్దాం. వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రాబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి. మీరంతా కలిసి ఓకేలాగా ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్.
ఓకేనా, కడప నుంచి వినయ్ యాంటోని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి కుమార్ నిర్మల, ఓకే రాంగ్ ఆన్సర్. తర్వాత వీరంటే విజయవాడ నుంచి జయశ్రీ సీత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణామోహన్జీ పంపించారు.

రోజు అవుతుంది. ఓకేనా? తర్వాత చూద్దాం. డాక్టర్ కే విరావు తణుకు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ జీ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ముందే రైట్ ఆన్సర్ పంపించాను అంటున్నారు. ఓకే, వెరీ వెరీ గుడ్ అండి. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడంలో రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. తర్వాత డాక్టర్ కేవీరావు తణుకు నుంచి ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, గద్వాల్ నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. చుండీర్ మహేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత చూద్దాం, ముసాపేట నుంచి నరేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నేను చెప్తున్నాను ఆన్సర్ని వినండి. నిన్న మొన్నటికి ముందు రోజు ఆదివారం అయితే రేపటి తర్వాత ఏ రోజు అవుతుంది అంటే శుక్రవారం అవుతుంది, ఫ్రైడే అవుతుంది. నిన్న మొన్న ముందు రోజు, ఓకే, ఆదివారం అయితే అక్కడి నుంచి లెక్కండి. ఈరోజు కూడా లెక్కేస్తే రేపటి తర్వాత రోజు శుక్రవారం అవుతుంది. ఓకేనా? ఈ ప్రశ్న మీకు నచ్చిందా? ఓకేనా? ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. హనుమంత్ ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నేను ఆన్సర్ చెప్పేశారండి, శుక్రవారం అవుతుంది. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలేజ్ కిషోర్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రాస్తున్నారు, మా ఎఫ్ఎం నెల్లూరు వారు ఆకాశవాణి విజయవాడ స్టేషన్ను రేడియో సెట్లో ప్రసారం చేయటం లేదు అంటున్నారు. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, చాలామంది మనకి పంపిస్తున్నారు, నేను ఆన్సర్ చెప్పేశాను. తిమ్మారెడ్డి బెంగళూరు నుంచి కూడా మనకి చెప్పారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఇక మూడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఏమండి, లెక్క రాయండి. 5, 11, 23, 47, 95. 5, 11, 23, 47, 95 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఓకేనా? ప్రశ్న ఏమన్నా అర్థమైందా? అసలు ప్రశ్నే అర్థం కావట్లేదు అంటారా? 5, 11, 23, 47, 95. 5, 11, 23, 47, 95. ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఒకరు పంపించేశారు ఆల్రెడీ, 0866244888 నెంబర్కి. 5, 11, 23, 47, 95. మీ అంతటా మీరే ఆన్సర్ని పంపించండి. ఈజీగానే ఉంది ప్రశ్న. సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఓకేనా?

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న 5, 11, 23, 47, 95 ఏ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను. మరి చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాశారో, ఎంతమందికి ప్రశ్న అర్థమైందో అనేది. వీరు రాసి పంపించారు సంజయ్, స్వాతి, భరత్. వీరు బెంగళూరు నుంచి రాశారు ఈ రెండో ప్రశ్నకి శుక్రవారం అని ఆన్సర్, రైట్ ఆన్సర్ని. తర్వాత బుధవారం అవుతుంది అని రాశారు. వీరు ఎవరంటే ఇక్కడ వీరి పేరైతే శేఖర్, వికారాబాద్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. సూర్యనారాయణ, తెనాలి నుంచి మూడో ప్రశ్నకి ఆన్సర్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. భాస్కర్, సత్యనారాయణ, అరుణకుమారి, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మానస, విజయలక్ష్మి, చీరాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ రాశారు. చిన్న అంక అయితే మాత్రం రాదు, ఇంకొకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే ఇంకా చాలామంది మనకి శ్రోతలు ఉన్నారు, అందరు పంపిస్తున్నారు. ఒకసారి తప్పైతే రెండోసారి మాత్రమే ట్రై చేయండి, ఎక్కువసార్లు ట్రై చేయొద్దు. నేను ఆన్సర్ చెప్పేస్తాను. చాలామంది శ్రోతలు అందరి పేర్లు కవర్ చేయాలి కదా, ఓకేనా? ఇక తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా వచ్చింది ఆన్సర్ అనేది. మహేంద్ర, తెనాలి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మంగళగిరి నుంచి జయలక్ష్మి, ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకే, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, సుదర్శన్ శ్రీకుమార్, పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ప్రకాష్, గుంటూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కడప నుంచి వినయ్, కృష్ణ తులసి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నుండి రాశారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ.

ప్రస్థానం చేయలేదు. దెన్ రాంగ్ ఆన్సర్ చేశారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి ఖమ్మం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు రాశారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఆన్సర్ అయితే వేశారు, ఎక్స్ప్లెయిన్ అయితే చేయలా. ఓకేనా. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి, రైట్ ఆన్సర్. ఆన్సర్ ఒకటి మీరు వేసేస్తున్నారు, ఎలా వచ్చిందో కూడా రాయండి ఆన్సర్ని. వీరు బడే భార్గవి గుంటూరు నుంచి రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక కాగితం మీద మనకి ఫోటో తీసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత విజయవాడ నుంచి జైశ్వి రాశారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత చూద్దాం, భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి బి రాజేష్ శ్రీవల్లి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాన్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే తిమ్మారెడ్డి బెంగళూరు నుంచి, ఓకే వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద రాశారు, రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాసి పంపించారు, ఓకే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. లలిత మల్లిక సత్తుపల్లి నుంచి సింపుల్గా ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు. నెక్స్ట్ చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమరం నుంచి, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి ఆన్సర్ రాశారు సింపుల్గా. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సత్తిరెడ్డి అనుపర్తి నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఉమ్మడి నుండి నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మళ్ళీ ఇప్పుడు పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ముసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారండి, రైట్ ఆన్సర్ని. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఆన్సర్, ఓకేనండి, రైట్ ఆన్సర్. కా తర్వాత చూద్దాం, కడప నుంచి శ్రీదేవి శైలజ పంపించారు, రైట్ ఆన్సర్ని. క్వశ్చన్ మరోసారి అంటున్నారు వీరు, శేఖర్ వికారాబాద్ నుంచి 5/11/23/47/95. దీని తర్వాత వచ్చే సంఖ్య ఎంత, ఓకేనా. తర్వాత సీత కళ్యాణి హిల్ కాలనీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. 3వ ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు సీత, ఓకే. తర్వాత చూద్దాం, కారంచేడు తెలకపాలెం నుండి వెంకటేశ్వరరెడ్డి జ్యోతి పంపించారు, మీ పేరైతే రాశారు, ఆన్సర్ అయితే రాయలేదు. ఇంకా నెక్స్ట్ చూద్దాం, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రాశారు, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్, బాగుంది. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాపినేనిపాలెం నుంచి నల్లమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా తర్వాత మనకి పంపించారు సూర్యనారాయణ తెనాలి నుంచి రాశారు, వీరు కూడా ఒక కాగితంలో రాసి ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి, ఫోటో తీసి పంపించారు, వెరీ గుడ్, బాగుంది. ఇంకా తర్వాత ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, రైట్ ఆన్సర్ని రాసి పంపించారు. కారంచేడు తెలగపాలెం నుండి

వెంకటేశ్వరరెడ్డి జ్యోతి, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు ఇప్పటికి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ని. తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సోలాపూర్ నుంచి మహారాష్ట్ర ఎం రాధిక హరికిషన్జీ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, వీరమ్మ, వీరు అయితే ఊరు పేరైతే తెలియటం లేదు, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. ఈరోజు ప్రశ్నలు సూపర్గా ఉన్నాయని రాసి పంపించారు, చాలా థ్యాంక్స్ అండి. తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే శేఖర్ వికారాబాద్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చిన్న చింతకుంట నుంచి బి రాజేష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ చూద్దాం, హనుమంతు ఒంగోలు నుంచి, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మూసాపేట నుంచి నరేష్ పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. మీరు ఇందాకే పంపించారు కదా రైట్ ఆన్సర్ని, ఓకేనండి. తర్వాత చూద్దాం, భద్రాద్రి కోతగూడ నుంచి పంపించారు, కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకే. నేను అడిగిన ప్రశ్న 5, 11, 23, 47, 95 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 191, ఓకేనా. పంపించారు మనకి హైదరాబాద్ బాజ్పల్ నుంచి రామారావు లక్ష్మి పంపించారు, రైట్ ఆన్సర్ని. ప్రతి సంఖ్యను 2తో మల్టిప్లై చేసి వచ్చిన దానికి 1 యాడ్ చేయటమే. 5 × 2 = 10 + 1 = 11 అవుతుంది. 11 × 2 = 22 + 1 = 23. తర్వాత 23 × 2 = 46 + 1 = 47. 47 × 2 = 94 + 1 = 95. 95 × 2 = 190 + 1 = 191. ఇది ఆన్సర్, 191 అనేది ఆన్సర్, ఓకేనండి. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత పంపించారు, రైట్ ఆన్సర్ని. మూసాపేట నుంచి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీ షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ సూర్యనారాయణ తెనాల నుంచి, టుడే క్వశ్చన్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ టు యూత్ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల పంపించారు, రైట్ ఆన్సర్ని. విమల లండన్ నుంచి రాసి పంపించారు, కాకపోతే ఇండియన్ నెంబరే ఇది, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి పంపించారు, రైట్ ఆన్సర్, ఓకేనండి. 191 అనేది ఆన్సర్, రైట్ ఆన్సర్, ఓకేనండి. అందరికీ కంగ్రాచులేషన్స్, చాలామంది ట్రై చేశారు, అందరూ రైట్, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇదండి ఈనాటి యువలయ, తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట కొండవీటి దొంగ చిత్రానికి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం కన్యాదాన్ చిత్రానికి మహమ్మద్ రఫీ పాడిన పాట.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేషనల్ రీడ్ అ బుక్ డే సందర్భంగా కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, మన చేతిలో ఉన్న ఫోన్ బ్యాటరీ అయిపోతే వెంటనే ఛార్జర్ కోసం వెతుకుతాం. కానీ మన మైండ్కి కొత్త ఆలోచనలు, కొత్త జ్ఞానం అవసరమైనప్పుడు చివరిసారిగా ఎప్పుడు ఒక మంచి బుక్ తెరిచి చదివాం? రోజంతా మనం ఎన్నో విషయాలు చూస్తాం, వింటాం, స్క్రోల్ చేస్తాం. కానీ ఒక బుక్ చదివినప్పుడు మాత్రం మనం కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మాత్రమే కాదు, ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాం. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 6న నేషనల్ రీడ్ అ బుక్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా బుక్స్ చదవడం వల్ల మన జీవితంలో వచ్చే మంచి మార్పుల గురించి తెలుసుకుందాం. మనకు చిన్నప్పటి నుంచి బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ మాత్రమే గుర్తు వస్తాయి. ఎగ్జామ్ కోసం చదవడం, మార్క్స్ కోసం చదవడం అంతే అనుకుంటాం. కానీ బుక్స్ ప్రపంచం చాలా పెద్దది. ఒక మంచి బయోగ్రఫీ చదివితే

గొప్ప వ్యక్తి జీవిత ప్రయాణం మనకు తెలుస్తుంది. ఒక హిస్టరీ బుక్ చదివితే మన గతం గురించి తెలుసుకుంటాం. సైన్స్ బుక్ మనలో కొత్త ప్రశ్నలు, కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. స్టోరీస్, నవల్స్

కానీ ఇన్ఫర్మేషన్ దొరకడం వేరు, ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం వేరు. అదే ఒక బుక్ చదివినప్పుడు మనం ఆ విషయంతో కొంతసేపు పూర్తిగా కనెక్ట్ అవుతాం, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి, చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి, దాని గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందుకే రోజులో కొద్దిసేపు రీడింగ్ కోసం కేటాయించడం చాలా మంచి అలవాటు. బుక్స్ చదవడం వల్ల వొకాబులరీ కూడా పెరుగుతుంది, కొత్త వర్డ్స్ తెలుస్తాయి, వాటిని ఎలా ఉపయోగించాలో అర్థమవుతుంది. మన స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడడానికి కూడా రీడింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి బుక్ చదివే అలవాటు జనరల్ నాలెడ్జ్ పెంచడమే కాకుండా ఒక టాపిక్ను ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేసి చదివే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే రీడింగ్ అంటే గంటల తరబడి కూర్చుని పెద్ద పెద్ద బుక్స్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజుల్లో 10 నిమిషాలతో ప్రారంభించవచ్చు. మనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ను ఎంచుకుంటే రీడింగ్ మరింత ఎంజాయబుల్గా ఉంటుంది. ఎవరికన్నా స్పోర్ట్స్ అంటే ఆసక్తి ఉంటే స్పోర్ట్స్ బయోగ్రఫీ, సైన్స్ అంటే ఇష్టం ఉంటే సైన్స్ రిలేటెడ్ బుక్, స్టోరీస్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే వారికి మంచి కథతో ప్రారంభించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు నచ్చిన ఒక బుక్ని తీసుకుని ప్రతిరోజు కొద్ది కొద్దిగా చదవడం. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒక మంచి బుక్ గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, మనకు నచ్చిన ఒక ఐడియాని షేర్ చేసుకోవడం. ఇలా చేసినప్పుడు మనం చదివిన విషయం మరింత గుర్తుండిపోతుంది. ఒక మంచి బుక్ ఒక మంచి కాన్వర్జేషన్కి కూడా కారణం కావచ్చు. మన జీవితంలో టీచర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ మనకు చాలా విషయాలను నేర్పుతారు. అలాగే బుక్స్ కూడా మనకు మౌనంగా నేర్పే మంచి ఫ్రెండ్స్ లాంటివి. ఒక ప్రశ్నకు సమాధానం కావచ్చు, ఒక కొత్త ఐడియా కావచ్చు, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అనుభవం కావచ్చు. ప్రతి మంచి బుక్లో మనకు నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ నేషనల్ రీడ్ ఎ బుక్ డే సందర్భంగా ఒక చిన్న రెజల్యూషన్ తీసుకుందాం. కొద్దిసేపైనా ఒక మంచి బుక్ చదవడానికి కేటాయిద్దాం. ఎందుకంటే ఒక మంచి బుక్ చదవడం అనేది కేవలం ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, మన ఆలోచనను విస్తరించే ఒక ప్రయాణం కూడా. ఇప్పుడు కింగ్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సాగర్ అండ్ దివ్య పాడిన పాటను విందాం.

ఈ రోజుల్లో మనం నీరు తాగే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇంట్లో ఉన్న ట్యాప్ వాటర్ లేదా గ్రౌండ్ వాటర్నే ఫిల్టర్ చేసి లేదా బాయిల్ చేసి తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇంకొంతమంది ఇళ్లల్లో 20 లీటర్ వాటర్ క్యాన్స్ తెప్పించుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు చిన్న బాటిల్డ్ వాటర్ కొనుగోలు చేస్తున్నాం. వీటన్నిటినీ మనం సాధారణంగా ఒకే మాటలో మినరల్ వాటర్ అని పిలుస్తాం. కానీ మనం రోజు తాగే ఈ నీరు అసలు మినరల్ వాటరేనా, లేక సాధారణ నీటిని ప్యూరిఫై చేసి తయారు చేసిన డ్రింకింగ్ వాటరా? అసలు నీరు ఎలా శుద్ధి అవుతుంది? ఈరోజు మనం ప్రతిరోజు తాగే నీటి వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. మనం సాధారణంగా ప్యూరిఫైడ్ వాటర్, క్యాన్ వాటర్, బాటిల్డ్ వాటర్ అన్నిటినీ మినరల్ వాటర్ అని పిలుస్తుంటాం. సహజంగా భూమి లోపల నుంచి ప్రత్యేకమైన న్యాచురల్ సోర్స్ నుంచి వచ్చే నీటిలో కొన్ని మినరల్స్ సహజంగానే ఉంటాయి. అలాంటి నీటిని న్యాచురల్ మినరల్ వాటర్ అని అంటారు. మరోవైపు మనకు వాటర్ క్యాన్స్, బాటిల్స్ రూపంలో దొరికే నీటిలో చాలా వరకు సోర్స్ వాటర్ను వివిధ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ద్వారా శుద్ధి చేసి డ్రింకింగ్ వాటర్గా తయారు చేస్తారు. అలాగే మన ఇళ్లల్లో ఉండే ఆర్ఓ ప్యూరిఫైయర్స్ కూడా మనకు వచ్చే నీటిని ఫిల్టర్ చేసి అందులో ఉండే కొన్ని ఇంప్యూరిటీస్ను తగ్గించడంలో సహాయపడతాయి. అంటే మనం రోజు తాగే నీరు రెండు విధాలుగా మన దగ్గరకు రావచ్చు. ఒకటి, ఇంట్లోనే ఉన్న వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా. రెండోది, బయట ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ప్యూరిఫై చేసి 20 లీటర్ క్యాన్స్ లేదా ఇతర కంటైనర్స్లో మన ఇంటికి సరఫరా చేసే విధానం ద్వారా. ప్రాసెస్లో కొంత తేడా ఉన్నప్పటికీ ప్రధాన ఉద్దేశం మాత్రం ఒకటే, అందుబాటులో ఉన్న సోర్స్ వాటర్ను అవసరమైన ట్రీట్మెంట్ ద్వారా తాగడానికి అనుకూలంగా మార్చడం. అయితే సాధారణ నీరు ఈ స్థాయికి ఎలా వస్తుందంటే, వాటర్ సోర్స్ను బట్టి అందులో ఇసుక, మట్టి, చిన్న చిన్న పార్టికల్స్, డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మొదట నీటిని పరీక్షించడం, తరువాత దశలవారి ఫిల్టర్ చేయడం జరుగుతుంది. కొన్ని సిస్టమ్స్లో మొదట పెద్ద పార్టికల్స్ను తొలగించే ఫిల్టర్స్ ఉంటాయి, తరువాత కార్బన్ ఫిల్టర్స్ వంటి వాటిని ఉపయోగించి నీటిలోని కొన్ని అన్వాంటెడ్ టేస్ట్, ఇంప్యూరిటీస్ను తగ్గించే ప్రయత్నం చేస్తారు. తరువాత మనందరికీ బాగా తెలిసిన ఆర్ఓ, రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ఉంటుంది. ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు కూడా ఆర్ఓ అనే పదం తప్పకుండా వింటాం. ఇందులో నీటిని ప్రెజర్తో ఒక ప్రత్యేకమైన మెంబ్రన్స్ ద్వారా పంపిస్తారు. ఈ మెంబ్రన్స్ ద్వారా నీటిలో ఉన్న కొన్ని డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ వేరు చేయడం జరుగుతుంది. వాటర్లో ఉన్న టీడీఎస్ లెవెల్, అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ వంటి అంశాలను బట్టి ఆర్ఓ అవసరం ఉందా లేదా అనేది కూడా నిర్ణయించాలి. అందుకే ప్రతి ఇంటికి ఒకే రకమైన ప్యూరిఫైయర్ అవసరమని అనుకోవాల్సిన పని లేదు. మన ప్రాంతం

గ్రామంలో వచ్చే వాటర్ క్వాలిటీ బట్టి సరైన సిస్టమ్ను ఎంచుకోవడం ముఖ్యం. ఆర్వోతో పాటు కొన్ని ప్యూరిఫికేషన్ సిస్టంలో యూవీ అల్ట్రావయోలెట్ ట్రీట్మెంట్ లేదా ఓజోనైజేషన్ వంటి మెథడ్స్ కూడా ఉపయోగిస్తారు. వీటి ద్వారా నీటిలో ఉండే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంటికి వచ్చే వాటర్ క్యాన్ అయినా, వాటర్ ప్లాంట్లో ప్యూరిఫై చేసే వాటర్ అయినా, అక్కడ ఉపయోగించిన ట్రీట్మెంట్ టెక్నాలజీ, సోర్స్ వాటర్ క్వాలిటీ అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ను బట్టి ప్రాసెస్ మారచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే ఒక క్వశ్చన్ ఏమిటంటే, అయితే ఆర్వో వాటర్లో మినరల్స్ ఉంటాయా అని. ఇది కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. వాటర్ను ప్యూరిఫై చేసే సమయంలో కొన్ని డిజాల్వ్డ్ మినరల్స్ కూడా తగ్గవచ్చు. అందుకే నేచురల్ మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ రెండూ ఒకటే కాదు. మన శరీరానికి అవసరమైన ప్రధాన మినరల్స్ కోసం కేవలం డ్రింకింగ్ వాటర్ పైనే ఆధారపడకుండా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక ఈ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ వల్ల మనకు ప్రధానంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మన దగ్గరకు వచ్చే నీటి క్వాలిటీపై ఆధారపడి అందులో ఉండే కొన్ని ఇంప్యూరిటీస్ను తగ్గించి డ్రింకింగ్ కోసం మరింత సూటబుల్గా చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వాటర్ క్వాలిటీ మారే ప్రాంతంలో సరైన ట్రీట్మెంట్ సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుంది. వాటర్ క్యాన్స్ను తీసుకునే వాళ్ళు కూడా సరైన స్టాండర్డ్స్ను పాటించే సప్లయర్ నుంచి తీసుకోవడం, క్యాన్ శుభ్రత, సీల్, నీటిని స్టోర్ చేసే విధానం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. అలాగే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్యూరిఫైడ్ వాటర్ అంటే కళ్లకు క్లియర్గా కనిపించే నీరు మాత్రమే కాదు. నీరు కనిపించడానికి ఎంత క్లియర్గా ఉన్నా దాని క్వాలిటీ గురించి కేవలం చూసి చెప్పలేం. అందుకే సోర్స్ వాటర్ను పరీక్షించడం, అవసరానికి సరిపోయే ప్యూరిఫికేషన్ మెథడ్స్ను ఉపయోగించడం ముఖ్యం. అలాగే ఇంట్లో ఉన్న ప్యూరిఫైయర్ను కూడా ఇన్స్టాల్ చేసి వదిలేయడం కాదు. ఫిల్టర్స్, మెంబ్రన్స్ వంటి పార్ట్స్ను అవసరమైన మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి ఫ్రెండ్స్, మనం రోజు తాగే నీరు ఎలా ప్యూరిఫై అవుతుందో తెలుసుకుని మన వాటర్ క్వాలిటీకి సరిపోయే సరైన ప్యూరిఫికేషన్ సిస్టమ్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వన్ నేనొక్కడినే చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సూరజ్ సంతోష్, ఎంఎం మానసి పాడిన పాట మీకోసం.

ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరులు. ఇద్దరు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఒకరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ అయితే, మరొకరు స్వాతంత్ర్య ఉద్యమంలో తనదైన ముద్రను వేసిన ధైర్యవంతుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు శరత్ చంద్రబోస్. ఈరోజు శరత్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో వారి ప్రయాణం గురించి తెలుసుకుందాం. శరత్ చంద్రబోస్ 1889 సెప్టెంబర్ 6న బెంగాల్లో జన్మించారు. వారు ప్రముఖ న్యాయవాది జానకీనాథ్ బోస్, ప్రభావతి దంపతుల కుమారుడు. శరత్ చంద్రబోస్కు తమ్ముడైన సుభాష్ చంద్రబోస్తో ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉండేది. విద్య పూర్తి చేసుకున్న తరువాత న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించారు. కాల్కట్టాలో లా ప్రాక్టీస్ చేస్తూ మంచి గుర్తింపు పొందారు. అయితే దేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో దేశ స్వాతంత్ర్యమే ముఖ్యమని భావించి భారతీయ ఉద్యమం వైపు అడుగులు వేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ వంటి ఉద్యమాల ప్రభావంతో వారు భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ బెంగాల్ రాజకీయాల్లో శరత్ చంద్రబోస్ కీలక నాయకుడిగా ఎదిగారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం వారు నిరంతరం పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం వారిని కూడా పలుమార్లు అరెస్టు చేసింది. జైలు జీవితం, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా దేశ స్వాతంత్ర్యం కోసం వారి కమిట్మెంట్ ఏమాత్రం తగ్గలేదు. తమ్ముడు సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితంలో కూడా శరత్ చంద్రబోస్ పాత్ర చాలా ముఖ్యమైనది. సుభాష్ చంద్రబోస్ తీసుకున్న అనేక కీలక నిర్ణయాల సమయంలో కుటుంబ సభ్యుడిగానే కాదు, నమ్మకమైన సహచరుడిగా కూడా శరత్ చంద్రబోస్ అండగా నిలిచారు. దేశం కోసం పోరాడుతున్న సమయంలో తమ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ శరత్ చంద్రబోస్ ధైర్యంగా ముందుకు సాగారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ప్రజా జీవితంలో కొనసాగారు. స్వాతంత్ర భారతం ఎలా ఉండాలి, ప్రజలకు సమాన హక్కులు ఎలా అందాలి, దేశంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత ఎలా పెరగాలి అనే అంశాలపై వారు స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా బెంగాల్ ప్రాంత భవిష్యత్తు, ప్రజల ఐక్యత వంటి అంశాలపై వారు ప్రత్యేకంగా పనిచేశారు. న్యాయవాదిగా మంచి కెరీర్ ఉండి కూడా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజా జీవితాన్ని ఎంచుకొని అనేక కష్టాలను ఎదుర్కొంటూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. శరత్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశభక్తిని స్మరించుకుందాం. ఆయన చూపిన స్ఫూర్తితో దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దాం. ఇప్పుడు ఎంతవాడు గాని చిత్రం నుంచి ఒక మంచి పాటను విందాం.

0: Minister has cut short his visit and left for Delhi following the collapse of a multi-story building in the national capital. Mr. Shah, who reached Panaji last night on a three-day visit to Goa, his scheduled program to inaugurate newly constructed BJP state office building in Goa this evening was cancelled in the wake of the Delhi mishap. Vice President C.P. Radhakrishnan today urged students to stay away from drugs and restrict social media usage. The Vice President was addressing the Golden Jubilee celebrations of Geetanagar College at Guwahati in Assam today.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Preparations are underway in New Delhi for the upcoming BRICS Summit 2026 to be held at Bharat Mandapam on the 12th and 13th of this month. The 18th BRICS Summit will bring together leaders of BRICS members and partner countries, outreach countries and heads of international organizations. The External Affairs Ministry responded to the UN General Assembly resolution on Equal Area World Map. Spokesperson of the Ministry of External Affairs, Randhir Jaiswal, said that India has voted in favour of the United Nations General Assembly resolution on equal area cartographic representation. Mr. Jaiswal further added that India's sovereign territory, including the union territories of Jammu and Kashmir and Ladakh, must be depicted in accordance with India's official map. The Ministry of Coal has rejected the media reports attributing reduced power generation at Punjab's thermal plants to inadequate coal supply from the centre. The Ministry clarified that adequate coal has been made available to Punjab's power plants. In badminton, Indian pair of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji Thing and Reng Chiang Tu in the summit clash to secure country's first ever title at the tournament. The victory marks the duo's 10th career title on the BWF World Tour. And that is the end of this news bulletin.
2: ఇదిగో కోడలు పిల్ల
3: ఏంటత్తయ్యా
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి
3: ఏంటవి
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం
3: ఓ
2: ఎలాగంటే యూపీఐతో
3: అలాగా
2: ఇదిగో అమ్మాయి ఇంకొక పద్ధతి ఉంది
3: అదేంటత్తయ్యా
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి
3: అబ్బా చాలండి అత్తయ్యా
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం
6: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरक्रिया लाइफ इससे बेहतर कुछ नहीं
7: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సీవీ పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైంది.

0: ఉందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సివి పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కుండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 8,74,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికీ ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్ని ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డూ బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6,50,00,000 రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10,00,000 రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగుండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లికి చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతనకు ఎల్లా ప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ.

0: ఇచ్చారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం పరిస్థితులు 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటోంది,
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

ఈనాటి పల్లెసిముల కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం వారిచే భజనావళి వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి బోనన్ సామ్రాజ్యం బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వేరుశనగలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన మేలైన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. నూనెగింజ పంటల్లో అతి ప్రధానమైన పంట వేరుశనగ. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని మేలైన సస్యరక్షణ చర్యల్ని పాటించాలి. వేరుశనగను ప్రధానంగా అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఎర్రగొంగళి పురుగు. జూలైలో పడే వర్షాలకి భూమిలోని కోశస్థు దశలో ఉన్న పురుగుల నుంచి వర్షం పడిన రెండో రోజున తల్లిరెక్కల పురుగు బయటికి వస్తుంది. తల్లి పురుగు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి పైరెక్కల అంచున ఎర్రటి చారల్ని కలిగి ఒక్కొక్కటి దాదాపుగా 100 వరకు తెల్లని గుడ్లని గుంపులు గుంపులుగా వేరుశనగ ఆకులపైన, ఏకవార్షిక గడ్డి మొక్కలపైన, మట్టిగడ్డలపైన, రాళ్లపైన పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపై లేదా పొలంపై ఉన్న గడ్డి మొక్కలపై వేరుశనగ ఆకుల్ని ఆశించి వాటిపై ఉన్నటువంటి పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకుల్ని తినేసి రెమ్మల్ని మొదళ్లని మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వుల్ని కూడా తింటాయి. వీటి నివారణకి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షాలకి లోతు దుక్కులు చేయడం వల్ల పురుగు కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి లేదా పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 8 నుండి 11 గంటల సమయంలో సామూహిక మంటల్ని వేసి లేదా కాంతి ఎర్రలు ఏర్పాటు చేసి ఎర్రగొంగళి రెక్కల పురుగుల్ని ఆకర్షించి అరికట్టచ్చు. గుడ్ల సముదాయాలను పిల్ల పురుగుల్ని గమనించి ఏరేయాలి. మిథైల్ పరాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందిని ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. పొలం చుట్టూ లోతు సాలు వేసి మీటర్ పొడవు సాలుకి 250 గ్రాముల ఫాలిడాల్ పొడి మందుని చల్లాలి. అలసంద, ఆముదం పేర్లని ఎర్రపంటలుగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మల్ని పొలంలో అక్కడక్కడా ఎరగవేసి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటిని గుట్టగా పోసి తగలబెట్టాలి. తల్లి లేదా గుడ్డు లేదా నులుపురుగు దశని గమనించగానే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకి డైమిథియేట్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందిని 200 లీటర్ల నీళ్లలో

చెప్పి పిచికారీ చేయాలి. విషపు ఎర్రని తయారు చేసి చిన్న ఉండలుగా ఎకరం పొలంలో సమానంగా చల్లినట్టయితే ఈ ఎర్ర గొంగళి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టచ్చు. వేరుశనగని ఆశించే మరొక పురుగు వేరుపురుగు. వేరుపురుగు తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే భూమిలో నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న వేప చెట్లని రేగు చెట్లని ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. గొంగళి పురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కల్ని పీకితే సులువుగా ఊడొస్తాయి. మొక్కలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతాయి. వీటి నివారణకి లోతు దుక్కి చేయడం వల్ల వేరుపురుగు కోశస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండవేడికి చనిపోతాయి. 4-8 10% గుళికలు ఎకరానికి 6 కిలోలు గింజలు విత్తేటప్పుడే వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందిని కలిపి విత్తుకోవాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశించే అవకాశం ఉంటుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలుంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులుంటాయి. ఇవి 2-3 ఆకుల్ని కలిపి గూడుగా చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి చూస్తే కాలినట్లుగా కనిపిస్తాయి. దీన్నే రైతులు అగ్గి తెగులు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుముడత నివారణకి అంతర పంటలుగా జొన్న లేదా సజ్జ 7:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సోయా చిక్కుడు తర్వాత వేరుశనగని వేయకూడదు. ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి ఎర్రపురుగుల ఉనికిని ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్నజీవులు 50% పైగా ఉంటే క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు. ఫినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 500 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆకుల అడుగు భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహర్తాన్ని గీకి తినేసి జల్లెడగా మరుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకుల్ని తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కల్ని ఆశించి ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. పొగాకు లద్దె పురుగుల నివారణకి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎక్కువ నీటి తడులు పెట్టకూడదు. అలాగే ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి మగ పురుగుల ఉనికిని గమనించాలి. ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం పొద్దుతిరుగుడు మొక్కల్ని ఎర్రపంటలుగా ఉండేలా చూసుకోవాలి. గుడ్ల సముదాయాల్ని పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి. లింగకర్షక బుట్టల ద్వారా తల్లి పురుగుల ఉధృతిని గమనించి టెరినోమస్ రిమ్మస్ అనే గుడ్ల పరాన్నజీవిని 50,000 ఒక ఎకరానికి 7-10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్పీవీ ద్రావణాన్ని 1 ఎకరాకి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. 5% వేపగించల కషాయాన్ని గుడ్లు పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 1000 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లకి చప్పున కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఎకరానికి 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎదిగిన లార్వాలకు థయోడికర్బ్ 200 గ్రాములు లేదా నోవల్యూరన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 400 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. లేదా విషపు ఎర్ర ఉండల్ని తయారు చేసి ఎకరా పొలంలో సాయంత్రం పూట సమానంగా చల్లుకోవాలి. వేరుశనగ పంటకి నష్టం కలిగించే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవన్నీ కూడా ఆశించి వేరుశనగని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు, పిల్ల పెద్ద పురుగులు ఆకుల మీద పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువైనట్టయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడ్సబారిపోతాయి. ఆకుల అడుగు భాగాన గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వుకుళ్లు, కాండంగుళ్లు వైరస్ తెగుళ్లని సంక్రమింపజేస్తుంది. ఇక పేనుబంక విషయానికి వచ్చినట్టయితే తల్లి పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన లేత ఆకుల అడుగు భాగాన కొన్ని సందర్భాల్లో పూత మీద గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి. దీనివల్ల మొక్కలు గిడ్సబారుతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు

0: లాంటి జిగురు పదార్థాన్ని స్రవించటం వల్ల దీనిమీద నల్లటి బూజు ఏర్పడుతుంది. ఇక వేరుశనగ నశించే రసం పీల్చే పురుగుల్లో మరొకటి పచ్చదోమ. వీటి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకు పైభాగాన మొదటగా వీయాకరంలో పసుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపచ్చగా మారిపోతాయి. ఈ తామర పురుగుల నివారణకైతే ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లతో పాటు 1 లీటర్ వేప నూనె, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్లకి కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పేనుబంక పచ్చదోమల నివారణకి డైమిథియట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటలో అక్షింతల పురుగులు మొక్కల్లో 1:2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించాలి. వేరుశనగలో వేరుశనగ కాయ తొలిచే పురుగు ఎక్కువగా కాయలు నిల్వ చేసినప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి వేరుశనగ కాయల మీద తెల్లటి గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్లి పొడిగా మారుస్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలను చేసి బయటికి వచ్చి కాయలపై సంచులపై గూళ్లు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ పురుగు దాదాపుగా 40 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. వేరుశనగ కాయ తొలిచే పురుగుల నివారణకి కాయల్లో కాని విత్తనాల్లో కాని తేమ శాతం 9% మించి ఉండకూడదు. కిలో కాయలకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా కానుగు నూనెను కలిపినట్టయితే దాదాపుగా 5 నెలల వరకు కాయలు కాయ తొలిచే పురుగు బారి నుండి రక్షించవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో వరిలో కలుపు తీయడానికి పవర్ వీడర్లు, సాగులో రోటో పడ్లర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయం వినవచ్చు. ఇంకా ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడటం వలన ఉపయోగాలు కూడా. 7:45 చిత్రతరంగిణి, 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ప్రదీపయేమ జగత్ సర్వం, గుంటూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి, 9:30 చిత్రతరంగిణి, 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక చిత్రగీతం.

0: దేశద్రోహులు చిత్రానికి పి సుశీల పాడిన పాట అది. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కళలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కళలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
2: భారత్ కీ గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తీ, హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తీ. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
1: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
2: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
1: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట

0: స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15 కేవలం 600 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటీలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రులకు తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40-50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు.

0: సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమానవాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు మూడు ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రెన్ జియాంగ్ యూ దంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంట సిమ్మలు కార్యక్రమంలో వరిలో కలుపు తీయటానికి ఉపయోగించే పవర్ వీడర్లు, సాగులో ఉపయోగించే రోటో పడ్లర్ల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ అశోక్ కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, మీరు బాపట్లలో ఉన్న వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కదండి.
2: అవును సార్.
1: భారతదేశం అందులోనూ 60% మంది వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ జరిగే క్రమంలో రైతు సోదరులు కూడా ఎక్కువ మగ్గు చూపుతూ ఉన్నారు. లేటెస్ట్ గా మనం చూస్తే డ్రోన్ల వైపు కూడా ఎక్కువ మంది రైతులు వెళ్తూ ఉన్నారు. మనం మందులు పిచికారీ అయితేనేమి, ఫర్టిలైజర్స్ అయితేనేమి, ఇలా అయితే మనకు వరిలో వచ్చేసరికి ముఖ్యమైన సమస్య రైతులను వేధిస్తుంది, కలుపు సమస్య. కలుపుకి ఎక్కువ మంది మనకు ఇప్పుడు కూలీలు దొరకట్లేదు అంటున్నారు. కూలీలు ఖర్చు అయిపోతుంది, పైగా శ్రమ, అలాగే కాలయాపన కూడా అన్నమాట.

0: వరి పొలంలో మనం ఎటువంటి మనకు కలుపు తీసే ఆధునిక యంత్రాలు ఉన్నాయి, వాటి గురించి మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. అయితే ఈ కలుపు తీయడం యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? వరిలోనే ఎందుకు వస్తుంది? దాన్ని తీసేటువంటి ట్రెడిషనల్ పద్ధతులు ఎలా ఉన్నాయి? అక్కడి నుంచి మనం ఆధునిక యంత్రాల వైపు వెళ్లాల్సిన అవసరం ఎందుకుంది?
1: సార్, మనం వరి సాగు చూసినట్లయితే దాదాపు ఒక ప్రధాన ఆహార పంట మన రాష్ట్రం ముఖ్యంగా. సో దాదాపు ఇప్పటి వరకు కూడా 65% అంతా మనం వరి పంటపై ఆధారపడి. సో దానిలో మనం ప్రధాన ఖర్చు చూసినట్లయితే కలుపు నివారించడం జరుగుతుంది సార్. సో మనం చూసినట్లయితే కలుపు వచ్చేటప్పటికి మనం సాధారణంగా 2 నుంచి 3 సార్లు తీస్తారు సార్. ఒకసారి తీయడానికి 3 నుంచి 5 రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపుగా రైతుకి. సో 3 సార్లు తీసినట్లయితే దాదాపుగా సంవత్సరానికి వరిలో కలుపు తీయడానికి దాదాపు 15,000 రూపాయలు వాటిపైన ఖర్చు పెడుతున్నారు. అది కూడా ఏంటి సార్, మనకి మనుషులు దొరికినట్లయితే. మనం రోజు చూసినట్లయితే రోజు రోజుకి లేబర్ తగ్గిపోతున్నారు. సో దానివల్ల వచ్చేటప్పటికి వాళ్ళు మిషనరీస్ అయి వెళ్లాల్సి వస్తుంది సార్. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ప్రధానంగా కలుపు నివారించాలి. నివారించకపోయినట్లయితే దాదాపుగా పంట దిగుబడి అనేది దానిపైన ప్రభావం చూపుతుంది. పంట పైన ప్రభావం ఎలా చూపుతుంది సార్? సో అవి చూసినట్లయితే స్థలం పైన, అలాగే నీటి పైన, అలాగే పోషకాల పైన. మనం ఏదైతే వరి మొక్క ఉందో వరి మొక్కతో పోటీ పడుతాయి సార్. దానివల్ల ఏంటంటే వరి మొక్కకు అందాల్సినటువంటి స్థలంని, నీటిని, పోషకాలని మన కలుపు మొక్కలు గ్రహించేస్తాయి. దానివల్ల ఏంటంటే అంత ఏవైతే పోషకాలు మనం ఇస్తున్నామో అవి మొక్కకు వెళ్ళక కలుపు తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే పంట దిగుబడి తగ్గే ఆస్కారం చాలా ఉంది సార్. సో దానివల్ల ఏంటంటే మనం కలుపుని వరి పొలం స్టార్ట్ అయిన తర్వాత కలుపు చూసినట్లయితే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రం వాటిని మనం నివారించడం చాలా ఈజీ సార్. మామూలు మనం మాన్యువల్ గా చూసినట్లయితే కొంత మనుషులు తీస్తుంటారు. సో అలా కాస్త మనుషులతో యంత్రాలు ఉన్నాయా అంటే కూన వీడర్ అని ఒకటి ఉంది, అలాగే మాండవ వీడర్ అని ఉన్నాయి సార్. అవేంటంటే ఒకసార్ల మధ్యలో మాత్రమే కలుపు తీస్తుంది, మనం మనుషులు వెనక నుంచి ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి. సో అలా వాటిని ఉపయోగించేటప్పుడు ఏంటంటే సాళ్ల మధ్య దూరం దాదాపుగా 15 నుంచి 30 సెంటీమీటర్ల వరకు ఉంటే సరిపోతుంది. కాకపోతే ఈ మనుషులతో ఆపరేట్ చేసే వాటితో మనం నడిపేటప్పుడు ఏమవుతుందంటే భుజాలకి బాగా నొప్పి వచ్చేస్తుంది. అంటే ఒక కార్యక్రమం చేసేటప్పటికే రైతు బాగా అలసిపోతాడు. సో అలసిపోయిన తర్వాత చేయడానికి అంత ఇంట్రెస్ట్ అంటే చేయలేకపోతాడు. దానికోసం ఏమంటే మనం రీసెంట్ గా చూసినట్లయితే చాలా అటువంటి అడ్వాన్స్డ్ పవర్ వీడర్లు, అంటే ఇంజన్తో నడిచేటటువంటి వీడర్లు చాలా వచ్చేసారు. వాటిలో వచ్చేటప్పటికి మనిషి వెనక నుండి నెట్టుకు వెళ్ళేవి, నెట్టవలసిన అవసరం ఇంజిన్ ఉంటుంది, ఆటోమేటిక్ సెల్ఫ్ ప్రొపెల్ అవి ముందుకు నెట్టు కదులుతూ ఉండేవి. అలా ఇంకొకటి వచ్చాడు బ్రష్ కట్టర్ టైప్. మనం మార్కెట్ లో చూసినట్టు రకరకాల బ్రష్ కట్టర్ ఉన్నాయి, ఆ బ్రష్ కట్టర్ తో కూడా మనం చేస్తా ఉన్నాయి సార్.
0: అశోక్ కుమార్ గారు, మీరు ఏమంటారంటే రెండు కేటగిరీస్ అని చెప్పారు. మనిషి స్వయం చాలకంగా తను ముందుకు వెనక్కి నడుపుతూ, అంటే మానవ సహాయంతో పనిచేసే యంత్రాలు కొన్ని, కొన్ని ఆటోమేటిక్ గా చేసేవి కూడా కొన్ని. అయితే ముందుగా చెప్పండి, మనిషి తనంతా తానుగా పనిచేసి ముందుకు వెనక్కి లాగేటువంటి యంత్రాలు ఏమున్నాయి
1: సార్? మనం మనిషి ఆపరేట్ చేసేవి చూసినట్లయితే మొదటిగా కూన వీడర్ ఒకటి ఉంటుంది సార్. కూన వీడర్ వచ్చేటప్పుడు చాలా పాత టెక్నాలజీ సార్ అది. సో కూన వీడర్లో వచ్చేటప్పుడు మనం చూసినట్లయితే వాటిపైన 2 డ్రమ్స్ ఉంటాయి సార్. ఆ డ్రమ్స్ పైన చిన్న చిన్న బ్లేడ్లు ఉంటాయి. సో వాటిపైన మరి నీరులో వరి పొలంలో చేస్తున్నాం కాబట్టి వీడర్ నీళ్ళు తేలడానికి దానిపైన ఒక ఫ్లోట్ ఉంటుంది సార్. సో ఆ ఫ్లోట్ ఏం చేస్తుంది అంటే ఆ వీడర్ను భూమి లోపలికి మునిగిపోకుండా చూస్తుంది. మనం ఈ బ్లేడ్ అయితే రోలర్స్ పైన బ్లేడ్లు ఉంటాయి. ఆ బ్లేడ్లు ఏం చేస్తాయంటే మనం బురద నేలలో వెళ్ళినప్పుడు ఆ మొక్క కలుపు మొక్కలు ఏవైతున్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాయి సార్. కట్ చేసేసి అలాగే భూమిలోకి నెట్టి కుళ్ళ పెట్టేస్తాయి సార్. అంటే మన రోలర్ చూసినట్టు 2 రోలర్స్ ఉంటాయి సార్. ఆ 2 రోలర్స్ కూడా ఒకదాని వెనక ఒకటి ఉంటాయి సార్. ముందు వీడర్ ఏం చేస్తుంది అంటే ఆ కలుపు మొక్కను ముందుకు నెట్టేస్తుంది, జస్ట్ వచ్చేటప్పుడు నెట్టేస్తుంది. తర్వాత వచ్చే రోలర్ ఏం చేస్తుంది అంటే సార్ దాన్ని కట్ చేసేస్తుంది. ఎప్పుడైతే మన ఆపరేటర్ ముందుకు నెట్టేస్తారు కట్ అయిపోతుంది, వెనక నెట్టేసినప్పుడు ఇంకా కట్ అయిపోయి భూమిలో కుళ్ళిపోతుంది సార్. సో దానితో వచ్చేటప్పుడు ఒకసారిలో మాత్రం మనం కలుపు తీయగలం సార్ ఆ యంత్రము. సో దాని ధర చూసినట్లయితే దాదాపుగా 1,000 రూపాయలు మనకు. మంచి క్వాలిటీ చూసినట్లయితే 1,000 నుంచి 1,500 రూపాయలు మనకు మార్కెట్లో దొరుకుతుంది సార్. ఇంకొక వీడర్ చూసినట్లయితే మాండవ వీడర్ అంటారు సార్. కొన వీడర్తో ఆపరేట్ చేసేటప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ బలం, ముందుకు బాగా నెట్టాలి వెనక్కి లాగాలి. సో దానికి 2 రోలర్స్ ఉండటం వల్ల లాగుడు బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో దానికోసమని మనం లోకల్ గా తయారు చేసిన వీడర్ మాండవ వీడర్ అంటారు సార్. సో ఆ మాండవ వీడర్లో వచ్చేటప్పుడు ఒకే ఒక రోలర్ ఉంటుంది. ఆ రోలర్ పైన బ్లేడ్లు కొంచెం లెంత్ ఎక్కువగా ఉండే, అంటే బ్లేడ్ సైజ్ కొంచెం లెంత్ పొడుగు ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే షాలో డెప్త్ మన దగ్గర దగ్గర చూసినట్లయితే 3 నుంచి 5 సెంటీమీటర్లు ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి పంటకు వెళ్ళిపోయి మొక్కను కత్తిరించేసి వేలతో సహా పైకి పెకిలిచ్చేస్తుంది సార్. అంటే కోనో వీడర్తో చూసినట్లయితే మాండో వీడర్ అనేది ఆపరేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. రెండు కూడా రెండు వాటికి చివరి ఒక హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ 2 చేతులతో పట్టుకుని ముందుకు వెనక నెట్టాల్సి వస్తుంది సార్. కానీ రెండు చూసినట్లయితే 2 సార్ల మధ్య దూరం దాదాపు 15 నుంచి 30 సెంటీమీటర్లు ఉన్న వాటిలో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీని ధర చూసినట్లయితే దగ్గర దగ్గర 1,000 రూపాయల నుంచి 1,100 రూపాయలు ఉంటుంది.
0: అంటే ఈ రెండింటిలో కూడా కలుపు భూమిలోనే కలిసేలాగా?
1: అవును సార్, రెండిట్లో వచ్చేటప్పటికి కలుపుని వేళ్లతో సహా పైకి లేపి ముక్కలు ముక్కలు కత్తిరించేసి భూమి లోపలని కుళ్ళబెట్టేస్తుంది సార్.
0: అంటే అది బయటకు తీసి కలెక్ట్ చేసి
1: బయటకి తీసి కలెక్ట్ చేసేది ఏముండదు సార్,
0: దీనివల్ల నష్టమే ఉండదా అండి
1: సార్? దీనివల్ల అంటే వెట్ ల్యాండ్ లో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అదే మీరు అన్నట్లు డ్రై ల్యాండ్ లో వచ్చేటప్పుడు మనం భూమిలో వదిలేసినట్లయితే ఆ వేర్లు ఉంటాయి కాబట్టి మరలా వాళ్ళు మొలకొచ్చే ఛాన్స్ ఉంది సార్. కానీ మనం ప్యాడీలో వరిలో చేస్తున్నాం కదా, నీరు సందు ఉంటుంది కాబట్టి

0: కుళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రెండోసారి జర్మినేషన్ రాదు సార్.
1: ఓకే, అయితే తర్వాత అశోక్ కుమార్ గారు పూర్తిగా అంటే రైతు యొక్క మెకానికల్ అతని యొక్క శ్రమ లేకుండా శ్రమను తగ్గించేటువంటి యంత్రాలు ఉన్నాయా
0: సార్? రైతు శ్రమ లేకుండా అంటే తక్కువ శ్రమతో ఆపరేట్ చేయడానికి ఈ మధ్య కాలంలో మోడర్న్ అత్యాధునిక పవర్ వీడర్లు అని మనకు మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఇవి వచ్చేటప్పటికి చాలా వివిధ కంపెనీ వాళ్ళు మనకి అందిస్తున్నారు సార్. మనం చూసినట్లయితే సోషల్ వేవ్ వాటిలో కూడా మనం ఇలాంటి కొన్ని సార్, వాటిలో ఫస్ట్ చూసినట్లయితే జస్ట్ మన గ్రద్దలా ఉంటుంది, అది వచ్చేటప్పుడు ముందు భాగం అంటే ఏదైతే తల భాగం ఉంటుంది దాన్ని భూమి లోపల కట్ చేయడానికి, అలాగే రెక్కలు ఉంటాయి చూసారు, రెక్కలాగా హ్యాండిల్స్ ఉంటాయి సార్, హ్యాండిల్స్ మనం పట్టుకుంటాము. దానికి ఆపరేషన్ కు వచ్చేటప్పుడు ఒక ఇంజిన్ ఉంటుంది, 1.8 HP గల ఇంజిన్ ఉంటుంది సార్. ఇంజిన్ ఆటోమేటెడ్ రన్ అవుతుంటుంది. అలాగే దానికి ఒక రెండు బ్లేడ్స్ వస్తాయి, అంటే రోటావేటర్ మనం చూసిన రోటావేటర్ ఎక్స్ టైప్ బ్లేడ్స్ వస్తాయి. ఆ బ్లేడ్ వచ్చేటప్పటికి ముందు తిరగడం వల్ల యంత్రము ముందు కదలి వెళ్లిపోతుంటుంది సార్. మనం ఏంటంటే ఆపరేటర్ వెనక పట్టుకుని జస్ట్ దాన్ని గైడ్ చేయడమే, అంటే దాని డైరెక్షన్ చూపించడమే. ఆ బ్లేడ్ ఏం చేస్తుండే సార్, ఆ బ్లేడ్ వచ్చేటప్పుడు మనం ఈ పవర్ వీడర్ ఉపయోగించి ఒకేసారి రెండు సాలల్లో మనం కలుపు తీయచ్చు సార్. ఇంతకుముందు మనం మాన్యువల్ ఆపరేట్ ఒక సాల్లో మాత్రమే తీస్తాము, ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు సార్లు ఒకేసారి కలుపు తీయచ్చు సార్. రెండు సార్లు దూరం వచ్చేటప్పుడు ఇవి కూడా 18 నుంచి 30 సెంటీమీటర్ వరకు సరిపోతుంది. ఇంకొక మంచి ఫ్యూచర్ ఏంటంటే సార్, దీంట్లో కొన్ని ఏరియాలో సాల మధ్య దూరం తక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది సార్. మనం ఏంటంటే మన సాలకు తగ్గట్లుగా దాన్ని విత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. మనకి ఎంతైతే కావాలో అంత కొన్ని మార్చుకోవచ్చు. అలాగే కొన్ని మనం బ్లేడ్ చూసినట్లయితే కంపెనీ వాళ్ళు ఒక బ్లేడ్ ఇస్తారు సార్, అది ఇసుక నెలలో పనిచేస్తే కొన్ని నల్లరేగడి నెలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ బ్లేడ్ పని చేయకపోవచ్చు. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఆ బ్లేడ్ కూడా మనం తీసుకోవచ్చు, తీసుకుని మనకి అవసరమైనటువంటి మనం చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకుని అలాంటి బ్లేడ్ మనం తగిలించుకుని ఆపరేట్ చేసుకోవచ్చు సార్. సో దాని బరువు చూసినట్టు దాదాపు 15 నుంచి 17 కేజీలు ఉంటుంది సార్. మామూలుగా అయితే 35,000 రూపాయల వరకు ఉంటుంది సార్. అది కూడా మనం ఆన్లైన్ వెబ్సైట్ లో కొనవచ్చు, లేదనుకుంటే మనకు లోకల్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది.
1: దీనికి ఫ్యూయల్ ఏంటి సార్?
0: సార్ ఫ్యూయల్ వచ్చే డీజిల్ సార్, డీజిల్ తో యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా కొన్ని పెట్రోల్ కూడా వస్తుంది సార్, పెట్రోల్ పని డీజిల్ కి వెళ్ళడమే సరిపోతుంది.
1: తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయండి పవర్ వీడర్
0: సార్? నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే మనకు మార్కెట్ లో అలాంటి అటాచ్మెంట్ సార్, కానీ వర్కింగ్ ప్రిన్సిపల్ చింతేడా. మనం బ్రష్ కట్టర్ చూస్తే ఉంటారు సార్, బ్రష్ కట్టర్ అంటే మనం భుజానికి తగిలించుకొని ఎక్కడ చూసినా పొలం గట్ల పైన గడ్డి ఉంటుంది, గడ్డి కత్తిరిస్తూ ఉంటారు. అలాగే దాని అలా చూసినట్లయితే బ్రష్ కట్టర్ మనకి 7 రకాల యాక్సెసరీస్ దొరుకుతున్నాయి సార్. అవి ఏంటంటే గడ్డి కట్ చేసేది ఒకటి, అలాగే చెట్లు పైన కొమ్మలు నరికేది ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చిన వరి దుబ్బులు, వరి వచ్చేసిన తర్వాత పంట కోయడం, మనం పంట కోసి మన కొడవల్లాగా కోసి పక్కన వేసుకునేది ఒకటి అలా వస్తాయి సార్. అలాంటి వాటిలో నెక్స్ట్ వచ్చేటప్పుడు కలుపు తీసే వాటిలో ఒకటి వస్తుంది. ఇవి మన కలుపు తీయడానికి 2 రోలర్స్ వస్తాయి సార్, సేమ్ 2 రోలింగ్ వీల్స్ వస్తాయి. ఆ వీల్స్ మనం బ్రష్ కట్టర్తో మనం తగిలించేసుకుని మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్. కాకపోతే ఈ బ్రష్ కట్టర్ వచ్చేటప్పుడు మనం భుజానికి బెల్ట్తో తగిలించుకుంటాం సార్. దీనికి కూడా మనకు పవర్ చూసినట్టు 1.8 HP గల ఇంజిన్ ఉంటుంది సార్. సో ఇంజిన్ ఉండటం వల్ల ఏమైపోతుంది అంటే ఆ ఇంజిన్ బరువు అంతా మనం భుజం పైన ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వైబ్రేషన్ వస్తుంది సార్. వైబ్రేషన్ వస్తుంది, నాయిస్ రావడం వల్ల మనకు కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. దీంతో ఏంటంటే ఏదైతే భుజాన్ని తగిలించుకుని నడుపుతుంటామో దాంతో కొంచెం చేయడం కష్టతరంగా ఉంటుంది సార్. అంటే ఒక ఆరకం ఎకరం చేసేటప్పటికి మనిషి బాగా అలసిపోతాడు. అందుకని మనము ఈ బ్రష్ కట్టర్ టైప్ చూసినట్లయితే రోజుకి 2 ఎకరాలు చేసేటప్పటికి చాలా కష్టతరంగా ఉంటుంది. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గద్ద టైప్ వీడర్లు చెప్పుకున్నట్లయితే గంటకి 1 ఎకరం ఈజీగా చేయొచ్చు సార్, పనిభారం తక్కువ. దీంతో పోల్చితే కొంచెం దీనికి కొంచెం పనిభారం ఎక్కువగా ఉంటుంది సార్. సో దీనికి కూడా సేమ్ మనం 1 దీని సాల మధ్య దూరం దగ్గరగా 18 నుంచి 30 సెంటీమీటర్ వరకు ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనము అది ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోలేము సార్, అదొకటి దీనిలో ఒక ప్రాబ్లం. ఏదైతే మనం గద్దలా అని చెప్పుకున్నాం దాంట్లో ఏంటంటే మనకు కావాల్సింది మార్చుకోవచ్చు, దీనిలో మాత్రం మనం మార్చడానికి ఆస్కారం లేదు సార్.
1: అయితే అశోక్ కుమార్ గారు, ఇప్పుడు డ్రై సోదరులకు వచ్చే ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఇప్పుడు కొంతకాలమే యూజ్ చేస్తాం ఈ పరికరాలని, మనం కలుపు వచ్చినప్పుడు తీస్తాం తర్వాత పక్కన పెట్టేసుకుంటాం, వీటి మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలంటారు? ఎందుకంటే అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
0: మాన్యువల్ చూసినట్లయితే కూన విడర గానీ వీడర కానీ సార్ వచ్చేటప్పుడు వాటిలో పాడయ్యే భాగం చాలా తక్కువగా ఉంటుంది సార్. అంటే మన పని ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాటిని శుభ్రంగా అంటే మట్టి ఏం లేకుండా కడిగేసి మనం నీటికి కడిగిన తర్వాత వాటిపైన ఆయిల్ ఏమన్నా పూసి ఒక వేరే ప్లేస్ లో పెట్టినట్టయితే చుప్పు రాకుండా చూసుకోవడం చాలా ఆస్కారం ఉంటుంది సార్. అలాగే మనం ఒకవేళ మెకానికల్ పవర్ ఆపరేటెడ్ వీడర్లు చూసుకున్నట్లయితే వాటిపైన ఆయిల్ ఉంటుంది లోపల, మనం ఏదైతే మనం డీజిల్ పెట్రోల్ తో ఆపరేట్ చేసుకున్నాం సార్, మన పని అయిపోయింది, సీజన్ అయిపోయిందని మనం పక్కన పెట్టేస్తాం అనుకోండి, లోపల ఉన్నట్టు ఆయిల్ ఉండడం వల్ల లోపల రస్ట్ గా ఫామ్ అయిపోయి ఏవైతే ఇంజిన్ కి ఫీల్ వెళ్ళిపోయి ఆ లైన్స్ ఉంటే బ్లాక్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది సార్. అందుకని మనం ఏం చేయాలంటే వాటిని మనం ఆఫ్ సీజన్ అంటే మనం ఇంట్లో నెక్స్ట్ సీజన్ వరకు దాన్ని దాచుకోవడానికి మనం ఏం చేయాలంటే లోపల ఉన్నటువంటి ఆయిల్ మొత్తం తీసేయాలి సార్. కంప్లీట్ గా మనం డ్రైన్ చేసేయాలి. కంప్లీట్ డ్రైన్ చేసేసిన తర్వాత వాటిని కూడా మొత్తం పార్ట్స్ బ్లేడ్ లో ఉన్నచ్చి వాటిని నీటిగా కడగాలి. నీటి కడిగిన తర్వాత ఎక్కడేమైనా గ్రీజ్ అప్లై చేయాలనుకుంటే గ్రీజ్ అప్లై చేసేయాలి. తర్వాత వాటిపైన రస్ట్ పట్టకుండా ఒక ఆయిల్ ఉంటుంది సార్, ఏమన్నా మనం ఆయిల్ తో నీట్గా చూసినట్లయితే. అలాగే వాటి ఫ్లోట్ ఏమైనా ప్లాస్టిక్ ఉన్నాయి కదా సార్, ప్లాస్టిక్ భాగాలకు మనం ఆ మిషన్ తీసుకెళ్లి మనం ఎండ్లో పెట్టామనుకోండి అవి ఫ్లోట్ ప్లాస్టిక్ తో చేస్తుంది కాబట్టి అది పగిలిపోయే ఆస్కారం ఉంది సార్. అందుకూడా వాటిని కూడా మనం ఓట తీసే

0: విత్తనట్లు బోల్ట్ కొన్ని జాగ్రత్తగా పెట్టి మేము ఎక్కడైతే మనకు చల్లగా అంటే కోల్డ్ ప్లేస్ మంచి నీడ వస్తుంది అక్కడ దాచుకున్నట్లయితే, సో నెక్స్ట్ సీజన్ కు వచ్చేసేటప్పుడు మళ్ళీ వాటిని బిగించేసి మనం ఇంజిన్ తో ఆయిల్ పోసి ఒకసారి స్టార్ట్ చేసి నీచుగా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకటి, సపోజ్ ఎవరైతే పెట్రోల్ ఇంజిన్ వాడుతున్నారు అనుకోండి సార్, వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా సార్, స్పార్క్ ప్లగ్ ఏవైతే ఉందో ఒకసారి బయటకు తీసి దాన్ని ఒకసారి హ్యాండ్ తిల్లర్ అప్ చేసి మరలా ఒకసారి పెట్టుకున్నట్లయితే సో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏం లేదు, ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ కి వెళ్ళేటప్పుడు దాని లోపల ఉన్నటువంటి ఆయిల్ మొత్తం తీసేయాలి సార్, అసలు ఏమీ ఉండకూడదు, ఆయిల్ ఉండకూడదు. అలాగే ఆ ప్లాస్టిక్ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓపెన్ చేసి దాచిపెట్టుకోవాలి. అలాగే బ్లేడ్లు ఉంటాయి సార్, బ్లేడ్లు కూడా ఏంటంటే మనం ఏంటంటే మనం ఏ ముందులే అనుకుంటాం మట్టి ఉండిపోతుంది సార్, మట్టి కూరుకుపోవడం వల్ల రస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది, నెక్స్ట్ సీజన్ తీసేటప్పుడు బ్లాక్ అయిపోతుంది. మరలా మనం మెకానిక్ తీసుకువెళ్తే మరలా అవన్నీ తీసేయాలి, బేరింగ్స్ అన్ని ఓపెన్ చేయాలి, ఆయిల్ వేయాలి, ఆయిల్ కడగాలంటారు సార్. అందుకని మనమే ముందే పని అయిపోయిన తర్వాత వాటిని తీసి ఆయిల్ చేసి పక్కన పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ సీజన్ తీసి మనం జస్ట్ తగిలించుకొని ఆపరేట్ చేసుకోవచ్చు సార్. ఎక్కువ దీంట్లో ఎక్కువ మెయింటెనెన్స్ అంతా అవసరం ఉండదు సార్.
1: అయితే అశోక్ కుమార్ గారు, ఈ వీడర్స్ ని మనం వరి పంటలోనే కాకుండా మరి ఇతర పంటలైనా వాడుకునే అవకాశం ఉందా రైతు సోదరులు?
0: మనం చెప్పుకున్నటువంటి కూన వీడర్ కానీ మాండవ వీడర్ కానీ అవి స్పెషల్ గా మనకు వరి సాగు కోసం తయారు చేశారు సార్. అలా కాకుండా మనకి డ్రై ల్యాండ్కి వచ్చినట్లయితే డ్రై ల్యాండ్ లో సపరేట్ వీడర్స్ ఉంటాయి సార్, అవి ఏంటంటే వీల్ హో అంటారు. సేమ్ అవి కూడా ఇలాంటివి. కాకపోతే మనం మెట్టని పొలం చూసినట్లయితే దిగబడి పోయేది ఏమి ఉండదు కాబట్టి దానిలో ఫ్లోట్ అనే భాగం ఒకటి ఉండదు సార్, ఫ్లోట్ ఉండదు. దానికి సపోర్ట్ గా ఏంటంటే ముందుకు కదలడానికి వీలేమని చక్రం ఏమైనా పెడతారు సార్, దాన్ని ఏంటి వెనకాల బ్లేడ్ ఉంటుంది, జస్ట్ రోటా వీటర్లా చిన్న బ్లేడ్లు పెడతారు, దాంతో మనం ముందుకు నెట్టుకుంటూ వెళ్ళొచ్చు సార్. అలాగే మనం ఈ పవర్ వీడర్లు చూసినట్లయితే మనం చెప్పుకున్నట్టు పవర్ వీడర్లు రెండు వెట్ ల్యాండ్ కోసం డిజైన్ చేసిన సార్, సేమ్ ప్రిన్సిపల్ తోటే మనం డ్రై ల్యాండ్ కు వచ్చేటప్పుడు డ్రై ల్యాండ్ లో మనం ఉపయోగించుకోవచ్చు సార్, డ్రై ల్యాండ్ లో కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే డ్రై ల్యాండ్ లో కూడా మనం చెప్పుకున్నట్లు ఫ్లోట్ భాగం ఏమైతే నీటిలో తేలుతూ ఉంటుందో అది మనకు మెట్టపొలంలో అవసరం లేదు కాబట్టి ఆ పార్ట్ మాత్రం ఉండదు సార్. సేమ్ దీంట్లో ఒక డీజిల్ ఇంజిన్ ఉంటుంది, జస్ట్ ఆపరేటర్ పట్టుకుంటాడు, సో సేమ్ రోటావేటర్ బ్లేడ్లు ఉంటే ముందుకు నెట్టుకెళ్తూ ఉంటుంది సార్. అంతేగాని మనిషి నెట్టాల్సిన అవసరం లేదు సార్. డ్రై ల్యాండ్ కు మనం వీడర్లు చూసినట్లయితే వాటి పేర్లు బేబీ వీడర్ దగ్గర నుంచి పెద్ద వీడర్ వరకు దగ్గర దగ్గర 0.5 HP గల వీడర్ నుంచి దగ్గర దగ్గర మన 7.5 HP గల వీడర్లు కూడా ఉన్నాయి సార్. అవి కూడా మనకి డీజిల్ ఇంజిన్ తో దొరికే ఉన్నాయి సార్, పెట్రోల్ ఇంజిన్ తో దొరికేవి కూడా ఉన్నాయి సార్. సో వాటి కూడా మనం ఏంటంటే సార్ ఆ వీడర్ ని ఒకేసారి మనం కలుపు తీసుకోవచ్చు సార్. దాన్ని వచ్చి మనకు పంటకు తగ్గట్లుగా సపోజ్ మనకి చిల్లికి తీసుకున్నట్లయితే రెండు సార్ల మధ్య దూరం వేరుగా ఉంటుంది, వేరే క్రాప్ తీసుకుంటే దూరం వేరుగా ఉంటుంది. సో వాటికి ఏం చేస్తారంటే చిన్న బ్లేడ్లు ఇస్తారు సార్, ఆ బ్లేడ్ ఒకటే లెంత్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు పార్ట్లు పార్ట్లు ఇస్తారు. మనకి ఏదైతే అవసరం అనుకుని దాన్ని అటాచ్ చేసుకున్నట్టు బోల్ట్ తో ఫిట్ చేసుకుంటూ మన సార్ల మధ్య దూరం తగినట్లుగా మనం మార్చుకొని వాటిని వాడుకోవచ్చు సార్. సో దాని ధర చూసినట్టు దగ్గర దగ్గర అవి కూడా వచ్చేటప్పుడు మన మార్కెట్ లో 20,000 నుంచి దగ్గర దగ్గర 70,000 రూపాయల్లో మనకి ఈ మధ్యకాలం చూస్తే ఈ మిషన్స్ అనేవి దొరుకుతున్నాయి సార్. అవి కూడా చాలా 7.5 HP. ఇంకొకటి ఈ మధ్యకాలం వచ్చే మోడర్న్ వీడర్లో వన్ ఆఫ్ ది బ్యూటీ ఏంటంటే సార్ వాటికి P2 అరేంజ్మెంట్ కూడా ఇస్తాను, ఎందుకంటే 7.5 HP కలిపి ఇంజిన్ ఉంది దానికి. సో మనం ఓన్లీ కలుపు తీస్తుంటే కలుపు ఎంత తీస్తాం సార్, మాక్సిమం అనుకుంటే 4 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు లోతుకే వెళ్తాము, పవర్ అంతా మిగిలిపోతుంది. సో దానికోసం ఏం చేశారంటే సార్ దానికి వెనకాల P2 వచ్చే ఆప్షన్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే వెనక నుంచి కూడా కావాలంటే చిన్న రోటావీటర్ అటాచ్మెంట్ కూడా చేసుకోవడానికి కూడా ఆస్కారం, అంటే ముందు ఒకసారి పగలకు దున్నుకుంటూ వెళ్తుంది, వెనక వచ్చేది కూడా దున్నుకుంటూ వెళ్ళడం అంటే ఏమవుతుంది అంటే కలుపు అనేది మొత్తం అంటే కలుపు తీసేస్తుంది, కలుపు చచ్చిపోతుంది, అలాగే వెనక మట్టి కూడా వచ్చేటప్పటికి సాంద్రత పెరుగుతుంది అంటే మెత్తనం పెరిగిపోతుంది సార్. సో దానివల్ల ఏంటంటే ఏమైనా న్యూట్రియంట్స్ అనే లోపలికి వెళ్ళడానికి కూడా బాగుంటుంది సార్.
1: సార్ అలాగే రైస్ సోదరులు అనుకునేది ఏంటంటే యంత్రాలు అంటే దానితో పాటు ముడిపడి ఉండేది ప్రమాదాలు కూడా, రైస్ సోదరులు తెలియక అటు ఇటు ఏదైనా ఇబ్బందిగా దాన్ని ఆపరేట్ చేస్తే ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా వీటిలో, లేదా సింపుల్ మెషిన్సే కాబట్టి లేదు సాధారణ పెద్ద పరిజ్ఞానం లేకుండా కూడా వాడేసుకోవచ్చా, దీనికి ఏదైనా ట్రైనింగ్ లాంటిది అవసరం?
0: సార్ మంచి క్వశ్చన్ సార్. మనము మాన్యువల్ ఆపరేటెడ్ చూసినట్లయితే మన కోన వీడర్ కానీ మాండవ వీడర్ కానీ అవి జస్ట్ దాంట్లో అసలు మూవింగ్ కాంపోనెంట్స్ అంటే కదిలే భాగాలు ఏం లేవు సార్, అంత బరువు ఉన్న భాగాలు కూడా ఏం లేవు. దాని బరువు చూసినట్టే మహా 5 నుంచి 6 కేజీలు ఉంటుంది సార్. సో దానిలో యాక్సిడెంట్ జరిగేవని చాలా తక్కువ. ఒకటే దానికి ప్రాబ్లం ఏంటంటే మనం ముందుకు వెనక్కి నెట్టడం వల్ల మనం భుజాలు కొంచెం నొప్పి వస్తుంది సార్, అది తప్పిస్తే ఇంక ఇబ్బంది ఏం లేదు. అలాగే మనం పవర్ వీడర్ చూసినట్లయితే సార్ ఆ పవర్ వీడర్ కూడా ఇచ్చేటప్పటికి బరువు 15 కేజీలే. సో దాంట్లో మనం ఇంజిన్ కూడా వచ్చేటప్పటికి చిన్న 7.5 N.8 HP ఇంజిన్ కాబట్టి దీని ద్వారా ప్రమాదాలు అనేది చాలా తక్కువ సార్. మనం అనుకుంటే చాలా తక్కువే ఉంటాయి. కాకపోతే మనం ఆపరేట్ చేయడం సరిగా రాకపోతే సపోజ్ బురద నేలు ఉండిపోయాను అనుకోండి, బురద నేలు ఉన్నప్పుడు చెత్తు పల్లాలు ఉన్నప్పుడు ఆ మిషన్ ఏమైనా పడిపోతే పక్కన పడిపోయే ఆస్కారం ఉంది, కానీ ఆ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఎలాంటి యాక్సిడెంట్ అనేది జరగదు సార్ దీని ద్వారా.
1: రైతు సోదరులు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా
0: నిరభ్యంతరంగా ఈ వీడర్ల వరకు మనం ఇచ్చేసి
1: వాడుకోవచ్చు సార్. అలాగే మనం వరి పండించే ప్రాంతాల్లో సాధారణంగా మనం వ్యవసాయ పనులు ఉంటాయి కదా, పడ్లింగ్ అని కూడా అంటుంటారు. ఈ పడ్లింగ్ అంటే ఏంటి, ఈ పడ్లింగ్ యంత్రాలు ఏమున్నాయి, అందులో ముందుగా పడ్లింగ్ అంటే ఏమిటి
0: సార్? మనం మామూలుగా

0: మామూలు అంటే వాటర్ వచ్చేటప్పుడు దాకా 5 నుంచి 10 సెంటీమీటర్ల లోపు వాటర్
1: నీళ్లు
0: పెట్టుకుంటాము.
1: పెట్టుకుని
0: వాటర్ పెట్టుకుని మనం ఏదైతే ఇంప్లిమెంట్ పనిముట్టు దాంతో మనం బాగా చని అంటే బాగా మెత్త బురదనేలా చేసేస్తాం సార్, దాన్ని మనం పడ్లింగ్ అంటాము. మనం చూసినట్లయితే సార్ పడ్లింగ్ ఎందుకు చేస్తే దానివల్ల మనకు ఉపయోగం ఏముంది సార్? ఏదైతే మనం వరి పొలం అనుకుంటున్నాం, వరి వచ్చేటప్పటికి ప్రధాన వనరు ఏంటంటే మనకు నీటి, నీటి మనం ఇవ్వాలి. మనం ఏమైతే నీళ్ళు ఇస్తాం, నీళ్ళు అన్ని భూమి లోపలికి వెళ్ళిపోయినాయి అనుకోండి, మనం ఎంత నీళ్ళు ఇచ్చినా కానీ వేస్ట్ అయిపో అంటే వెళ్ళిపోదు, నీళ్ళు నిలబడవు అక్కడ. సో దానికోసం మనకి పడ్లింగ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే సార్, పిలక నాటడానికి మనకు 5 సెంటీమీటర్ మ్యాక్సిమం సరిపోతుంది సార్. నీ పిలకలు నాటడానికి అనువైన ప్రదేశంగా 5 నుంచి 10 లేదా 15 సెంటీమీటర్ల వరకు అనువుగా ఉండి తర్వాత గట్టిగా ఉన్నా మనకి ఇబ్బంది లేదు సార్. సో ఈ పడ్లింగ్ ఏం చేస్తుందంటే 10 నుంచి 15 సెంటీమీటర్ల తర్వాత కింద హార్డ్ అంటే గట్టిగా జస్ట్ ఇలా కొట్టేస్తుంది సార్. కొట్టడం వల్ల కింద గట్టిగా అయిపోతుంది. ఆ గట్టి కొట్టడం వల్ల ఏమైతే మనం ఏదో వాటర్ ఇస్తాం, భూమి లోపలికి వెళ్ళిపోవు సార్, భూమి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మనం మరి ఎక్కువ వాడకుండా మనం సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మనకి ఏ కలుపు తీసుకున్నా కానీ దగ్గర దగ్గర 5 సెంటీమీటర్ లోపలే ఉండిపోతుంది కాబట్టి ఆ కలుపు చూసినట్లయితే అక్కడే కుళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అలాగే మనకు బాగా కలిపేస్తుంది, కలిపేస్తుంది కాబట్టి మట్టి బురదలా అయిపోతుంది, మనం నాటడానికి అనువుగా ఉంటుంది, అలాగే పోషకాలు కూడా యూనిఫామ్గా సమృద్ధిగా లభిస్తాయి సార్. ఇంకొకటి ఏంటంటే ఈ పడ్లింగ్ వల్ల లెవెలింగ్ సార్, దాదాపు మనం వచ్చేటప్పటికి లెవెలింగ్ ఉండకపోవచ్చు. మనం పొలం చూసినట్లయితే అబ్బా నీళ్ళు నీళ్ళు పోయిన తర్వాత చాలా లెవెల్గా ఉంది అనుకుంటాం కానీ లెవెల్గా ఉండదు సార్. ఈ పడ్లింగ్ చేసేటప్పుడు ఒక ఆధునిక యంత్రాలతో చేసినట్లయితే పడ్లింగ్ అయిపోతుంది, అలాగే లెవెలింగ్ కూడా అయిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సార్.
1: సార్ రైతులు సాధారణంగా ఈ పడ్లింగ్ ని ట్రాక్టర్ కేజీ వీల్స్ యాడ్ చేసి అలాగే డబుల్ వీల్స్ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటారు, దీని వల్ల నష్టం ఏంటి? అలాగే దాని తర్వాత మళ్ళీ అది చేసిన తర్వాత కూడా లెవెలింగ్ చేయాల్సి ఉంటుంది కదా, ఇది వీటికి రీప్లేస్మెంట్ గా ఏమైనా యంత్రాలు ఉన్నాయి, ముందు వీటితో వచ్చే నష్టం ఏంటో చెప్పండి
0: సార్. మామూలు మనకి కేజీవీల్స్ ఉన్నాయి సార్, కేజీవీల్స్ చూసుకున్నట్లయితే చాలా అవి వాటి ఆ వీల్స్ మనం ఎక్స్ట్రా ధనం పెట్టి కొనాల్సి ఉంటుంది సార్. ఈ మధ్య ఒక కేజీవీల్స్ లో 2 రకాలు ఉన్నాయి సార్, ఫుల్ కేజీవీల్స్ అంటారు, హాఫ్ కేజీవీల్స్ అంటారు. మనం ఫుల్ కేజీవీల్ తీసుకున్నట్లయితే సో ట్రాక్టర్ కున్న ఏవైతే టైర్లు ఉన్నాయో ఆ టైర్ మొత్తం తీసేయాలి, ఆ టైర్లు తీసేసి ఇది ఈ రెండు తగిలించుకోవాలి, అదొక పని సార్. లేదు మనకు హాఫ్ కేజీవీల్స్ అనుకున్నాం, హాఫ్ కేజీవీల్ అనుకుంటే టైర్ ఉంటుంది, టైర్ తో పాటు ఇవి తగిలించుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫుల్ కేజీవీల్ తీసుకున్నట్లయితే ముందు ట్రాన్స్పోర్టేషన్ సార్. మీరు ఎప్పుడైనా చూడండి, మనం ట్రాక్టర్ కేజీవీలు తగ్గించుకొని పొలం ఇంటి దగ్గర నుంచి మనం పొలకు వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి, ఈ లోపు అక్కడ ఉన్నటువంటి రోడ్డు అంతా చాలా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఒకటి పొలంకి వెళ్ళిపోతాం, పొలం వెళ్ళిపోయిన తర్వాత వాటిపైన మట్టి సార్, విపరీతమైన మట్టి. ఇప్పుడు మనం ఏమైతే కొంత వరకు మనం మనకు పిలక నాటడానికి అనువైన ప్రదేశం 5 నుంచి 10 సెంటీమీటర్లు, కానీ ఈ వీల్స్ వాడడం వల్ల ఏంటంటే దాదాపు 30 సెంటీమీటర్ లోపల వరకు వెళ్ళిపోయే ఆస్కారం ఉంది సార్. దానివల్ల ఏంటంటే మట్టి అంతా 30 సెంటీమీటర్ బురదలా మన కాలు కురిగిపోతుంది. ఇంకొకటి ప్రాబ్లం చూసినట్లయితే మాకు యూనిఫామ్ మిక్స్ అవుతుంది, జస్ట్ మామూలు బురదలా అయిపోతుంది, మిక్స్ అవ్వదు. సో నెక్స్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు సపోజ్ వరి కాకుండా వేరే పంటకు వెళ్ళినప్పుడు సో పంటకి అనువుగా తయారవు సార్, మట్టి బురద బురదలా అయిపోతుంది. సో మనం చాలా సర్వేలు చూసి ఈ మధ్య చైనాలో చూసినట్లయితే ఒక ఎక్స్పెరిమెంట్ కంటిన్యూస్ యూజ్ చేయడం వల్ల బురదలా అయిపోయి మొక్కల్లో దిగబడిపోయారు. అందుకని ఏం చేస్తుంటారంటే మనకి ఎంతవరకు కావాలి అంతవరకు, అంటే మనకు 30 సెంటీమీటర్ అవసరం లేదు, ఏదైతే 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉన్న నేల మాత్రం బుర్ర చేసి తర్వాత కింద ఉన్న దాన్ని హార్డ్ గట్టిగా అయిపోయింది అనుకు సరిపోతుంది సార్, అదొక ప్రాబ్లం సార్. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే దీంట్లో బాగా బురద బురద ఆపరేట్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. డ్రైవర్ చూసినట్టే డ్రైవర్ మొత్తం బురద ఏముండడు, ఇంకా డ్రైవర్ మొత్తం బురదతో నిండిపోతాడు, బండి అంతా నింపు. సో నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడైనా గుంటలు ఉన్నాయి అనుకోండి సార్, మనం టైర్ అలా తిప్పేటప్పుడు సో ఒక్కొక్కసారి కుదరక ట్రాక్టర్ పక్క కొరిగిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి సార్. ఆ వీల్స్ వల్ల
1: ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు దీనికి ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా మనకి ఏమైనా యంత్రాలు ఉన్నాయా అంటే ఏవి
0: సార్? ఆల్టర్నేటివ్ గా చూసుకున్నట్లయితే మనం కొంతమంది రైతులు చూసినట్లయితే మనం ఎనిమల్ ఆపరేటర్తో లాక్కెళ్తుంటారు సార్. సో లేదనుకుంటే రీసెంట్ ఒక అత్యాధునిక యంత్రం ఒకటి వచ్చింది సార్, మనం దాన్ని చెప్పుకున్నట్లయితే రోటో పడ్లర్ అంటాం దాన్ని. సో మనకి ఆల్రెడీ మన రైతు సోదరులందరికీ రోటావేటర్ గురించి తెలుసు సార్. రోటావేటర్ చూసినట్లయితే రోటావేటర్ ఈ మధ్య రోటావేటర్ ని మనం ప్రతి ఆపరేషన్ ఏదైనా కానీ రోటావేటర్తో మనం చేసేస్తున్నాము. సో రోటావేటర్ చూసినట్టే దగ్గర దగ్గర వచ్చేటప్పటికి తక్కువ మనం వెడల్పు చూస్తే కొంచెం తక్కువ ఉంటుంది సార్. సో దాంట్లో వచ్చేటప్పుడు 36 నుంచి 42 బ్లేడ్లు ఉంటాయి మన ఈ రోటో పడ్లర్. సో రోటో పడ్లర్ కూడా ఏంటంటే రోటావేటర్ సంబంధించింది సార్, కాకపోతే ఇది ఏంటంటే దగ్గర దగ్గర 2.5 మీటర్ వరకు ఉంటుంది సార్. మనం ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ రోటావేటర్, మన రోటావేటర్లో చూస్తే ఎల్ టైప్ బ్లేడ్లు ఉంటాయి సార్. ఆ ఎల్ టైప్ బ్లేడ్ వచ్చేటప్పటికి సో ఎక్కువ భూమి లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సార్. రోటో పడ్లర్ చూసినట్లయితే దీంట్లో ఎస్ టైప్ బ్లేడ్ ఉంటుంది. సో ఇదేంటంటే షాలో డెప్త్, మనకు కావాల్సింది ఎంత 10 నుంచి 15 సెంటీమీటర్ ఆ లోతు వరకు మాత్రమే వెళ్ళి మట్టిని పిగిలించి మెత్తగా చేసేస్తుంది సార్. అంటే దానికి ఉన్న పోర్షన్ ఏం కదిలించదు. ప్లస్ దీంతో ఏంటంటే 2.5 మీటర్స్ ఉంది కాబట్టి చాలా ట్రాక్టర్ కన్నా బయటకు వచ్చేస్తుంది. దీనిలో చూసినట్టే దగ్గర దగ్గర మనకు 67 బ్లేడ్లు ఉంటాయి, 72 బ్లేడ్లు ఉంటాయి సార్. మనం ఒక ట్రాక్టర్ పవర్ని బట్టి మనం బ్లేడ్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే దీంట్లో ఒకటి వచ్చేటప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, రోటో పడ్డర్ వల్ల ఒకేసారి పడ్లింగ్ అయిపోతుంది, వెనకాల ఒక బ్లేడ్ వస్తుంది సార్, లెవరింగ్ బ్లేడ్ లా ఉంటుంది. మన స్ప్రింగ్ తో కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే టైట్నెస్ పడ్లింగ్ ఒకేసారి అయిపోతుంది, లెవలింగ్ కూడా ఒకేసారి అయిపోతుంది. ప్లస్ మనం ఎక్కువ వాటర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, తక్కువ వాటర్లో మనం పడ్లింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు.

0: చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మామూలుగా మనం వేరే మనం చేయాలంటే ముందు ఒక పొలాన్ని ఏంటంటే మొదటిసారి దుక్కుతున్నాలి, రెండోసారి దుక్కుతున్నాలి. సో రోటోపడ్లర్తో చేసేటప్పుడు మొదటిసారి దుక్కుతుండడం, రెండోసారి దుక్కుతుండడం అవసరం లేదు. ఓరికి ఒక్కసారి జస్ట్ అలా దుక్కు పైప్ అయిన దున్నేసి వాటర్ పెట్టి మనం దీంతోనే ఒకేసారి చెర్నింగ్ చేస్తాం అనుకోండి, సో పడ్డి మామూలు దున్నడం అయిపోతుంది, పడ్లింగ్ అయిపోతుంది. సో కలుపు ఏమన్నా వాటర్లో మిక్స్ అయిపోతాయి సార్, పోషకాలు మిక్సింగ్ కూడా బాగా జరుగుతుంది సార్. అదొక అడ్వాంటేజ్ దీంట్లో. నెక్స్ట్ ఇంకొకటి సార్, ఇంకొక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది సార్, నాకు ఈ రోటో పడ్లర్ కొంటాను, ఓన్ వరి పొలంకే కదా, నాకు వేరే పొలం వాడుకోలేనా సార్? మనం దీన్ని చూసినట్లయితే ఈ రోటో పడ్లను కూడా ఏవైతే మెత్తటి నేళ్లు ఉంటాయో, మెత్తటి నేలలో దీన్ని మనం రోటావీటర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. మా గాని పొలాలకు పనికొస్తున్నా అని ఏం లేదు సార్, మెట్ట పొలాలకు కూడా. కాకపోతే ఏంటి, బ్లేడ్ వచ్చేటప్పటికి ఎస్ టైప్ ఆకారాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ లోతుకు వెళ్ళవు. ఎక్కడైతే తాలు మనం 5 నుంచి 10 సెంటీమీటర్లు వస్తాయి, అది నల్ల మట్టి కాకుండా సాఫ్ట్ నేళ్లు ఉంటాయి కదా సార్, మెత్తటి మట్టి ఉన్న ఏరియాలో దీన్ని మనం నీరు లేకుండా డైరెక్ట్ గా కూడా రోటావీటర్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు సార్.
1: డాక్టర్ అశోక్ కుమార్ గారు ధన్యవాదాలండి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే రైతు సోదరులకి వరి పొలంలో కలుపు తీసేదానికి అవసరమైన ఆధునిక యంత్రాలు ఏమున్నాయో, పవర్ వీడర్లు, అలాగే దానికి ముందు పడ్లర్ల గురించి కూడా తెలుసుకున్నాం. రైతు సోదరులు ఈ విషయాలన్నీ అవగాహన పెంచుకుని మనకు రానున్న రోజుల్లో వ్యవసాయంలో ఆధునిక యంత్రాలతో యాంత్రీకరణ వైపుగా వెళ్లి వాళ్ళ శ్రమని అలాగే టైంని కూడా ఆదా చేసుకుంటూ అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిద్దామని మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: వరిలో కలుపు తీయడానికి ఉపయోగించే పవర్ వీడర్లు, సాగులో ఉపయోగించే రోటో పడ్లర్ల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యాన పంటల్లో పండ్ల కవర్ల వాడకం, వాటి ఉపయోగాల గురించి కృష్ణా జిల్లా ఘంటసాల ఉద్యాన శాస్త్రవేత్త రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు పండ్ల నాణ్యతను మెరుగుపరచడానికి, కీటకాల నుండి వాతావరణ ప్రభావాల నుండి పండ్లను రక్షించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఆధునిక పద్ధతి. వీటిని ఉపయోగించుకోవటం వల్ల కీటకాలు తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవచ్చు. పండ్లపై దాడి చేసే పురుగులు అంటే తామర పురుగులు, పిండి నల్లి, పండు ఈగ, కాయతొలిచే పురుగులు, ఇట్లాంటి వాటి నుంచి రక్షణ కలుగుతుంది. పండ్లకు తెగుళ్ళు అంటే మసి తెగులు ఇట్లాంటివి సోకకుండా సహాయపడుతుంది. ఇంకా వాతావరణ ప్రభావాల నుండి కూడా రక్షణ కలుగుతుంది, అంటే ఎక్కువ వేడి, వర్షము, వడగళ్ళు, మంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి కూడా పండ్లకు రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా

సూర్యకాంతి వల్ల వచ్చే స్కార్చింగ్ కూడా తగ్గుతుంది, అంటే నాణ్యత రంగు పెరుగుతుంది. కవర్లు వాడటం వల్ల పండ్లకు మంచి ఆకారం సజావుగా రంగు వస్తుంది, అంతేకాకుండా మార్కెట్లో విలువ పెరుగుతుంది. ఇంకా రసాయనాల వినియోగం కూడా తగ్గుతుంది, అంటే కీటకాల నివారణ కోసం ఎక్కువ పిచికారీలు అవసరం పడకుండా సేంద్రియ విధానాలకు ఇది సహకారం చేస్తుంది. అంతేకాకుండా ఫలాల పూత కోత వరకు కూడా ఈ కవర్లు రక్షణగా ఉంటాయి, అంటే ఫలాలు పూర్తిగా పక్వం అయ్యే వరకు కవర్లో ఉండటం వల్ల అవి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి. వినియోగంలో ఉన్నటువంటి వివిధ రకాల కవర్లు కనుక మనం చూసుకున్నట్లయితే, పేపర్ బ్యాగ్స్ అంటే బయోడిగ్రేడబుల్, ఆర్గానిక్ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. నైలాన్ మెష్ బ్యాగ్స్ పునర్వినియోగం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లు ఇవి కూడా పునర్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పండ్ల కవర్లు వినియోగించు పంటలు కనుక మనం చూసుకున్నట్లయితే, మామిడి, జామ, ద్రాక్ష, సీతాఫలం, అరటి, దానిమ్మ ఇట్లాంటి పంటలు. కవర్లు పెట్టే సమయం మనం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే, పూత వచ్చిన 15 నుండి 30 రోజుల్లోనే ఫలాలను కవర్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మీరు ఇంతవరకు ఉద్యాన పంటల్లో పండ్ల కవర్ల వాడకం గురించి విన్నారు.

ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్ర తరంగిణి.

0: గోకులంలో సీత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ప్రదీపయేమ జగత్ సర్వం గుంటూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: ప్రదీపయేమ జగత్ సర్వం, జగత్తునంతటినీ ప్రకాశమాన రూపంతో దీప్తింపచేయాలి అనే ఈ శీర్షిక ఎంతో ప్రబలమైన వాక్యంగా భావించక తప్పదు. జగత్తును ప్రదీపింపచేయుటకు మానవుడు తన యొక్క నిత్య నైమిత్తికానుష్ఠాన ఆచార వ్యవహార కుశలతతో పాటు వేద వేదాంత పురాణేతిహాసోపపురాణ సహిత శాస్త్ర సాహిత్య కావ్య నాటక సంగీతాది విద్యల అనుసరణతో పాటు తత్వజ్ఞాన పిపాసులై పరోపకారమతులై ఉపర్యుక్త విషయ పఠన పాఠనాదుల ద్వారా ఆత్మజ్ఞానావలంబులై ఇతరులను కూడా జ్ఞానకాంతులను అందింపజేసినప్పటికీ మాత్రమే జగత్తు ప్రదీపింపబడుతుంది అన్నది నిర్వివాదాంశము. తాదృశ ప్రయత్నంలో భాగంగా నేటి ఈ ప్రదీపయేమ జగత్సర్వం అను శీర్షికకు పూర్వ వేదాంతులు, ఋషులు, మహర్షులు, ఇతిహాసకర్తలు, సాహితీమూర్తులు అయిన వాల్మీకి వేదవ్యాసాది మునులు, కాళిదాసాది కవిపుంగవుల బోధనలను పరిశీలించ ప్రయత్నిద్దాం. ప్రదీపయేమ జగత్సర్వం ఇదం వాక్యం మానవ జీవితస్య ఉన్నతం ధ్యేయం బోధయతి. ఇదం వాక్యం స్వకర్తవ్యం ధర్మ ప్రతిజ్ఞాపయతి. అస్య శీర్షికావాక్యస్య అయమర్థః, వయం సర్వే సమస్తమపి జీవలోకం ప్రకాశవంతం కురియామా ఇతి అయమాశయః. లోకే సర్వేపి మానవాః అంధకారే స్థితాశ్చేత్ ముఖ్యం వస్తు స్వసమీపస్థమపి అవలోకితుం న శక్నువంతి. తదర్థం అన్వేషయంతోపి అలబ్ధ్వా మనసి అశాంతిమవలంబ్య చింతావ్యాకులాః సుఖశాంతి విహీనాః భవంతి. తదనంతరం దీపాదినా ప్రకాశే లబ్ధే సతి అంధకారా అపగమాత్ తద్వస్తు దృష్ట్వా మనః క్లేశం పరిత్యజ్య ఆనందతుందిలాః భవంతి. తదా ఏవం మన్యంతే అహో అంధకారః వస్తు సాక్షాత్కార ప్రతిబంధకో భవతి, దీపస్తు సర్వత్ర వస్తు ప్రకాశకో భవతి. అతః సర్వదా సర్వదాపి వస్తు ప్రకాశకః దీపః ఆశ్రయనీయః. తద్వారా ప్రతిబంధకం తమస్తు నివర్తనీయం ఇతి. ఏవం నిశ్చిత ధియః తే ఇతరేషామపి ఉపకారం చికీర్షవః. సర్వలోకః అభ్యుదయేన యుజ్యతే, సర్వే జనాః సుఖినో భవంతు ఇతి విశాల హృదయేన స్వజనాయ అన్యదీయాయ చ ప్రకాశజనకే దీపే స్వసహకారం ఆవిష్కుర్వంతి. అతః వయమపి సర్వం జీవలోకం ప్రకాశవంతం కురియామ ఇతి ప్రతిజ్ఞాం కుర్వతే. ఇదం ధర్మప్రబోధకం వైదికం వాక్యం ఇతి భాతి. తథాహి వేదేషు ఉపనిషత్సు చ తత్ర తత్ర మానవానాం ధర్మమార్గే జ్ఞానమార్గే చ ప్రవర్తనద్వారా సుఖ శాంతి శ్రేయో విజ్ఞాన మోక్షాది సిద్ధ్యర్థం కానిచన వాక్యాన్ని ఉపదిష్టాని. యథా భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ఇత్యాదీని. ఇమాని దేహేంద్రియ పాటవ ఆయురారోగ్యాది సామర్థ్య ప్రార్థనాపరాణి. తథా

0: ब्रह्मज्ञानं च जनयति। एवं विद्या मानवान् उन्नतस्थानेषु राजसभासु च गौरवपूर्वकसन्मानग्राहिणः सन्तनोति। अत एव रघुवंशमहाकाव्ये कालिदासेन इक्ष्वाकुवंशीयानां वैभववर्णनसन्दर्भे आदौ शैशवे अभ्यस्तविद्यानाम् इत्युक्तम्। बहुभिः समाजहितैः प्रदीपनोपायैः जगत्प्रदीपयेम इति आकाशवाणीद्वारा భారతీయాః విజ్ఞాప్యంతే ఇతి శం।
1: మీరింతవరకు ప్రదీపయేమ జగత్ సర్వం గుంటూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి సంస్కృత ప్రసంగం విన్నారు। ఈనాటి అమరభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్ధీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ,
1: ambitious goals should be fixed and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
0: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు.

0: 2020 तक 36 देशों में 274 भगोड़े जो आर्थिक अपराध हो, टेररिज्म के साथ लिप्त हो या नारकोटिक्स के अपराधों में लिप्त हो या यहाँ गैंग वॉर चलाते हो, हमने भारत की अदालतों के सामने उनको लाने का काम किया। पिछले 3 वर्ष में 401 रेड कॉर्नर नोटिस इश्यू हुए हैं और जुलाई 26 तक रेड कॉर्नर नोटिस इश्यू करने में हमने सारी प्रक्रिया को समाप्त करने में सफलता प्राप्त करी।
1: భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ఖండాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా తెలిపేలా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచపటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
2: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెబర్హుడ్ హెవీ టు వెరీ ఎవరీ అండ్ ఫాల్ ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్ లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆరెంజ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్స్ అండ్ హెవీ రైన్ ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఎల్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
1: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హిజి టింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోరులో 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత్ జోడీ చైనా మాస్టర్స్లో దేశానికి మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవ వైవిధ్యం, సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈరోజు జరిగిన రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్ల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాలు

మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా సంసారం ఒక చదరంగం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం

వచ్చే వ్యాధులకు ఆయుర్వేద చికిత్స డాక్టర్ టి రవిప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం. శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయ కార్యక్రమం. 1:30 వనితావాణి. అలంకరణ రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు శ్రీమతి ఎన్ శారద గారితో పరిచయ కార్యక్రమం. 4:45 రంగస్థలి. ఈ శీర్షికన శిలువధారి నాటకం నుండి పేతేరు పాత్ర పద్యాలు వింటారు కథకులు శ్రీ లక్క పి రోసయ్య, హార్మోనియం శ్రీ మాచర్ల ఆదాం. 7:15 వ్యవసాయ పాఠశాల. వరిలో సమగ్ర సస్య రక్షణ నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 మనసులు కలిసిన వేళ నాటిక వింటారు రచన శ్రీ ఎం చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఎ యోగానందేశ్వర రెడ్డి. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరి, వయలిన్ శ్రీమతి బివి దుర్గాభవానీ గారు, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు, ఘటం శ్రీ కెవి రామకృష్ణ గారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావం వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 22 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.